0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: India ki teleport aithe enta baaguntundo.
2: What if India was just a tap away?
3: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheyipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my Pursu, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursu isn't just an app, it's your genie in the cloud. Download the My Pursu app or visit my pursu.com or write to support at mypursu.com.
4: అన్ని పెట్టుకున్నాను రా. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
6: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 for international travel, medical, student insurance. SNR Insurance.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్ కబాబ్, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ స్టెమ్, హంకీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
8: ఏంది బ్రో, గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
7: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B Texas.com, perfect for dine in, take away or full service catering.
10: మనదంతా మ్యాజిక్ ఉండదు అమ్మా, మనది మాస్ మాత్రమే. సో గైస్, నా పేరు దీరజ్. నేను యూజువల్ గా వెన్స్డే 7 to 9 షో చేస్తా ఉంటాను అన్నమాట. నా షో లోపల ఫన్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్రస్ట్రేషన్ వీటన్నిటితో పాటు ఫెయిత్ గురించి కూడా మాట్లాడతాం. అండ్ అఫ్ కోర్స్ కొన్ని కొన్ని ఫైండింగ్స్ కూడా ఉంటాయి, కొత్త కొత్త నేర్చుకున్న విషయాలు మీతో పంచుకుంటా. ఇది నా షో యొక్క తాత్పర్యం. మీరు అడగొచ్చు, అరే ఎట్లాంటి వాళ్ళు వినొచ్చురా నీ షో అని. అంటే బేసికలీ జనాలు మూడు రకాలు. ఒకడేమో వెంకటేశ్వర వైన్స్ వెళ్ళేటోడు, ఇంకోటేమో వెంకటేశ్వర గుడికి వెళ్ళేటోడు, మూడోటోడేమో నా లెక్క అటు కాకుండా ఇటు కాకుండా చౌరస్తాలో కూర్చొని ఛాయ అయ్యేటోడు అనమాట. అట్లా ఈ మూడు రకాల జనాలను కేటర్ చేయడానికి ధీరజ్ గారు కంటెంట్ తీసుకొస్తాడు. ఇది పాయింట్. అయితే ఇవాళ ఈ వారం మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, ఈ పాట విన్నాక వింటారుగా మీరే, 2 గంటలు ఉందిగా. సో ఈ పాట వినేసి వచ్చేయండి. బై ఎనీ ఛాన్స్ ఇఫ్ యు నో ఈ పాట పాడింది ఎవరో తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966.

సో భయ్యా, తెలంగాణ ప్రజలకి, మరి ఐ మీన్ ఆఫ్ కోర్స్ మనందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు బిలేటెడ్. మొన్న జూన్2 జరిగింది కదా, సో దాని గురించి మన షో మాట్లాడదామని అనుకుంటుండే. ఈ ఆవిర్భవ దినోత్సవం అంటే ఇప్పుడు మనం పోరాటాలు అవన్నీ మెల్లగా అక్కడదాకా వద్దాం, బట్ ఈ ఆవిర్భవానికి ముందు అసలు ఐ మీన్ ఐ వాజ్ లిటరల్లీ లుకింగ్ ఎట్ ఎనీ లిటరేచర్, అంటే మన తెలంగాణ ఏరియా నుండి లిటరేచర్ ఎట్లా చేంజ్ అయితా వచ్చింది అనే దాని గురించి మాట్లాడదామని. ఎందుకు అని అంటే ఎవరో అంటా ఉండే, లైక్ ఎప్పుడో ట్విట్టర్ లోనో ఎక్కడో చూసినా దట్ త్రిలింగ దేశం అనేది ఏదైతే ఏరియా ఉంటుందో అక్కడ నుండి చాలా తక్కువ వరకు రైట్ ఐ మీన్ ఆథర్స్ వచ్చిండ్రు అట్లా ఇట్లా అని ఏదో అంటా ఉండే. సో అయితే నేను కూడా రీసెర్చ్ చేసిన, అరే నిజమేనా అసలు మనకు మెడివల్ టైం లోపల ఎవరు లేరా అన్నట్టు అనుకుంటా ఉండే. అయితే దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసి మీకు లిటరల్ గా అసలు తెలంగాణ అనే పదం ఎట్లా ఆవిర్భవించింది, అక్కడి నుండి మొదలై ఇప్పుడు రీసెంట్ గా ఏదైతే స్టేట్ ఫామ్ అయిందో అక్కడి దాకా మెల్లమెల్లగా రైటర్స్ వాళ్ళు రాసిన లిటరేచర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద సోషియో ఎకనామిక్ కండిషన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ప్లేస్, దీని గురించి మాట్లాడుకోవాలి. అంటే మీరు అనొచ్చు, అరే ఇంద్రాబాయ్ నువ్వు తెలుగు లోపల ఎప్పుడో చిన్నప్పుడు కవి పరిచయం సందర్భం భావం ఇది మా నేర్చుకుంటుండే గట్ల మాట్లాడుతున్నావు ఇంద్రా అని మీరు అనొచ్చు, బట్ దాని వెనకాలన్న తత్వం ఆర్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద రీజన్ అనేది మీకే అర్థమైతుంది. ఇప్పటికైతే ఈ పాడ వినేసి వచ్చేయండి టు ఆల్ ద తెలంగాణ గైస్ ఇంక్లూడింగ్ మీ కొరకు.

భగవంతుడెవడు? సూర్యుడు. ఆ ఉదయించే సూర్యునితో పొడుస్తున్న పొద్దుతో పోటీ పడి నడుస్తుంది కాలం. అలా కాలంతో నడిచిన వాడే కదిలిపోతాడు. ఓ పొడుస్తున్న పొత్తు, వందనం వందనం.

తల్లి, సూర్యుని ముద్దాడిన భూతల్లి, అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది. అమ్మా, నీవు త్యాగాల తల్లివి, త్యాగాల గుర్తు.

నీ ఒడ్డున జీవించే కోట్లాది ప్రజలకు జీవనాధారం. అమ్మ కృష్ణమ్మ, కిలకిల నవ్వే కృష్ణమ్మ అమ్మ, మీకు వందనం.

అదిగో ఆ ప్రకృతిని చూడు, అలా అరుగుకుంటుంది. ఆ కొమ్మలు గాలితో ముద్దాడుతాయి, ఆ పువ్వులు అలా ఆడుతాయి. అదిగో పౌరాల జంట, నేనెప్పుడు విడిపో

దొరలు దొరలు వలస దొరలు భూమిని నీళ్ళని ప్రాణుల్ని సర్వస్వాన్ని చెరబట్టారు. రాజుల కట్కాల కింద తెగిపోయిన శిరస్సు

ఇవాళ మనం మాట్లాడేది ఎట్లా అంటే తెలుగులో, తెలుగు భాషలో, వెదర్ ఇట్ ఈస్ తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, అసలు ఆధ్యాత్మికత నుండి విప్లవం వరకు ఎట్లా మనోళ్ళు ఎట్లాంటి ప్రోగ్రెస్ అయినరు, హౌ దేర్ వర్క్ ఇన్ఫ్లుయెన్స్డ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్, దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ ప్రాసెస్ లోనే కొంతమంది వెస్టర్న్ ఆథర్స్ ఎట్లా మెన్షన్ చేస్తారు అని అంటే, లిటరేచర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ది ప్రూఫ్ ఆఫ్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ఎ ప్లేస్ అని అంటారు. అంటే మీరు ఒకవేళ లిటరేచర్ గురించి చదువుతా ఉంటే మీకు ఇది చెప్తారు, ఒక దేశం ఒక రాష్ట్రం యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్స్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని అంటే యూ హ్యావ్ టు లిటరలీ లుక్ ఎట్ ద మూవీస్ ఆర్ ది నాటకాలు ఆర్ ది దాని పేరు ఏమంటారు పోయట్రీ, ఇట్లాంటి ప్రోస్ పోయట్రీ ఇవన్నీ చూడాలి. ప్రతి ఒక్క కేసు లోపల ఇదే ఉంటది అసలు. అంటే కొంచెం ముందరికి వెళ్ళాం కదా, అంతా మాట్లాడుకుందాం. ఇప్పటికైతే మన మన హిస్టరీ ఎక్కడ మొదలైంది, అంటే యాజ్ అ తెలుగు గై మన తెలుగు ధనం ఎక్కడ మొదలైంది, మన ఆంధ్రులు అని మనని ఎక్కడ ఫస్ట్ అన్నారు అని అంటే, భీష్మ పర్వం ఇంకా కర్ణ పర్వం అని రెండు ఉంటది ఎక్కడ, మహాభారతంలో. ఈ రెండు పర్వాలలో తెలుగు వారి గురించి మెన్షన్ చేస్తారు. అంటే ఎట్లా చెప్పాలి మీకు, గొరిల్లా వార్ఫేర్ అంటారు కదా, గొరిల్లా వార్ఫేర్ అనే దానికి లిటరల్ గా లైక్ తెలుగు పీపుల్ వర్ ది పీపుల్ హూ వర్ ఇన్ టు గొరిల్లా వార్ఫేర్. మనం ఎవరి కింద హెల్ప్ చేసినమాట అంటే, ఈ యాదవుల అది ఉంటారు కదా సాత్యకి, సాత్యకి కింద అంటే యాదవులు ఇన్ ద సెన్స్ కృష్ణుడు వీళ్ళ సైడ్ వస్తే యాదవులు ఎవరికి పోయినరు, అఫ్ కోర్స్ కౌరవులకే కదా, ఆ కౌరవుల సైడ్ నుండి ఫైట్ చేసినమాట మనం. గట్లా మనం ఎట్లా అంటే మనని అంటే కొంచెం వికృతంగా ఉంటాం, భయంకరంగా యుద్ధం చేస్తాం, మన లోపల యుద్ధ నీతి ఎట్లా దారుణంగా ఉంటుండే అని అంటే, లైక్ సమ్ టైమ్స్ పీపుల్ వుడ్ గెట్ స్కేర్డ్ అన్నట్టు అంటా ఉండే. మనని అంతం చేయడానికి ఆంధ్రుల వార్ఫేర్ ని అంతం చేయడానికి డైరెక్ట్ గా అర్జునుడే ఒక ఇన్స్టెన్స్ లో యుద్ధం చేసిండు అని అంటారు. ఇది మహాభారతంలో ఉన్న ఫస్ట్ రెఫరెన్స్ అబౌట్ తెలుగు పీపుల్. అక్కడి నుండి ఎక్కడెక్కడ చేంజ్ అయింది, ఎట్లెట్లా మన పేరు మారింది అనేది మనం మెల్లగా విందాం. బట్ ఇప్పటికైతే మహాభారతం అన్నాం కాబట్టి ఒక పాట విందాం. బట్ మీరు కూడా ఇట్లాంటి పాయింట్స్ ఏమైనా షేర్ చేసుకోవాలి అని అనుకుంటే ఎగ్జాక్ట్లీ అబౌట్ తెలుగు లిటరేచర్, యూ కెన్ కాల్ మీ 8972636196.

సో అట్లా ఆంధ్రాల గురించి మొదలు పెట్టాను. దీని తర్వాత ఈ పదం ఎక్కడి నుండి వచ్చింది, ఈ తెలంగాణ అనే ఒక పదం ఎక్కడి నుండి వచ్చింది అని అంటే, మీకు ఇది తెలుసు కదా, మనకు కొన్ని షణ్మతాలు ఉంటుండే, ఒకటి శైవం, వైష్ణవం, సౌరం ఇట్లా. ఇప్పుడు వాటి గురించి చెప్పా. అందులోపల శైవులు బాగా దగ్గర ఏమంటారు, మంచి కాక లైక్ పుణ్యమైన ప్లేస్ ఏది, ముఖ్యమైన ప్లేస్ ఏది అని డిస్కస్ చేసుకుంటారు కదా, అది ప్లేస్ ఏది అని వాళ్ళ డిస్కషన్స్ లోపల మస్తు మంది పుస్తకాలు రాస్తే, దే రోట్ అబౌట్ దిస్ త్రీ లింగాలు, మూడు లింగాలు. ఒకటి మన పైనున్న కాళేశ్వరం, రెండు మన కౌస్తాంధ్రలో ఉన్న ద్రాక్షారామం, అండ్ మూడోది మన రాయలసీమలో ఉన్న శ్రీశైలం. ఈ మూడు లింగాల మధ్యలో ఉండే ప్రదేశం ఏదైతే ఉన్నదో శైవులకు అది ఒక పరమ పవిత్రమైన జాగా అని వాళ్ళు అనుకున్నారు. సో అప్పటి నుండి త్రిలింగ దేశం అని మొదలు పెట్టారు జాగ్రఫికల్లీ. అట్లా అంటే అఫ్ కోర్స్ ఎక్కడెక్కువ మారలేదు, బట్ అందరికైతే ఈ పదం బాగా తెలిసింది, త్రిలింగ దేశం అని. దీని తర్వాత మీరు నమ్మరు, దీన్ని ఎంతమంది వాడుకున్నారు అని అంటే, ఒక తుర్కరాజుకి ఆ పేరే పెట్టుకుని వాడు తిరుగుతుండే 14th century. నాకు అంత పేరు తెలియదు కానీ అదనమాట. సో ఇప్పటికైతే ఇది మన స్టార్టింగ్ పాయింట్. మన తెలుగు గొప్పతనం ఏందో మనం మెల్లగా ఈ పాట విని మళ్ళా తిరిగి వచ్చేద్దాం.

నేను ఎంత వెతికినా నాకేందనంటే మన తెలుగు లిటరేచర్ వర్క్ 5 AD ముందు అసలు ఎక్కడ కూడా దొరకలే. ఏది దొరికినా 5 AD తర్వాతనే దొరికింది. ఎందుకనంటే మీకు తెలుసుగా మన హూ ఇస్ ద ఫస్ట్ ఆథర్ ఇన్ తెలుగు, ఫస్ట్ రైటర్ ఆర్ ఆథర్ ఇన్ తెలుగు. ఒకవేళ మీకు తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. మన చరిత్రలో తెలుగు చరిత్రలో అసలు ఫస్ట్ రాసింది ఎవరు? ఒక హింట్ కూడా ఇస్తా, హీఈస్ వన్ ఆఫ్ ది కవిత్రయం. హింట్ ఇచ్చేసిన ఇప్పటికైతే ఈ పాట వినేసి వచ్చేయండి.

0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
1: Hi, this is R.P. Patnaik. Radio Surabhi 4th anniversary celebrate cheskuntunnanduku chala happy ga undi. Mukhyanga మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
0: Radhika, next week mana office event ki please take care of the catering, okay? Sure. How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu. Idi office party a leka jatra? Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
2: సో వై వెల్కమ్ బ్యాక్.
3: అట్లా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అర్థగంట అయిపోయింది, ఎంత క్రేజీ కదా.
2: యా, యాజ్ ఐ సెడ్, మన తెలుగు గురించి లిటరేచర్ ఎక్కడ దొరుకుతుంది రాబోయే అని అంటే, నాకు కవిత్రయంలో ఒకరు రాసే వరకు తెలుగు గురించి అసలు పెద్దగా బయటికి రాలే. అప్పటి వరకు తెలుగు ఆంధ్రభాష అంటుండే, బట్ ఎప్పుడైతే ఈ రైటర్ రాశారో, అండ్ మళ్ళా నా ప్రశ్న అడుగుతున్నా, హూ ఇస్ ద ఫస్ట్ రైటర్ ఇన్ తెలుగు? ఒకవేళ మీకు తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. మీకు హింట్ కూడా ఇస్తున్నా, హీఈస్ వన్ ఆఫ్ ది కవిత్రయం. ఆయన పేరు తెలిస్తే మీరు చెప్పండి, అందులోపు మనం ఇంకో పాట వినేసి వచ్చేద్దాము.

smoother. It's living on the edge to be smarter. This world is made and made fighter. సో అయ్యా, మనం ఇందాక అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే, తెలుగు లోపల ఫస్ట్ పోయిట్ ఎవరు అని అంటే చక్రవర్తి గారు, కృష్ణ గారు, రాజేంద్ర గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఆన్సర్ వచ్చేసి నన్నయ్య. వారు కవిత్రయం లోపల ద ఫస్ట్ ఆథర్. వీళ్ళ టెన్యూర్ వచ్చేసి 11th AD వీళ్ళు కాలం ఐ మీన్ బతికిందనమాట. ఇప్పుడు మనం కొంచెం బ్యాక్ వెళ్ళి, బాలయ్య సినిమా గుర్తుంది కదా, గౌతమిపుత్ర శాతకర్ణి, మీరు అడగొచ్చు అంటే మన తెలుగు రాజులు అప్పటి నుండే ఉన్నారు కదండి, అప్పటికి ఎందుకు ఆథర్స్ లేరు, రైటర్స్ లేరు అని మీరు అడగాలి నన్ను ఇక్కడ ప్రశ్న. అయితే మన దగ్గర ఆంధ్ర శాతవాహనుల హిస్టరీ గురించి మీరు చదివితే మీకు ఒక బ్యూటిఫుల్ పాయింట్ అర్థమవుతుంది. అక్కడ వాళ్ళందరూ ఫాలో అయ్యే భాష ఏంటట అంటే తెలుగు కాదు. ఎస్, వి యూస్ టు ఫాలో పాలీ. పాలీ భాష అంటే ఎట్లా అంటే, మీకు బౌద్ధిజం ఉంటుంది కదా, బౌద్ధిజానికి జైనిజానికి దే యూస్ టు ఫాలో దిస్ వర్క్, ఐ మీన్ లాంగ్వేజ్ కాల్డ్ పాలి. సో ఆ కాలంలో అంటే శాతవాహనుల కాలం లోపల కొన్ని పుస్తకాలు వచ్చినాయి. ఇట్స్ కాల్డ్ గాత సప్తశతి, ఇంకా ఇంకోటి ఏదో ఉంటుంది భయ్య, బృహత్ కథ అండ్ హల. ఇవన్నీ పాలి భాషలు ఉండే. లిటరల్ కెన్ యూ బిలీవ్, మన తెలుగు జాగాలో నుండి, మన ఆంధ్రులు ఉండే దగ్గర నుండి మనకేమొచ్చినాయి రా అంటే, ఫస్ట్ ఈ పాలి భాష వచ్చింది. అంటే మన గొప్పతనం అట్లాంటిది, వి యూస్ టు కో ఎగ్జిస్ట్ విత్ ఎవ్రీవన్. అట్లా ఇక్కడ మనం వీల్ అండర్స్టాండ్ ది సోషియో ఎకనామిక్ కండిషన్ ఆఫ్ శాతవాహన. వీళ్ళు రూల్ చేసిన టైం అయింది. ఒక్కసారి మన హిస్టరీ క్లాస్కి వెళ్ళాం అనుకోండి, ఓ సారీ మన హిస్టరీ బుక్ లోపల ఆంధ్ర శాతవాహనుల గురించి చెప్పలేదు కదా, మై బ్యాడ్. ఇప్పటికైతే పాట వినేసి వచ్చేయండి, మీకు మన చదువుల గురించి తెలిసిందే కదా, మన గొప్పతనం మనకు చెప్పారు కానీ పక్కన గొప్పతనం ఓ వాళ్ళు ఇంత గొప్పలు రా అని చెప్తారు. బట్ ఇవాళ ఈ 2 గంటలలో మన గొప్పతనం మనం పంచుకుందాం. అది ఇప్పటికైతే పాట వినేసి వచ్చేయండి. చక్రవర్తి గారు, మీరు అడిగిన ఈ పాట

0: అర్ధరాత్రి అమ్మాయితో అబ్బాయి ఖైలీ కాలం.
1: పోయే కాలం
0: మరే
1: ఇంకా నయం, దూరంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. ముట్టుకుంటే
0: ప్రపంచం ఆగిపోదు.
2: ఆగవయ్యా, ముట్టుకున్నాను. మీ ప్రపంచం ఏమైనా ఆగిపోయిందా?
1: అక్కడ అడగండి
2: రామ్ గారు. రామ్ గారు, మీ ప్రపంచం ఆగిపోయిందా? లేదంట, మీరు వెళ్ళొచ్చు.
0: ఆగిపోలేదంట.
2: పదంగి రామ్ గారు.

సో ఇప్పుడు ఆంధ్ర శాతవాహనుల గురించి మాట్లాడుకుందాం. అస్ ఐ సెడ్, వాళ్ళ సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్స్ అని అన్నాం కదా, మీరు నమ్ముతారో నమ్మరో, ఒక తెలుగు రాజు హీ ఓపెన్ ది గేట్స్ ఫర్ ది గ్లోబల్ ట్రేడ్ విత్ ఇండియా. ఎస్, ఈయననే. ఎవరు? ఆంధ్ర శాతవాహనులు. కొంతమంది అంటారు లేదు చోలా చీర అని అంటారు, కానీ బట్ అపారెంట్లీ చోలా చీర వాళ్ళు దే స్టార్టెడ్ ఆఫ్ ట్రేడింగ్ అంటే ఇట్ సైడ్ లైక్ ఎటు మన ఇండోనేషియా ఇటు అటు అని మాట్లాడతారు. అండ్ చోళులు కూడా 90% ఆఫ్ ఐ మీన్ యాజ్ ఫర్ యాజ్ ఐ నో దేవర్ ఆఫ్టర్ ది 5th century AD అనమాట. బట్ అప్పటి వరకు మెల్లగా జనాలకు గేట్స్ ఎత్తింది ఎవరు రాబోయ్ అని అంటే ఆంధ్ర శాతవాహనులు. అంటే దీనికి ప్రూఫ్ ఎట్లా అని అంటే కొన్ని పుస్తకాలు ఉన్నాయి, నేను ఇందాక కొన్ని పేర్లు చెప్పినా కదా, గాత సప్తశతి, హల, వీటిలోపల ఎట్లా అని అంటే వాళ్ళు చెప్తా ఉండే తెల్లదొరలు అంటే యౌవనులు, వాళ్ళ గురించి డిస్క్రైబ్ చేస్తా ఉండే. మీకు ఇంకా క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాలంటే యూ కెన్ డైరెక్ట్లీ వాచ్ గౌతమ బుద్ధ శతకర్ణి డైరెక్టెడ్ బై క్రిష్ అండ్ యాక్టెడ్ బై నటకేశరి బాలయ్య గారు. సో ఆ సినిమా లోపల ఆల్మోస్ట్ రియలే చూపించిండ్రు అని ప్రూఫ్ ఉంది. ఎట్లా? సో మన తెలుగు వారికి ఆ కాలం లోపల క్యాపిటల్ సిటీ ఏందట అని అంటే కోటిలింగాలు. ఫర్ దోస్ ఆఫ్ యూ హూ డజంట్ నో, కోటిలింగాలు అనేది కరీంనగర్ నుండి కాళేశ్వరం పోయే దారి లోపల, ఇప్పుడు ప్రస్తుతానికి డ్యామ్ ఉంది, మీరు దాన్ని చూడలేరు, ఆ డ్యామ్ కింద ఎక్కడన్నా కొట్టుకుపోయి ఉంటది, అక్కడ కోటిలింగాలు అనే ఒక ప్లేస్ ఉంటది. ఆ కోటిలింగాల దగ్గర వీళ్ళ ఎంటైర్ రాజధాని ఉంటుండే. కెన్ యూ బిలీవ్, ఒకప్పుడు వరల్డ్ ట్రేడ్, ఐ మీన్ ఐ మైట్ బి ఎగ్జాజరేటింగ్, బట్ మొత్తం వరల్డ్ ట్రేడ్ కి వన్ ఆఫ్ ది క్యాపిటల్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సిటీ మన కోటిలింగాలు ఉంటుండేనట, అకార్డింగ్ టు దిస్ ఆంగ్ల శాతవాహనులు. ఇప్పుడు మనం కొన్ని పదాలు వింటా ఉంటాం కదా, పిల్ల, అత్త, ఈ పదాలన్నింటినీ వీళ్ళు ఎవరు, ఈ ఆంగ్ల శాతవాహనుల టైం లోపల దేర్ వాజ్ సర్టెన్ పీపుల్ హూ రోట్ ఇట్ ఇన్ ప్రాకృతిక భాష లోపల ఈ పదాలు టర్మ్ చేసిండ్రు అట్లా. అండ్ తెలుగు అనేది మీకు ఎట్లా వచ్చిందో తెలుసు కదా, తెలుగు అనంటే తెనుగు.

సో నా నెక్స్ట్ ప్రశ్న, కోటిలింగాలు కాళేశ్వరం అనే ఈ రెండు ప్లేసెస్ ఏ నది మీద ఉన్నది? మీరు ఒకవేళ తెలుగు అయితే, తెలుగు వాళ్ళైతే మీకు ఈ ప్రశ్నకు జవాబు పక్కా తెలుసు. సో నా క్వశ్చన్ ఏంటి అనంటే, కోటిలింగాలు అండ్ కాళేశ్వరం ఏ నది మీద ఉన్నది, ఒడ్డుకున్నది? తెలిస్తే కాల్ చేయండి. అండ్ తెలుసుగా నంబర్ 9726361966. అయితే ఈ ఆంధ్ర శాతవాహనుల టైం లోపల ఫర్ ఆల్మోస్ట్ 400 BC ఆ టైం వరకు ఈ పుస్తకాలలో ఏం డిస్క్రైబ్ చేసిండ్రు రాబయ్య అంటే, మొత్తం ఆల్మోస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ఆథర్స్ అమ్మాయిల గురించి, అంటే ఊర్లో ఉండే అమ్మాయిల గురించి, ఋతువుల గురించి, సీజన్స్ గురించి, ఫార్మింగ్ గురించి, ప్రేమ గురించి, అండ్ వాళ్ళ దినవారి దినచర్యలు ఉంటాయి కదా, దాని గురించే రాసిండ్రు. అంటే ఎక్కడ కూడా లైక్ మా రాజుది మా రాజాది అని ఎక్కువ మాట్లాడలా. దే ఓన్లీ ఫోకస్డ్ ఆన్ దేర్ డే టు డే లైఫ్. అంటే మీరు దీని వల్ల అర్థం చేసుకోవాల్సింది ఏంది అని అంటే, లైక్ దీని పేరేమంటారు, ఎవరు ఎక్కువ, అంటే దేర్ వాజ్ సర్టెన్ డెమోక్రసీ, అంటే రాజుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అక్కడ స్ట్రెస్ చేయలేదు. అందుకని ఎప్పుడు రాజు గురించి మాట్లాడలేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడనైతే రాజు అరే రాజు గొప్పవాడు, రాజు అది ఇది అని చెప్పాలి అని అనుకుంటాడో, నీకు అక్కడి నుండి ఆయన గురించి పుస్తకాలు వస్తాయి. ఇట్ క్యాన్ మీన్ టూ థింగ్స్. ఒకడు వాడు చాలా మంచోడు, ఆయన మంచితనానికి కథ ఈ రాసిండ్రు, ఆరు రెండు వానికి భయపడి రాసిండు, మూడు వాడు పైసలు ఇస్తూ రాయించుకున్నాడు అట్లా. సో మూడు రకాల జనాలు ఉంటారన్నమాట. బట్ ఇక్కడ ఎట్లా అంటే, ఈ పుస్తకాల లోపల మోస్ట్లీ ఇట్ వాజ్ బిట్వీన్ ద డిస్కషన్స్ విచ్ హ్యాపెన్ డే టు డే లైఫ్. అంటే బుద్ధిస్టులు, జైనులు, మన దేశ మన పూజారులు వీళ్ళందరూ కూర్చొని ఎట్లా మాట్లాడుకుంటుండే, ఎట్లా మెడిసిన్స్ గురించి డిస్కస్ చేస్తా ఉండే, ఎట్లా ట్రేడ్ చేస్తే ఏది బెటర్ ఉంటుంది, మనం ఎట్లా పంపిస్తే ఎవరికి ఎట్లా పైసలు వస్తాయి, ఇట్లా మాట్లాడుకుంటుండే. ఇక్కడ నుండి ఎప్పుడైతే యవ్వనులు మన దగ్గరకు వచ్చిండ్రో అక్కడ ప్రాబ్లం మొదలైంది ఏంటి అంటే, దే స్టార్టెడ్ షోయింగ్, మనం బేసికలీ మనకు ఒక తత్వం ఉంటుండే కదా అతి

ఓ భవ అతిథి దేవో భవ అని వాడు అతిథి రాగానే వాడిని నెత్తి మీద పెట్టుకుంటుండే. మన దరిద్రం కదే, ఆ దరిద్రం ఎట్లుంటుండే అంటే ఉండాలి బట్ ఎక్కడ ఉంచానో అక్కడ ఉంచాలి అంతే అని చెప్పి వాడిని నెత్తి మీద పెట్టుకున్నాం అనుకో, వాళ్ళు మనని కాళ్ళ కింద నలిసి తొక్కుతారు. సేమ్ థింగ్ హ్యాపెండ్, మనను డివైడ్ చేయడం మొదలు పెట్టిండ్రు. ఎప్పుడు? బిట్వీన్ ద టైమ్ ఆఫ్ 3 to 4 AD ఆ టైంలో. ఇది గుర్తుపెట్టుకోండి, మనం ఒక్కసారి శాతవాహనుల గురించి పాట వినేసి నెక్స్ట్

0: సో అట్లా ఆయన నిందాక నేను ఏం ప్రశ్న అడిగాను అని అంటే, తెలుగు ఐ మీన్ కోటిలింగాలు కాళేశ్వరం దగ్గర ఒక నది ప్రవహించింది, ఆ నది పేరేంటి?
1: ఒకవేళ తెలిస్తే కాల్ చేయాల్సిన నంబర్ 9726361966.
0: ఇక్కడ నుండి మనం అంధ శాతవాహనుల గురించి తెలుసుకున్నాం, ఆయన ఎంత గొప్పవారు ఏంది అని. ఇప్పుడు మనం మెల్లగా ఈయన పేరేంది రెడ్డి రాజుల గురించి తెలుసుకోవాలి. ఎందుకు? ఎందుకంటే కవిత్రయం మొదలైంది అక్కడే కదా. నన్నయ్య గారు ఏ ఆస్థానం లోపల పనిచేసిండ్రు? సార్, నాట్ రెడ్డి రాజులు, ఇట్స్ అమజర్ గైస్. ఆ పేరు నాకు గుర్తులేదు, బట్ ఎనీ ఛాన్స్ ఇఫ్ యు నో అండర్ హూస్ రూల్ నన్నయ్య వర్క్ యాజ్ ది రైటర్ ఆర్ మినిస్టర్, ఒకవేళ తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. అప్పటి వరకు ఈ పాట వినేసొచ్చేయండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామదర్ స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. Call 469-269-6476.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: సో గైస్, ఇప్పుడు మనం కొంచెం బ్యాక్ వెళ్ళి మన హిస్టరీ దగ్గరికి వెళ్దాం. మన రాజులు శాతవాహనుల నుండి కాకతీయులకు వచ్చే ప్రాసెస్ లోపల వీ హ్యాడ్ సర్టెన్ పీపుల్ కాల్ చాళుక్యులు. మీరు తెలుగు వారు ఆర్ బేసికలీ ఇండియన్స్ అందరిది ఎట్లా అంటే, మనం ఉన్నంతసేపు ఆధ్యాత్మికత అదంతా అంటా ఉంటాం, బట్ ఒక్కసారి మనకు చింగారి అంటారు కదా, చింగారి చెలరేగితే వి గో ఫ్రమ్ ఆధ్యాత్మికత టు విప్లవం. అది మారనీకి ఎక్కువ టైం పట్టదు. అట్లని చెప్పి మనం ఎక్కువ నాశనం చేస్తామంటే, మనం ఎక్కడ ఏం నాశనం చేసినా ఇట్స్ టువర్డ్స్ ది ధర్మం. అది యాజ్ ఐ ఆల్వేస్ సే, ధర్మం రక్షతే రక్షిత, కీపింగ్ దట్ అపార్ట్. ఈ పాయింట్ గురించి ఎస్టాబ్లిష్ చేసిన వారెవరు, ఈ ధర్మం రక్షిత రక్షిత అనే దాని గురించి అంటే నన్నయ్య గారు. ఎస్, చాళుక్యుల ఆస్థానం లోపల పని, ఐ మీన్ మీకు ఎవరో రాజు తెలియకపోతే, హీజ్ నేమ్ ఇస్ రాజరాజ నరేంద్ర. ఆయన దగ్గర ఆంధ్ర భాగవతాన్ని ఆర్ ఆంధ్ర మహాభారతాన్ని రచించాలని చెప్పి ఆయన డిసైడ్ అయ్యిండ్రు. డిసైడ్ అయినాక హీ మేడ్ ష్యూర్ దట్ హీ సెలెక్టెడ్ సమ్వన్ హూ కుడ్ స్టార్ట్ రైటింగ్. సో ఈయన రాసింది తక్కువే, ఐ డోంట్ నో. సో గైస్, నా మూడో ప్రశ్న, నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతంలో ఎంత పార్ట్ వరకు కవర్ చేశారు? ఒకవేళ మీకు తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. ఇందాక నగేష్ గారు ఒక సాంగ్ రిక్వెస్ట్ చేశారు, ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పి ఆన్సరే ఈ పాట.

సో అట్లా మనం నన్నయ్య గారి గురించి తెలుసుకున్నాం. బట్ ఇంకా వీళ్ళ ఈ ఈస్టర్న్ చాళుక్యాస్ ఆర్ చాళుక్యాల గొప్పతనం ఏంటి అని అంటే, వాళ్ళ దగ్గర రాజులు కూడా గొప్ప గొప్ప రైటర్స్. ఎలా అంటే, వాళ్ళ దగ్గర కొంతమంది రాజులు ఏ పుస్తకాలు రాశారు అని అంటే, ఒకరు విజ్ఞానేశ్వరుల వారు, హూ రోట్ ఐ మీన్ హూ వాజ్ యాక్చువల్లీ ఏ స్కాలర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ విక్రమాదిత్య. ఇది 4 or 5 నాకు నెంబర్ గుర్తులేదు. విక్రమాదిత్యుని కోట్ లోపల వన్ ఆఫ్ ది స్కాలర్ విజ్ఞానేశ్వరుల వారు. ఆయన ఏం రాసి ఉన్నారు అంటే, హీ రోట్ ఎ బుక్ కాల్డ్ మితాక్షర. ఇది ఎట్లా అంటే, దీని గురించి మన హిందూ ధర్మం లోపల దేర్ ఆర్ సర్టెన్ లాస్, ఆ లాస్ ని సింప్లిఫై చేసి అందరికి అందించింది ఈయన అన్నమాట. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ది సోషియో ఎకనామిక్ కండిషన్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ అండర్ చాళుక్య. ఈ కండిషన్ నేను ఎగ్జాక్ట్ గా మాట్లాడలేను, ఈ పాటలలో పెడతా, బట్ పాట అయిపోయినాక మనం

అయ్యా ఈ పాట వింటే మన తెలుగులో గురించి ఒకటి తెలుస్తుంది. ఎట్లా అంటే మన గొప్పదనము మన అమాయకత్వం ఎట్లా అంటే అంటే అమాయకత్వం తెలియదు కానీ మనం అప్పటి వరకు కేవలం పంటలు పండించి తిని ఒక రాజ్యానికి ఇంకో రాజ్యానికి అమ్మి మిగిలింది ఏమన్నా ఉంటే దేవుని గుడికి ఇచ్చి అండ్ ఇంకా మిగిలితే అప్పుడు దాంతో దందా చేసుకుంటుండే. ఐ మీన్ వీ యూస్ టు డూ బిజినెస్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీటెడ్ అంటే సుజలాం సుఫలాం సస్యశ్యామలాం అంటారు కదా, అట్లుంటుండే మనం. తర్వాత ఎప్పుడైతే అన్య రాష్ట్రాలు అన్ని ఐ మీన్ నాట్ రాష్ట్రాలు అన్య దేశాలు వచ్చి మనను లూటీ చేసుడు మొదలు పెట్టిందో గప్పటి నుండి మన పతనం మొదలైంది. అండ్ ఐడియల్లీ దట్స్ వెన్ అవర్ పతనం ఆఫ్ అవర్ లిటరేచర్ ఆల్సో స్టార్టెడ్. ఎట్లా అంటే ఇందాక చెప్పినట్టు మితాక్షరం గాని ఆర్ ఆంధ్ర మహాభారతం లోపల మొదటి పార్ట్ గాని వీటన్నిట్లలో ఎట్లా అంటే సింపుల్ గా లైఫ్ ని ఎట్లా లీడ్ చేయాలి అనే పాయింట్స్ ని వీళ్ళు మెన్షన్ చేస్తుండే. ఇది తెలుగులో ఎట్లా అయితే కన్నడ లోపల కూడా చాలా పెద్ద పెద్ద దాని పేరేమంటారు రైటర్స్ వెళ్ళినారు ఈ చాళుక్యుల దగ్గర నుండే. అంటే దిస్ షోస్ హౌ వి కో ఎగ్జిస్టెడ్ మన అంటే మన తెలుగు రాజుల కింద అందరు ఎట్లా కలిసి ఉంటుండే అనేది ఒక తెలుస్తుంది. బట్ తర్వాత ఏమైంది, ఒక్కసారి కాకతీయుల రాజ్యం వచ్చేసరికి అక్కడ ఉత్తరంలోనేమో తుగ్లక్లు వీళ్ళందరూ కుతుబుద్దీన్ ఐబక్ వీళ్ళందరూ మొదలు పెట్టినరు. దాని తర్వాత మన సదర్న్ పార్ట్లలోనేమో వీళ్ళందరూ స్టార్ట్ చేసిండ్రు ఎవరు ద్రవిడులు ఐ మీన్ ఆఫ్కోర్స్ చోళ చేర పాండ్యులు అటాక్ చేయడం మొదలు పెట్టినరు. లైక్ నాట్ లైక్ ఎ వయలెంట్ అటాక్ ఆర్ సంథింగ్ అంటే నేను హిస్టరీలో ఎక్కడ చదవలే తెలుగు రాజులు వర్సెస్ చోళా పాండ్య. ఐడియలీ ఐ థాట్ వీ వర్ హ్యావింగ్ ప్రాపర్ బిజినెస్ డీల్స్ అని అనుకుంటుండే, బట్ ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ కెన్ కాల్ మీ ఎట్ అండ్ టెల్ మీ. సో మనం వీటి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎవరికైతే ఈ పాట వినేసి వచ్చేద్దాం, ఎందుకనంటే నెక్స్ట్ వచ్చేది కాకతీయుల కారం, వాళ్ళ గొప్పతనం ఏందో మెల్లగా మాట్లాడుకుందాం.

ఈ కాకతీయుల కాలంలో నుండి ముగ్గురు తెలుగు కవులు బయటకు వచ్చారు. ఒకరు ఫర్ దోస్ ఆఫ్ యూ డజంట్ నో పాలకురికి సోమనాథుల వారు, నెక్స్ట్ శ్రీనాథుల వారు, నెక్స్ట్ బమ్మెర పోతన గారు. ఎస్, ఇట్లా ముగ్గురు రైటర్స్ కి నిలవైన కాకతీయుల ఘనత. అంటే వీళ్ళ గురించి మనం ఎందుకు ఎక్కువ చెప్పుకుంటున్నాం అంటే, ముందొచ్చిన రైటర్స్ నన్నయ్య గారు రాసింది జస్ట్ ఒక బీజం పడింది తెలుగు ఆంధ్ర మహా భారతం గురించి. కాకపోతే ఆ బీజం దగ్గర నుండి ఎదిగిన గొప్ప వ్యక్తి ఎవరు అనంటే మన పోతన గారు. అంటే రెండు ఇద్దరికి కంపారిజన్ అని కాదు, కానీ అసలు ఒక్కొక్కళ్ళ రచనా శైలి చూద్దాం. ఎట్లా అంటే, నన్నయ్య గారిది మోస్ట్ డిసిప్లిన్డ్ క్లాసిక్ లిటరేచర్ ఓరియంటెడ్ అట్లుంటది. మన పోతన గారిది ఎట్లా అంటే రెండు రకాలు. ఒకటి నార్మల్, అంటే నీలాంటి నాలాంటి సగటు వాళ్ళకు కూడా వింటే అబ్బాయి ఇంత మంచిగా అన్నారు, అబ్బాయి ఇంత ఏదో బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. నెక్స్ట్ ఇది ఏంటి అని అంటే, ఏదో మర్చిపోయినా, ఎప్పటికైతే ఈ పాట వినేది వచ్చేయండి, నేను పాయింట్ గుర్తు తెచ్చుకొని మళ్ళీ మాట్లాడతాను.

వీళ్ళ ముగ్గురి రైటింగ్స్ అంటే బంగారు పోతన గారిది గాని, శ్రీనాథ కవిసారోగునది గాని, సోమనాథులది గాని, వీళ్ళ ముగ్గురి కథలు చదివితే నీకు ఒక రిచ్నెస్ కనబడుతుంది. ఏ రకంగా రిచ్నెస్ రాబయ్యాను అంటే, ఆఫ్కోర్స్ మీరు పోతన గారిని తీసుకుంటే హీ డెమోక్రటైజ్డ్ స్పిరిచువాలిటీ. Yes, you heard it correctly. Democratizing spirituality is not an easy task. నేను ఎందుకు అంటున్నా ఇది అని అంటే, అప్పటి వరకు కృష్ణుని బాల్యోపచారాలు ఎక్కువగా విస్తారణ లేదు. ద ఓన్లీ థింగ్ పీపుల్ వర్ క్యూరియస్ ఆర్ పీపుల్ వర్ క్రేజీ అబౌట్ వాజ్ అబౌట్ మహాభారతం. అంటే కృష్ణుడు వేసిన దాని పేరు ఏమంటారు అంటే, ఆఫ్ కోర్స్ నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియా లోపల కృష్ణుని తత్వం, చిన్న పిల్లని బాల్యోపచారాలు ఎక్కడ తెలియదు. అందుకని మన దగ్గర కృష్ణుని కన్నా ఎక్కువ వెంకటేశ్వర స్వామికి అది చేస్తాం. ఎందుకు వెంకటేశ్వర స్వామికి, రామునికి పూజ చేస్తాం? ఎందుకు అని అంటే, బాల్యంలో ఉన్న కృష్ణుని గురించి మనకు పరిచయం చేసింది ఎవరు అని అంటే బమ్మెర పోతన. అదనమాట. ఇప్పటికి ఒక పాట వినేసి వచ్చేద్దాం. దాని తర్వాత ఆయన ఎట్లా ఎక్స్ప్రెస్ చేసిండ్రు, దాని నుండి మనోళ్ళు ఇంకెంత అడ్వాన్స్ అయినరు, అండ్ పోతన గారి వల్ల పెద్ద పెద్ద వాళ్ళు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అయినరు, ఇదంతా ఈ పాట తర్వాత విందాము.

0: అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కర్తమ్యస్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తారు. థ్యాంక్ యూ.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రేడియో.
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
4: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
5: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
7: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: సో ఇందాక పాట అయిపోలే, మళ్ళీ వినేసి వచ్చేయండి.

ఎప్ అయితే అప్పటి వరకు కృష్ణుడు కేవలం కొన్ని గొప్పింటి పూజలలోకి, అంటే రుక్మిణి కళ్యాణం, భాగవత పంచరత్నాలు అని చెప్పి ఓన్లీ కొన్ని పెద్దింట్లలో మాత్రమే ఆయన పరిచితుడు. అంటే పైసలున్న వాళ్ళ దగ్గరనే కృష్ణుడు ఉంటుండే, లిటరల్ గా చెప్పానంటే. బట్ ఒక్కసారి బొమ్మెర పోతనకు వచ్చినాక ఆయన ఒక మాట అంటాడు, పలికేది భాగవతం అట, పలికించేది రామభద్రుండట అని ఒక శ్లోకం ఉంటది, నాకు ఎగ్జాక్ట్ గుర్తుకులేదు. కాకపోతే అట్లా ఏం చేసిండ్రు అని అంటే, చిన్న బేబీ ఉన్నప్పటి నుండి, అంటే మీకు తెలుసుగా 12 ద్వాదశ స్కందాలు ఉంటాయి, ఆ ద్వాదశ స్కందాల లోపల ముఖ్యమైన దశమ స్కందం, విచ్ ఇస్ అబౌట్ ది బర్త్ ఆఫ్ కృష్ణ అండ్ హిజ్ లైఫ్, అదంతా ఆయన ఎంత బాగా రాసిండ్రు అని అంటే, లిటరల్ గా ప్రతి ఒక్కళ్ళకి ఆ కాలం లోపల నోటి మీద ఉంటుండనట ఆ పద్యాలు. అంత సింపుల్ గా, అంత బ్యూటిఫుల్ గా, అంత వాడుక భాషలో, అంటే ఆయన రాసే శైలిని సీస పద్యాలు అని అంటారు. అంటే లైక్ హీ లిటరలీ డెమోక్రటైజ్డ్ కృష్ణుడు అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైతే సీరియల్లో చూస్తున్నామో, ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, ఏదైతే మనం బాధలు పంచుకుంటున్నామో, ఈ బాధలు పంచుకోవడానికి ఒక మీడియం ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే, ఇట్స్ అవర్ బొమ్మెర పోతన. దీని ఇది నేననట్లే ఒక మహావ్యక్తి, నార్త్ ఇండియా లోపల ఫేమస్ వ్యక్తి అయినా, ఈయన కాంటెంపరీ అయినా చైతన్య మహాప్రభువులు మంగళగిరికి వచ్చినప్పుడు ఈయన రాసిన పద్యాలను విన్నాడు. అండ్ ఆఫ్కోర్స్ ఆయనకు తెలుగు రాదు, బట్ విన్నాక ఆ స్వీట్నెస్ ఉంటది కదా, ఆ స్వీట్నెస్ ని ఆయన ఆస్వాదించి ఏం చేసిండ్రో ఈ పాట తర్వాత విందాం. ఇప్పటికైతే పాట వినేసి వచ్చాను.

సో అట్లా పోతన గారు రచించిన ఆంధ్ర మహాభాగవతం నుండి ఎన్నో కథలు వెళ్ళినాయి. వన్ ఆఫ్ ది ఇన్స్టెన్స్ ఏమంటారు అంటే, చైతన్య మహాప్రభులు ఇంత అంటే ఆయన ట్రాన్స్లేటర్ను ఎవరినో పెట్టుకుని ఇంత బాగా రాసినారు ఏంటి అంటే, మెటాఫర్స్ అంటారు కదా, అంటే అంతరార్థాలు ఉంటాయి కదా, అంతరార్థాలను ఈయన ఎంత బాగా పెట్టారు, ఎంత బాగా రాశారు అనేది ఆయన బాగా మెచ్చుకున్నారు అనమాట. ఇది పాయింట్. ఇప్పుడు మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్లు చూద్దాం, ఎందుకంటే మన జాతర వస్తుంది కదా. సో మన జాతర కొరకు కొన్ని అడ్వర్టైజ్మెంట్లు చూద్దాం. ఈసారి జాతర ఎట్లా అంటే కొంచెం డివైన్ రివ్యాంప్ తోటి వస్తుంది అనమాట. అండ్ దిస్ ద బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే మన సీతారామయ్య కళ్యాణం ఇన్ అసోసియేషన్ విత్ మాట సెలబ్రేషన్, విచ్ డెఫినెట్లీ యూ డోంట్ వాంట్ మిస్. అంటే రాముని కళ్యాణం భద్రాద్రి లెవెల్లో ప్లాన్ చేస్తున్నాం ఈసారి, సో డెఫినెట్లీ మిస్ కాకండి. అండ్ అఫ్ కోర్స్ మనకందరికి తెలిసిందే, కోలాటం ఎప్పుడు ఉంటుంది, ఈసారి కూడా నడుస్తూ ఉంది. వాళ్ళందరూ బయట ప్రాక్టీస్ చేస్తున్నారు, నేనేమో లోపల షో చేస్తున్నా. సో ఇది ఈసారి అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ దర్ ఆర్ లాట్ ఆఫ్ ఫుడ్ బూత్స్, ఎక్సైటింగ్ వెండర్ స్టాల్స్, ఆర్జే అవార్డ్స్, కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్, ఎ డాజ్లింగ్ ఫ్యాషన్ షో, స్టార్ట్అప్ స్ట్రీట్, ఎ బిగ్ సర్ప్రైజ్ ఫినాలే వెయిటింగ్ జస్ట్ ఫర్ యూ. ఆల్ ఆఫ్ దిస్ అండర్ వన్ రూఫ్. ఎప్పుడైతుంది అంటే June 7, 2026 అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. Registrations, voting, nominations, tickets for Kalyanam, everything in one place, www.radiosurabhi.com/RSJ. For sponsorships, call us at 516-851-6919 or email admin@radiosurabhi.com. Mana jaatharani oka veduka lekka jarupukundam. And A to B, authentic South Indian flavors now made easy with A to B's new range of instant mixes, powders, masalas, pastes and pickles. From fluffy ragi idlis to tangy gohungura rice, enjoy traditional taste in minutes. Only at A to B Frisco and Little Elm, visit A2BTexas.com or call 214-872-2345. Mega Power Liter Port. Attention all Radio Surabhi listeners, India Cash and Carry and Madira and Masala proudly bring you the Radio Surabhi Jatara Mega Power Liter Port, one of the first of its kind leadership leader board shows on Radio Surabhi. Join the excitement every Saturday from 11:30 a.m. to 12:30 p.m. Tuesdays during Surabhi Detour from 5:30 p.m. to 6:30 p.m. Mega Power Liter Board brought to you by India Cash and Carry and Madira and Masala only on Radio Surabhi. SNR Insurance, life can change in an instant, but your health coverage doesn't have to. Lost your job or insurance, SNR Insurance is here to help you find the affordable coverage on you and your family quickly and stress-free. From health to travel, dental, vision and life insurance, we have got you covered. So SNR Insurance will tell you. Maitri's Restaurant, authentic Indian flavors kosam, head to Maitri's Indian Cuisine. Hilltop location lo amazing view, spacious patio, seating, friends and family to chillavani ki perfect destination. Morning breakfast, lunch, buffet. ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బయట అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతే కాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజీన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఓవింగ్ సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. రాధాకృష్ణ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం. రాధాకృష్ణ టెంపుల్ ఆలెన్ టెక్సస్ లో దే ఆర్ ప్రౌడ్లీ ఇన్వైటింగ్ యూ టు ది గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం, ద సాక్రెడ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి, బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం. July 1st to July 5th వరకు సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయి. 5 స్పిరిచువల్లీ అప్లిఫ్టింగ్ డేస్ ఫిల్డ్ విత్ వేదిక్ రిచువల్స్, హోమమ్స్, డివోషన్స్, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెసింగ్స్. All devotees and families are welcome. Donations and sponsorships are welcome. Visit https://www.radhakrishnatemple.net for donations and other information. Radhakrishna Temple, Allen, Texas, July 1st to July 5th. Varaku untundi. Ivadikaithe oka paada vinesi vachandi, dantarata mallu maatladu.

పీస్ఫుల్ పాట పెట్టినాం కదా, ఇప్పుడు మనం విప్లవం గురించి మాట్లాడుకుందాం. అంటే విప్లవం గురించి ఎక్కువసేపు మాట్లాడినాం అనుకో, పెద్ద లొల్లిలు అయితే అని చెప్పి నేను ఎక్కువ మాట్లాడలే. అనా తెలంగాణ అంటేనే విప్లవానికి గడ్డ అడ్డ, నువ్వేమని అనుకో. ఎందుకు అనంటే మనను ఒక్కసారి కాకతీయులు అయిపోయినరు అని అంటే ఎవడెవడు పాలించిండ్రు అని అంటే పాలించలే, మనల్ని లిటరల్ గా దోచుకొని మన తినే తిండిని మనం మొక్కే దేవుళ్ళని మొత్తం ఏడవడతాడ నాశనం చేసుకుని మొదలు పెట్టినరు. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే రజాగర్ మూమెంట్ అని ఒకటి ఉంటుంది, ఐడియా ఉందా? రజాగర్ మూమెంట్ ఎంత దారుణమైతే మనం పుస్తకాల లోపల పాటల లోపల చెప్పినరో దానికన్నా 100 రెట్లు దారుణం ఎప్పుడైతే కాకతీయులను బదామి సుల్తాన్లు ఆక్రమించినరో అప్పుడు జరిగినాయి. మన ఇంట్లో ఆడోళ్ళని, మన పిల్లల్ని, మన దేవుళ్ళని, మన తిండిని వాళ్ళు ఎట్లా అంటే నువ్వు మారతావా మారవా అని చెప్పి నాశనం చేసుకుని మొదలెట్టిండ్రు. అంటే నేను చెప్తే ఇప్పుడు కొంచెం అరే వాట్ ఇస్ దిస్ రిలీజియస్ అది ఇది అని అంటారు, కానీ దోస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. మనకు అది చూపెట్టారు ఒక్కొక్కళ్ళు ఎంత దారుణాన్ని అనుభవించిండ్రో. యు కెన్ ఓన్లీ అండర్స్టాండ్ ఇఫ్ యు హ్యావ్ రెడ్ దోస్ బుక్స్. అట్లా ఈ బాధలో నుండి పుట్టిందే తెలంగాణలో విప్లవం. అంటే ఒకరు ఇద్దరు అని కాదు, లైక్ కొన్ని వేలు ఆరు లక్షల రైటర్స్ ఉన్నారు. అంటే కొంతమంది పేర్లు నేను ఈ పాట అయిపోయినాక చెప్తా, బట్ వాళ్ళ లైఫ్ స్టోరీ చదివితే, వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ చూస్తే ఇచ్చి పాడుంటది. ఇప్పటికైతే వీళ్ళ పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత మనం మళ్ళీ

సో అన్న, ఈ పాట వింటే మనకు విప్లవం అనేది ఏందో తెలుస్తుంది. వాళ్ళు ఎంత నాశనం చేసినారో. లిటిల్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే కాకతీయుల డౌన్ ఫాల్ ఇట్ స్టార్టెడ్ ఇన్ 1323. అక్కడి నుండి ప్రతాపరుద్రులు చనిపోయినప్పటి నుండి ఢిల్లీ సుల్తానేట్లు మన దగ్గరకు వచ్చిండ్రు. ఉలుగ్ ఖానో అని పేరు ఏదో ఉంటది, వాడు మొదలు పెట్టిండు అని అంటే మన మీద దౌర్జన్యాలు. అప్పటి నుండి దగ్గర రజాగర్ మూమెంట్ వరకు ఎంత ఫేస్ చేయనో, ఎంత దరిద్రాన్ని ఫేస్ చేయనో, అంత దరిద్రాన్ని ఫేస్ చేసినాం. ఢిల్లీ సుల్తానేట్లు గానీ, బ్రాహ్మణి సుల్తాన్లు గానీ, కుతుబ్షాహీలు గానీ, మజ్ముగల్లు గానీ, డెక్కన్ సుల్తానోళ్ళు గానీ, అండ్ లాస్ట్ కి నిజామోళ్ళు గానీ, ఎవడన్నా రాని వాళ్ళు మనను కేవలం దోచుకున్నాడు ఒక్కటే చేసిందనమాట. ఇప్పుడు మనం అదంతా మాట్లాడుకుంటే పెద్ద స్పీచ్ అయిపోతుంది, బట్ ఈ ఆపరేషన్ నుండి పుట్టిందే విప్లవం. మన తెలుగు గొప్పతనం, మన తెలంగాణ గొప్పతనం ఏంటంటే ఆధ్యాత్మికత అయినా విప్లవం అయినా వీటెన్ టు ఎక్స్ప్రెస్ ఫ్రమ్ అవర్ హార్ట్స్ అనమాట. సో అది పాయింట్. సో ఇప్పుడు కాలాలు చేంజ్ అయినాయి, వీఆర్ బ్యాక్ టు ది నార్మల్. ఇప్పుడు మనకేంది అని అంటే రెగ్యులర్ లైఫ్ కి అలవాటు అయిపోయినాం. సో వీ డోంట్ స్పీక్ అబౌట్ దట్ పాస్ట్. ఎప్పుడన్నా మాట్లాడితే అరే ఇంద్రాబాయ్ ఇంత హేటెడ్ ఇంద్రా అని అంటారు, బట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. అట్లా ఒక పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాము.

ఫర్ చేంజ్ తెలుగు నుండి హిందీలోకి వెళ్ళిపోయినా. ఇది గైస్ సంగతి. అంటే విప్లవం గురించి ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ బికాస్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ రీజన్స్ ఐ కెనాట్ స్పీక్. నా సంఖ్యలు నా మాటలకు సంఖ్యలు వేశారో ఫ్రెండ్స్, జోక్ చేశా. బట్ మళ్ళీ ఎప్పుడన్నా మనం టైం తీసుకొని విప్లవం గురించి మాట్లాడుకుందాం. అండ్ అంటే యాజ్ ఐ ఆల్వేస్ సే, నాహం కర్త హరి కర్త. ఇవాళ మనం కొంచెం ఆధ్యాత్మికత నుండి సాహిత్యం దగ్గరకు వచ్చినాం. మళ్ళా మనం ఆధ్యాత్మికతకే పోతాం, ఎటు పోయినా అక్కడికే పోతాం అనుకో, అది వేరే విషయం. బట్ అంతే, ఎండలు వస్తున్నాయి, నీళ్ళ మంచి లాగండి. యాజ్ ఐ ఆల్వేస్ సే, నాహం కర్త హరి కర్త. ఈ పాట వినేసేయండి, తర్వాత ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. జాగ్రత్త.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance. SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. Dum-dum.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: கவிந்தலுக்கு கேரிந்தலுக்கு எராஃபட்ரஸ் ரேடியோ சுரபி.
1: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சாஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM.
3: Happy 4th birthday, Radio Surabhi. And team andarke kuda birthday wishes on celebrating 4 magical musical years with Radio Surabhi. And Radio Surabhi vintuna prathi oka listener ke kuda wishing you all a very magical musical day. Ilane enno enno wonderful birthdays celebrate cheskovalani korukuntu. Me India RJ Madhusravanti.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్మ

0: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ అ వెరీ హ్యాపీ 4th బర్త్డే.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 10 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
4: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
6: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.

0: అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కర్తవ్యం. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ.
1: Bienvenido, disfruta fiesta. ¡Woo!

0: నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోతి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోని వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోతి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: హ్యాపీ 4th బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికీ కూడా బర్త్డే విషెస్. ఆన్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: 919-491-4514. Radio Surabhi Revisit.
1: Pallu jibbu mantuna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
2: Chala pagadvanni apply chesarandi ivanni.
1: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Paya, haleen, rumali roti, natukori curries and much more. Peen Mar Indian Cafe.
0: Thank you for being in our journey.
3: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. Fourth anniversary, Jalpuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu, audience ni urruthulovistu, eppudu aanandaparustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

ఆంధ్రదేశం రాజేశ్ ఏడు చూపిన నాలుగు సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికీ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hi, nenu mi blueberry muffin. Nan 40% preservative tho chesaru. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
2: Hi there muffin. Nenu India Today pastry ni. Nan ee roju poddune India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Em cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sad factory made food. Experience the one of a kind difference with India Today bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
5: radio surabhi revisit
6: immigration anagane prashnal bayam adokka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla
7: rose edo okati kottaga tinalanipiste head to desi bites
8: I asked you to come to our place
7: indian cuisine
5: thank you for being in our journey
9: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
10: అమ్మా ఆవకాయ రేడియో సురభి ఇది ఒక ఎమోషన్ నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను తెలుగు వాళ్ళు తెలుగు భాష ప్రేమికులు ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్ అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్ ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్ ఐ జస్ట్ లవ్ యూ రేడియో సురభి రాక్స్ నేను మీ ఆర్జే భార్గవి టాడా బాబాయ్ థ్యాంక్ యూ

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమిస్తాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తారు. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ప్రసార ప్లే చేస్తే అందరికీ ఇబ్బందులు.

0: ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th.
2: కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్, రేడియో సురభి.
3: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయడం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. రేడియో సిరబి revisit.
8: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
9: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయ్ చంపేస్తున్నాయి.
10: Check out the retail glow probe. Touch our water systems to understand the vital role water plays in your life.
11: Thank you for being in our journey.

0: చూస్తే ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైంకి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Hey you! What's your cat up?

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ రేడియో సెరఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలీ

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమందరమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కర్తమే స్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్, ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
3: Radio Surabhi Revisit.
4: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to their contracting.
5: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
3: Thank you for being in our journey.
6: కమనీయం అనగా అనగా రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
7: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: నోడి ముందు నువ్వెంతని వాగి నోడి ముందు చిన్న చూపు చూసి నోడి ముందు

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Hi, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సర్వీ అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సర్వీ.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సర్వీ 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: India ki teleport aithe enta baaguntundo.
7: What if India was just a tap away?
8: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my Pursu, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursu isn't just an app. It's your genie in the cloud. Download the My Pursu app or visit mypursu.com or write to support@mypursu.com.
9: బెంగళూరు సంస్థ రాజేశ్వరి రేడియో సురభి 4 సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికీ

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.

ఈ ఫోర్త్ యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సురభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ రేడియో సురభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సురభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్మ.

నమస్కారమండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
4: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
5: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
7: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support @mypursue.com.

అందరికీ నమస్కారం. నేను వివియన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కృతజ్ఞతాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సమస్యుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ ది పిక్చర్ ఇస్ బై బాపు గారు. నా మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

everyone. This is Koti, music director, Surabhi Radio. 4th anniversary, Jalpukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante. Many times, na night songs ni eppudu play chestu, audience ni urutulu istu, eppudu aananda paristunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correct e, free Kolatam at Jatara. Aite ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Hi, nenu mi blueberry muffin nanu 40% preservative tho chesaru. In fact, na flavor kuda artificial, real fruit kaadu.
2: Hi there muffin, nenu India Today pastry ni nanu ee roju poddune India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors, MSG free. Em cheppanu, I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాగ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817-819-8888.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: Radio Surabhi Revisit.
5: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
6: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
7: చంపేస్తున్నాయి.
8: హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

ఎందులో చేస్తున్న రాజేష్ రేడియో చూపిన 4 సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభమందరు.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.

0: చంద్ర.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hi, nenu mee blueberry muffin. Nanu 40% preservative jothe sir. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
2: Hi there muffin. Nenu India Today pastry ni. Nanu ee roju poddune India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Em cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sad factory made food. Experience the one of a kind difference with India Today bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
3: Radio Surabhi Revisit.
4: Giving confessions a chance to bloom. Sakshi Jewelers.
5: Shalini, Dallas lo jarige functions lo decoration lo avi jarugutunnayata.
6: Ikkada Vivid Flowers lo undanta ippude telisindi.
7: Experts ne nammukunte mana jeevitham saafiga saagipothundi.
8: Law Offices of Janeta.
9: Thank you for being in our journey.
10: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
11: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమేస్తాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatravala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Tatra khalu imani ashtau ahara vidhi visesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda chodavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
2: Radio Surabhi Revisit.
3: Ma ammaki SAT ACT preparation start cheyalani chusinappudu maaku dorikindi Ravi's Academy.
4: Avivo blind stitch kunnam kani endalu paapoi champestunnayi.
5: Check out Retail Glowbox.
6: Touchshell Water Systems, you understand the right and wrong. Want a place in your life.
2: Thank you for being in our journey.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: Yes sir.
7: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jarupukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandha entante, many times na night songs eppudu play chestu, audience ni urruthuvistu, eppudu aananda padustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలు పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సోలోకి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హాయ్ ద మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
3: Radio Surabhi Revisit.
4: Pal chuvu manchuna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
5: Chalo pagadbandi ga plan chesarandi vanni.
4: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Aya, Haleen, Rumali Roti, Natakodi Curries and much more. Peel Mar Indian Cafe.
3: Thank you for being in our journey.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramalasan cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్ నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు.
2: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
3: Radio Surabhi Revisit.
4: పళ్ళు చివ్వు అంటున్నా. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
5: చాలా పగటబందీ అప్లై చేశారండి ఇవన్నీ.
4: స్పైస్ లేకుంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
6: ఆయా హలీం, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. PMR Indian Cafe.
3: Thank you for being in our journey.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: immigration knowledge, though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And Ma Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correct, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్ నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు.
0: హై రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
2: Radio Surabhi Revisit.
3: Pallu chuvvu mantuna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
4: Chala pagadvanni apply chesarandi vanni.
3: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
5: Aya, Khali, Rumali Roti, Natukodi Curries, and much more. Pimar Indian Cafe.
2: Thank you for being in our journey.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: calibration knowledge though, Niko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matramanasan chekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్ నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
0: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. Radio Surabhi Revisit.
2: Pallu jibbu antunna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
3: Chala pagadanni ga plan chesarandi ivanni.
2: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Paya, Haleem, Rumali Roti, Natakodi Curries, and much more. Peel Mar Indian Cafe.
4: Thank you for being in our journey.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: calibration knowledge, though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matravalasan chekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్ నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు.
0: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
2: Radio Surabhi Revisit.
3: Pal chuppu mantuna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
4: Chala pagadbandi ga plan chesarandi vanni.
3: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Aya, Haleem, Rumali Roti, Natakodi Curries, and much more. Pimar Indian Cafe.
2: Thank you for being in our journey.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ,

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matravala sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పిస్టిని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
3: Radio Surabhi Revisit.
4: Pallu chuppu manchuna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
5: Chala pagadbandi ga plan chesarandi ivanni.
4: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
6: Aya, Haleem, Rumali Roti, Natakodi Curries, and much more. Peen Mar Indian Cafe.
3: Thank you for being in our journey.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వాలి.

0: specialized skills, calibration knowledge, though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasan cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
0: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
2: Radio Surabhi Revisit.
3: Pald Chubbu Mantana. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
4: Chala pagadvandi applying sir andi vanni.
3: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
5: Paya, Haleem, Rumali Roti, Natukodi Curries, and much more. Peel Mar Indian Cafe.
2: Thank you for being in our journey.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: specialized skills, calibration knowledge, though, you get best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matravala sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్ నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు.
0: హై రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
2: Radio Surabhi Revisit.
3: పళ్ళు చివ్వు అంటున్నా. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
4: చాలా పగడ్బంది అప్లై చేశారండి ఇవన్నీ.
3: స్పైస్ రేక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు. ఆయా, హలీమ్, రుమాలి రోటి, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. PMR Indian Cafe.
2: Thank you for being in our journey.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: foundation knowledge, though, you get best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్ నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు.
0: హై రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
2: Radio Surabhi Revisit.
3: పళ్ళు చుబ్బు అంటున్నా. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
4: చాలా పగటివన్నీ అప్లై చేశారండి ఇవన్నీ.
3: స్పైస్ లైక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
5: పాయా, హలీమ్, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్.
6: Teen Mar Indian Cafe.
2: Thank you for being in our journey.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయడం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
7: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్ నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు.
0: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
2: Radio Surabhi Revisit.
3: పళ్ళు చుబ్బు అంటున్నా. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
4: చాలా పగటివన్నీ అప్లై చేశారండి ఇవన్నీ.
3: స్పైస్ లైక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
5: పాయా, హలీమ్, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్.
6: Teen Mar Indian Cafe.
2: Thank you for being in our journey.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి

0: g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matra manasan chekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
0: Radio Surabhi Revisit.
3: Pallu chivvu antunna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
4: Chala pagadvanni ga plan chesarandi ivanni.
3: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Paya, Haleem, Rumali Roti, Natukodi Curries, and much more. Feel more Indian cafe.
0: Thank you for being in our journey.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: calibration knowledge, though, you get best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matravala sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్ నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
0: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
2: Radio Surabhi Revisit.
3: Palluchuvu antuna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
4: Chala pagadbandi apply chesarandi ivanni.
3: Spice work undi kadandi, vaalle anta chusukuntaru. Paya, haleen, rumali roti, natukodi curries and much more. Teen Mar Indian Cafe.
2: Thank you for being in our journey.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: calibration knowledge, though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Vachyasindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatra valasan chekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
0: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వండర్ ఫర్ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
2: Radio Surabhi Revisit.
3: Pallu chuvvu antunna.
4: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
5: Chala pagabandi apply chesarandi ivanni.
6: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
7: Paya, Haleen, Rumali Roti, Natukodi Curries, and much more.
8: Feel Mar Indian Cafe.
2: Thank you for being in our journey.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్

0: 919-491-4514. Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara, and my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
3: Radio Surabhi Revisit.
4: పళ్ళు చివ్వు అంటున్నా. We have షైన్ స్టార్ డెంటల్ కేర్, our very own తెలుగు డెంటిస్ట్.
5: చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
4: స్పైస్ ర్యాక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు. పాయా, హలీం, రుమాలీ రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. పీ మార్ ఇండియన్ కెఫే.
3: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
0: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara, and my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
3: Radio Surabhi Revisit.
4: పళ్ళు చివ్వు అంటున్నా. We have షైన్ స్టార్ డెంటల్ కేర్, our very own తెలుగు డెంటిస్ట్.
5: చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
4: స్పైస్ ర్యాక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు. పాయా, హలీం, రుమాలీ రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. పీ మార్ ఇండియన్ కెఫే.
3: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Radio Surabhi Revisit.
3: Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
4: Larsen Travels mee mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels tho mee tour ni book cheskondi, travel badal ni marchipondi.
5: So Asia, we serve authentic Indo-Chinese.
6: Thank you for being in our journey.

0: Sirabhi.
1: Radio Sirabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo Telugu Nestam.
2: You're listening to Radio Sirabhi 107.9 FM HD3.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
4: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
3: ఇట్స్ చాట్ తాళీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: India ki teleport aithe enta baaguntundo.
7: What if India was just a tap away? Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
8: Chappad sir, what you'd like to order?
9: Baya, in the specials me lagara?
8: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B XU special thali, bisbelava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, aamki paneer tikka, vichami kava parata.
9: Kendi bro, gani yeppino, nen specials maatrame adigina.
8: Inka unnai, cheppantara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante,
10: Adayar Anandavan A to B, your vegetarian restaurant is your go-to place.
8: Freshly made. And completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome.
10: Treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet.
8: Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: கனக கனக கமனியம் அனக அனக ரமணீயம் சீதாராம கல்யாண வைபோகம் ஜூன் 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లైయర్స్ లో జరగబోయే మీ రేడియో సర్వీ జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సర్వీ అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
2: టు రిజిస్టర్ యాజ్ అ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam ivanni kuda chodavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Vallembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
4: Gata 24 gela nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Mekini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: தவிந்தலுக்கு கேரிந்தலுக்கு கேராஃப் அட்ரஸ் ரேடியோ சிறுபி.
1: ரேடியோ சிறுபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Which is indeed the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
1: Radio Surabhi revisits.
6: Building is cool anukoni em laavam
7: anduke Value Financial Services undi kada,
8: specializing in core Java and ES Inc.
9: Fresh quality kurano groceries with a simple online order, myhomegrocers.com.
1: Thank you for being in our journey.
10: కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
11: Yes sir.
10: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
11: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
10: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
12: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజ్జీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్.

హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? దిస్ ఇస్ గిరి రామరాజు విత్ డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ లో ఉన్నాము. అండ్ కొద్దిసేపట్లో ఒక 5 మినిట్స్ తర్వాత నాతో అవినాష్ గారు జాయిన్ అవబోతున్నారు. సో ఎలా ఉన్నారు అందరు? హౌ ఇస్ యువర్ వీక్ గోయింగ్ ఆన్? మిడ్ వీక్ లోకి వచ్చేసాం. వీఆర్ ఆన్ వెడ్నెస్డే, థర్స్డే. డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ లో మనం విశేషాలన్నీ మాట్లాడుకుంటూ ఈ ఉదయం 10 గంటల దాకా కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. అండ్ ఈ రోజు నా దగ్గర మంచి ప్లేలిస్ట్ ఉందండి. అండ్ 90s లో జస్ట్ కోటి గారు, ఓన్లీ కోటి గారు అందించిన పాటలు, రాజ్ కోటి గారు కాకుండా కోటి గారు అందించిన పాటలు, మంచి మెలోడియస్ పాటలు అయితే నా లిస్ట్ లో ఉన్నాయి కొన్ని. అండ్ యూనో మంచి మంచి విశేషాలు మాట్లాడుకుంటూ, అండ్ టాలీవుడ్ లో ఏం నడుస్తుంది అవన్నీ మనకి ఆ విశేషాలు కూడా అందిస్తూ, మనం జాతర వైబ్ లో ఉన్నాం కాబట్టి మీకు ఏదన్నా మంచి ఎనర్జెటిక్ సాంగ్ కావాలన్నా, డ్రైవ్ టైమ్ సాంగ్ కావాలన్నా స్టూడియో కాల్ చేయండి 9726361966. వీ విల్ ఆల్సో లుక్ అట్ ది ట్రాఫిక్ ప్యాటర్న్ అండ్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ జియో పాలిటిక్స్, అండ్ ఆల్సో మనకి ఆబ్వియస్లీ వెదర్ అప్డేట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇలా ఎప్పట్లాగానే కార్యక్రమాన్ని మనం 10 గంటల దాకా అలా మాటలతో పాటలతో కంటిన్యూ చేద్దాం. అండ్ కార్యక్రమాన్ని మొట్టమొదటి పాటగా శుభాకాంక్షల సినిమా నుంచి దిస్ బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ మీ అందరి కోసం, హియర్ ఇట్ ఈస్.

0: ఆల్ రైట్, శుభాకాంక్షలు చిత్రం నుంచి మనం విన్న ఆ పాట. అండ్ ఆ పాటకి ఒక ప్రత్యేకత ఉంది. అవినాష్ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు?
1: శుభాకాంక్షలు సినిమాకి కూడా ఒక మంచి ప్రత్యేకత ఉందండి.
0: ఏంటి చెప్పండి.
1: అంటే ఎలా చెప్పాలంటే, మా మమ్మీకి జగదబ్బ గారి సినిమాలు అన్నింటి టాప్ రేటెడ్ సినిమాలు కొన్ని ఉంటాయి కదా,
0: అవును,
1: అందులో శుభాకాంక్షలు ఒకటి చాలా ఫేవరెట్ అనమాట.
0: అరే వాహ్.
1: నాకు ఒక సీన్ ఎంతలా గుర్తుండిపోయిందంటే, ఆయన అరుగు మీద కూర్చుని వెయిట్ చేస్తుంటే ఇటు పక్క నుంచి చూస్తేమో అక్కడ వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచి వాళ్ళు ఏమో వాళ్ళ ఫాదర్ కనిపిస్తాడు,
0: రైట్,
1: చూస్తే
0: పని ఉంటుంది. సినిమా అన్ఎక్స్పెక్టెడ్ గా హిట్ అయింది అనమాట. ఎవరు అనుకోలేదు సినిమా హిట్ అవుద్దని. యాక్చువల్లీ జగపతి బాబు గారు సడన్లీ జగపతి బాబు యూనో ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ లోకి వచ్చారు కదా, అప్పుడు గాయం ఇట్లాంటివన్నీ తీసిన తర్వాత ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ లోకి అప్పుడప్పుడే వస్తున్నారు అనమాట. అయితే ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేది అసలు యూనో కొంచెం ఒక ఇది ఉండే అప్పట్లో. బట్ అల్టిమేట్లీ ఇట్ బికమ్ ఏ బ్లాక్ బస్టర్ హిట్ ఆయన కెరియర్ లో. అండ్ రెండోది ఏంటంటే, ఈ సినిమాకి ఇద్దరు సంగీత దర్శకులు ఉన్నారు, ఎస్ఏ రాజ్ కుమార్ గారు అండ్ కోటి గారు. మళ్ళాగానే
1: అసలు ఇది చాలా యూనిక్ కాంబినేషన్ అండి.
0: ఎస్ ఎస్, అబ్సల్యూట్లీ. ఒక్క పాట, ఫస్ట్ పాట ఒక్కటే మాత్రం ఎస్ఏ రాజ్ కుమార్ ఇచ్చారు, మిగతా పాటలన్నీ మిగతా అన్ని పాటలు కోటి గారు సంగీతం అందించారు. ఇప్పుడు ప్లే చేసింది జస్ట్ కోటి గారి సంగీతంలో వచ్చింది. బట్ ఈ సినిమాలో ఫస్ట్ పాట ఒకటి ఉంటుంది, జగదబాబు ఇంట్రొడక్షన్ సాంగ్ ఉంటుంది, అదొక్కటి మాత్రం ఎస్సీ రాజ్ కుమార్ గారు చేశారు. అందుకే ఇద్దరు క్రెడిట్స్ ఉంటాయి అన్నమాట దాంట్లో.
1: ఓ బ్యూటిఫుల్. అండ్ ఇన్ఫాక్ట్ కోటి గారు చేయడం కూడా అప్పుడు మనలాగే జరుగుతుంది. రాజ్ కోటి,
0: కరెక్ట్ కరెక్ట్. రాజ్ కోటి గారు వాళ్ళు విడిపోక ముందు ఇద్దరు, రాజ్ అండ్ కోటి. బట్ 1996 ఐ థింక్ హలో బ్రదర్ సినిమా తర్వాత ఇంకా ఇద్దరు సపరేట్ గా చేసుకున్నారు అనమాట సినిమాలు.
1: ఇంట్రెస్టింగ్ ట్రివియా.
0: యా యా. సో ఇప్పుడు మరి నేనైతే ఏదో పెట్టుకుని వచ్చినా, బట్ మీరు సడన్లీ అసలు ఒక బ్రహ్మాండమైన థీమ్ ఏదో తీసుకొచ్చారు, అది కొద్దిసేపట్లో రన్ చేద్దాం మనం, 7:30 తర్వాత రన్ చేద్దాం.
1: అన్నిటికన్నా ముందు ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే,
0: చెప్పండి,
1: ఈ రోజు హైదరాబాద్ లో ఫైనల్లీ తొలకరి పలకరించి మేము జల్లులతో తడిసి ముద్దయి ఆనందాన్ని టేస్ట్ చేసాం అనమాట.
0: ఓ నైస్. జూన్ వచ్చిందిగా, ఇంకా మాన్సూన్ కూడా వచ్చేసినట్టుంది మీకు.
1: అది సో ఒక వాన పాటిచ్చి హల్లో అని ఇండియాలో ఉన్న వాళ్ళు చెప్తే బాగుంటదేమో అని అనిపించింది నాకు.
0: తప్పకుండా, ఎలాగూ కోటి గారి థీమ్ లోనే ఉన్నా వారందించడం వాన పాటే అందిద్దాం. ఒకటి మంచి మంచి మంచి వైబ్ ఉన్న పాట ఒకటి అందిద్దాం.
1: ఎస్, మంచి వానపాటతో స్టార్ట్ చేసి ఇండియాలో ఉన్న వాళ్ళందరికి ఏంటండి వర్షాలు పడ్డాయంటగా మీకు అని అడగండి.
0: తప్పకుండా మీరు స్పెషల్ మెన్షన్ చేయండి, నేను ఈలోపు ఈ పాట ప్లే చేస్తా. మరి ఈ పాట అసలు వాన పాటలకే వాన పాట అనమాట. ఇది బాలయ్యబాబు గారు నటిస్తే ఎలా ఉంటది, ఇలా ఉంటది.
1: దబ్బిడి దిబ్బిడి ఉంటుంది అనమాట.
0: దబ్బిడి దిబ్బిడి. అండ్ దాంట్లో హీరోయిన్ కూడా ఎవరు అనుకున్నారు, రవీనా టాండన్.
1: ఓకే,
0: ఎస్, లెట్స్ ప్లే ది సాంగ్ ఫ్రమ్ ద మూవీ బంగారు బుల్లోడి చిత్రం నుంచి. అవినాష్ కోరిక మేరకి అక్కడ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరూ కూడా అక్కడ తొలకరి జల్లులు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి వారి ఎంజాయ్ మనం కూడా పాలు పంచుకుందాం. అండ్ కోటి గారు అందించిన ఈ వానపాట మీ అందరి కోసం, మనందరి కోసం. హియర్ ఇట్ ఈస్.
1: ఎస్.

0: అది బాలయ్య బాబు గారి వానపాట అలా ఉంటుందన్నమాట. రవీనా టాండన్ గారితో నటించిన ఆ సినిమా బంగారు బుల్లోడు.
1: కాదండి, ఈ బంగారు బుల్లోడు ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్టర్?
0: కాదు కాదు, డైరెక్టర్ ఎవరు ఉన్నారో తెలియదు నాకు, గానీ ఐ థింక్ బి గోపాల్ గారు అనుకుంటా నాకు తెలిసినంత వరకు.
1: కానీ ఈ పాటకి కొంచెం ఎస్వి కృష్ణారెడ్డి గారి పాట వైబు ఉంది. ఎందుకు
0: చినుకు చినుకు అందలతో సాంగ్ వైబు ఉంది అంటారా?
1: అంటే ఆయన ఆయన సినిమాలో ఒక రకమైన ఇప్పుడు బికాస్ సంగీతం డైరెక్షన్ అన్ని ఆయన చేస్తారు కాబట్టి ఫ్లేవర్ ఉంటుంది ఆయనది.
0: కొంచెం మీరు అంటుంటే నాకు కూడా సారూప్యత కనిపిస్తుంది, డిఫరెన్స్ బిట్వీన్ మీరు అంటుంటే నాకు ఐ కెన్ రిలేట్ ఇట్. ఆ రెండు సాంగ్స్ వానపాటలు ఉన్నాయి కదా, ఒకటి అలీది ఉంది, ఒకటి బాబు మోహన్ ఇద్దరిది ఉంది, ఇద్దరు సౌందర్యతోటే చేశారు అది. సో ఆ రెండు సాంగ్స్ కొంచెం దీనికి సిమిలారిటీలో ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ యా, డెఫినెట్లీ యూనో వీ కెన్ సర్టన్ సాంగ్స్, కొన్ని సాంగ్స్ అలానే ఉంటాయి కదా, కొన్ని కొన్ని ఒకటి వింటే ఇంకో సేమ్ అలానే ఉంది కదా అన్నట్టు అనిపిస్తుంటారు అనమాట ట్యూనింగ్ లో. హలో అవినాష్ గారు ఉన్నారా? యా, సో కొన్ని పాటలు అలా వింటుంటే ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి అదే ట్యూనింగ్ లో ఇంకో పాట కూడా అలానే వినాలనిపిస్తుంది. అవినాష్ మళ్ళీ తను సెట్ అయ్యేలోపు మనం ఇంకొక పాట విందాము. అండ్ మనకు మంచి థీమ్ ఒకటి కూడా పట్టుకొచ్చారు కాబట్టి నెక్స్ట్ సాంగ్ వినే ముందు ఒకసారి ట్రాఫిక్ అప్డేట్స్ తీసుకుందాం మనం. నేనైతే రెగ్యులర్ ట్రాఫిక్ రెగ్యులర్ రౌట్స్ లో అయితే బాగానే ఉంది, కానీ ది మేజర్ స్లో డౌన్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈజ్ 183 ఫోర్ట్ వర్త్ టువర్డ్స్ ఫోర్ట్ వర్త్ కొంచెం స్లో డౌన్ కనిపిస్తుంది. సో అట్ సైడ్ ఎవరన్నా వెళ్తుంటే 183 మీద ఫోర్ట్ వర్త్ వైపు వెళ్తుంటే కొంచెం స్లో డౌన్ అయితే డెఫినెట్ గా కనిపిస్తుంది. బట్ రెస్ట్ ఆఫ్ ద రౌట్స్ ఆర్ ప్రెటీ మచ్ లుకింగ్ ఆల్ రైట్. అండ్ ఎక్సెప్ట్ యూనో హిల్ క్రెస్ట్ దగ్గర I-635 ఇంటర్స్టేట్ 635 ఒక యాక్సిడెంట్ రిపోర్ట్ ఉంది. స్లో కొంచెం అంత ఆ స్ట్రెచ్ అంత వరకు హిల్ క్రెస్ట్ స్ట్రెచ్ అంత వరకు కొంచెం స్లో డౌన్ ఉంది, కానీ మిగతా అంతా బాగానే ఉంది. అండ్ నార్త్ సెంట్రల్ ఎక్స్ప్రెస్ వే లైక్ 75 సౌత్ ఆర్ నార్త్ ఈజ్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్ యాజ్ ఆఫ్ రైట్ నౌ. అండ్ కొంచెంసేపు అయిన తర్వాత ఆబ్వియస్లీ ట్రాఫిక్ పికప్ అవుతుంది కాబట్టి మళ్లీ కొద్దిసేపటి తర్వాత మనం ట్రాఫిక్ అప్డేట్ తీసుకుందాం. లెట్ మీ ప్లే అనదర్ సాంగ్ అండ్ దీని తర్వాత మళ్లీ మనం మాట్లాడుకుందాం.

అమ్మ దొంగ చిత్రం నుంచి మనం విన్న ఆ పాట. ఈ సినిమాలో ఆల్బమ్ ఎంత పెద్ద హిట్ అయిందో మా అందరికి తెలిసిందే. ఈ పాటతో పాటు ఇంకా అన్ని పాటలు కూడా బాగుంటాయి. ఇది ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీత దర్శకత్వంలో కాదు గాని దర్శకత్వంలో వచ్చిన సినిమా అని అనుకుంటున్నా, బట్ ఎవరన్నా కరెక్ట్ ఉంటే కరెక్ట్ చేయొచ్చు అనమాట. అది విషయం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. అండ్ రేడియో సురభి జాతర వైబ్ లో ఉన్నాము. జాతరకు సంబంధించిన ఒక ఢమరుకం పాట వినిపించేస్తున్నాను. అండ్ జాతర విల్ బి హ్యాపెనింగ్ ఆన్ దిస్ సండే జూన్ 7, 2026 ఎట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. లెట్ లిజన్ టు దిస్ సాంగ్.

0: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 So see you all at Radio Surbhi Jatra on June 7th.
1: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట అవుతుంది బ్రో ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ మీ ఇంట్లో ఇబ్బందులైనా ఉద్యోగంలో సమస్యలైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్ Dallas Smiles Dental and Orthodontics తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి కిడ్స్ కి అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్ క్రౌన్స్ బ్రిడ్జెస్ ఎక్స్ట్రాక్షన్స్ ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్ ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్ మీ ఫ్యామిలీ కి మీకు పూర్తి డెంటల్ కేర్ ఆల్ ఎట్ వన్ ప్లేస్ Dallas Smiles Dental and Orthodontics కాల్ దెమ్ అట్ 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas. Radhika, next week మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్ ఓకే షూర్ హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్ 5K అనుకుంటున్నా బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర టెన్షన్ పడకండి స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్ సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ
2: కార్యక్రమంలోకి పునఃస్వాగతం శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం అండ్ ఇందాక రామ్మోహన్ గారు కాల్ చేసి చాలా రోజుల తర్వాత అమ్మ దొంగ సినిమా నుంచి ఆ పాట విన్నామండి థ్యాంక్ యూ అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు కూడా ఆ సినిమాలో ఆ ఆల్బమ్ లో ఉన్న పాటలని చాలా ఇష్టం అండ్ నేను ప్లే చేసిన పాట కొంచెం బీట్ ఉన్న పాట కాబట్టి టిపికల్ కోటి గారి టచ్ ఉంటుంది దాంట్లో అదనమాట విషయం అవినాష్ కి కొంచెం టెక్నికల్ డిఫికల్టీ ఉంది సో తను కొద్దిసేపట్లో జాయిన్ కాబోతున్నారు మళ్ళీ అండ్ తను జాయిన్ అయిన తర్వాత మన థీమ్ లో ఉన్న థీమ్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం ఆలోపు నేను కేవలం రాజ్ కోటిలో కాంబినేషన్ కాకుండా కోటి గారు సంగీతం అందించిన సినిమాలలో నుంచి పాటలు వినిపిస్తున్నాను నువ్వు నాకు నచ్చావు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఆల్బమ్ పరంగా మా అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆ చిత్రం నుంచి ఒక మంచి మెలోడియస్ పాట వినేద్దాము లెట్స్ లిజన్ టు దిస్ ఏది విందాము లెట్స్ లిజన్ టు దిస్ నా చూపే నిన్ను అనే పాట వినేద్దాం

0: మనం విన్న ఆ పాట ఏ సినిమాలోది అవినాష్?
1: నువ్వు నాకు నచ్చావు అని ఎవరైనా మంచి అమ్మాయికి చెప్దాం అనుకుంటే కానీ చెప్పలేకపోతున్నానండి.
0: ఇంకా చెప్పలేకపోతున్నారా? చెప్పేసేయండి తొందరగా. నిన్ననే కల్పన గారు కూడా షో చేశారు, ఐ లవ్ యూ ఎవరు చెప్పాలి మొదలు, అబ్బాయి చెప్పాలా అమ్మాయి చెప్పాలా అని ఒక థీమ్ మీద బ్రహ్మాండమైన షో చేశారు అనమాట.
1: ఓకే, ఎందుకు ఎవరు చెప్పాలి
0: అంటే మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది మన శ్రోతల నుంచి. బట్ ఐ మీన్ ఐ డోంట్ నో, అంటే అది డిపెండ్స్ ఆన్ ద ఏజ్, బట్ ఐ థింక్ మీన్ బాయ్స్ ఎక్స్ప్రెస్ చేస్తేనే బాగుంటుంది అనేది నా పర్సనల్ అభిప్రాయం.
1: నాకు ఇది గ్రోయింగ్ అప్ సీతా మార్కెట్ లో సిరిమల్ జట్ లో ఒక డైలాగ్ నాకు చాలా బాగా గుర్తుండిపోయింది అనమాట. సో బేసిక్ గా హైదరాబాద్ కి సంబంధం వస్తుంది, మైండ్ రూమ్ కలవడానికి వెళ్తే వీళ్ళు నెక్లెస్ చోట తిరుగుతూ ఉంటారు.
0: ఓకే,
1: సో మాట్లాడుకుంటూ మాటల్లో తను చేయి పట్టుకుంటుంది అనమాట మహేష్ బాబుని.
0: ఓకే,
1: ఇట్లా చూసి గాలి ప్రభావం వచ్చేసారా మీకు మంచిగా వచ్చాయి అడిగితే తీసుకోవడానికి ఏది కావాలంటే అడిగేయడానికి అని అంటాడు అనమాట.
0: గుర్తుంది ఆ సీన్, నాకు కూడా గుర్తొస్తుంది ఇప్పుడు సినిమా మెమరైజ్ చేసుకుంటే.
1: ఎస్, ఈక్వాలిటీ, ప్రతి దాంట్లో ఈక్వాలిటీ ఉంటే బాగుంటుంది, మజా ఉంటుంది.
0: అబ్సల్యూట్లీ రైట్, అబ్సల్యూట్లీ రైట్. అండ్ మన థీమ్ స్టార్ట్ చేద్దాం, ఈ పాట తర్వాత స్టార్ట్ చేద్దాం. నేను హిట్లర్ సినిమా మీకు గుర్తుందా? హిట్లర్
1: అసలు చిరంజీవి గారు జస్ట్ ఇట్లా చూస్తే భయపడే రోజులు అవి.
0: అలా చూస్తే భయపడే నలుగురు సిస్టర్స్ కూడా ఒక పాట పాడుకుంటారంట ఈ సినిమాలో, ఆ పాట వినిద్దాం. జనరల్ గా నడక కలిసిన నవరాత్రి వింటాం గానీ ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను ప్లే చేయబోయే పాట వాళ్ళ సిస్టర్స్ అలా చలాకీగా పాడుకుంటుంటారు అనమాట. లెట్స్ ప్లే దిస్ సాంగ్ ఈసారి, ఓకేనా?
1: Yes,
0: let's go. హిట్లర్ సినిమా నుంచి చిరంజీవి గారి చెల్లెలు వాళ్ళ నరుగురు మంచిగా అలా ఆడుకుంటూ పాడుకుంటూ పాడుకునే పాట హియర్ ఇట్ ఈస్.

0: అది హిట్లర్ చిత్రం నుంచి మనం విన్న ఆ పాట. ఈ పాట విన్నారా మీరు?
1: యా విన్నానండి. ఇప్పుడు అంటే చూసాక కొంచెం గుర్తొస్తుంది లైట్ గా.
0: యా మీరు అన్నట్టు ఇందాక చిరంజీవి గారు ఫిరస్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళ సిస్టర్స్ మీద.
1: అమ్మో అసలు ఇందులో ఒక సీన్ ఉంటుంది కదా, అంటే ఐ థింక్ రాజేంద్ర ప్రసాద్ గారు దొరుకుతారు సార్ ఆయనకి.
0: అవును
1: అబ్బో ఆ సీన్ అయితే నాకు లిటరలీ అంటే ఒక పక్కన రాజేంద్ర ప్రసాద్ గారి మీద ఎంపతి ఉంటది, చిరంజీవి గారు హీరో కానీ చిరంజీవి గారు విలన్ అనిపిస్తారు ఆ మూమెంట్ నాకు.
0: అసలు కళ్ళల్లో ఎర్రగా అట్లా అయిపోయి మీసాలు లైట్ గా. యా సో సడన్లీ ఆ ట్రాన్సిషన్ అంటే ఓకే బానే ఉంది, బట్ సమ్హౌ అది సూట్ అయిందో లేదో నాకైతే డౌట్ అండి ఆ రోల్ చిరంజీవి గారికి. సినిమా హిట్ అయింది, స్టోరీ లైన్ తోటి హిట్ అయింది యాక్చువల్లీ, బట్ దాంట్లో కామెడీ కూడా బాగుంటుంది. శుభ మన ఇతను ఇంకో సుధాకర్ మన
1: లెజెండరీ కాంబినేషన్ ఇద్దరు
0: రాజేంద్ర ప్రసాద్ గారు సుధాకర్ గారు కలిపి కాంబినేషన్ భలే ఉంటుంది. ఆ బొమ్మ కామెడీ ఉంటదండి అసలు, ఇప్పుడు చూసుకున్నా గారు నవ్వు వస్తుంటది.
1: బ్యూటిఫుల్ డేస్.
0: ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో దట్ వాజ్ ఎ లిటిల్ యునో సెగ్మెంట్ అబౌట్ కోటి గారి సాంగ్స్, ఎందుకంటే మొన్న మన ఇది 4th యానివర్సరీ సందర్భంగా కోటి గారు స్పెషల్ బయట ఇచ్చారనమాట. చాలా మంది అంటే వేరే డైరెక్టర్స్ వాళ్ళు కూడా ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్స్, బట్ కోటి గారు ఏమన్నారంటే సడన్ గా మీకు గుర్తొచ్చే పాట ఏంటి అని అంటే హలో బ్రదర్ సినిమాలో ప్రియరాగాలే పాట చెప్పారు. అది ఓకే అందరికి గుర్తొస్తుంది మనందరికి, కానీ ఆయన చాలా ఆణిముత్యాలు కూడా అందించారు తర్వాత. సడన్ గా గుర్తొచ్చే పాట ఏందని ఆయన ఫిక్స్ లో పెట్టినాం అనమాట మనం.
1: నిజంగా నన్ను అట్లా అడిగితే కోటి గారి పాట మీకు సడన్ గా ఏం గుర్తొస్తుంది అంటే వెంటనే గుర్తొచ్చింది అంటే ఐఎమ్ వెరీ సారీ అన్నాగా ఉందో
0: సారీ. ఎగ్జాక్ట్లీ ఆ సాంగ్ చాలా బాగుంటుంది, ప్లే చేద్దాం మధ్యలో అండ్ సమయం ఉన్నప్పుడు ప్లే చేద్దాం. బట్ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ థీమ్. ఏదో థీమ్ మనం రాసుకొని వచ్చాం కదా ఈ రోజు, మనం రన్ చేద్దాం అది.
1: ఎస్ ఇప్పుడు టాలీవుడ్ లో మెల్లగా స్పోర్ట్స్ డ్రామా వైబ్ నడుస్తుంది. సో స్పోర్ట్స్ బేస్డ్ మీద సినిమాలు రావడం బాగుంది. ఇన్ఫాక్ట్ ప్రతి సినిమా కూడా క్రికెట్ బేస్డ్ అండ్ ఇంకో కుస్తీ కూడా ఉండటం. సో ఈ రోజు సరదాగా కొన్ని సినిమాల నుంచి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నవి తెలుగు సినిమాల్లోవి కొన్ని పాటలు గానీ కొన్ని క్లూస్ గానీ కొన్ని క్వశ్చన్లు గానీ అడుగుతూ ఈ రోజు గేమ్ చేద్దాం అని ఉందన్నమాట.
0: పర్ఫెక్ట్ వండర్ఫుల్ గేమ్ రాసుకొని వచ్చాం ఈ రోజు. ఇదంతా దీనికి కర్త కర్మ క్రియ మొత్తం అవినాష్కే క్రెడిట్ పోతుంది, నేను కేవలం ఇవాళ ఆపరేటర్ మాత్రమే. సడన్లీ ఆ మెసేజ్ వచ్చేసరికి గ్రూప్ లో వావ్ అనుకున్నా నేను సడన్ గా, ఎందుకంటే అది నాకు ప్రత్యేకంగా స్పోర్ట్స్ అంటే నేను 24 గంటలు కనెక్ట్ అయ్యే థీమే కదా, అందులో డౌటే ఉంది.
1: అంటే ఏం లేదు అక్కడ ఇక్కడ ఆల్రెడీ కోహ్లీ ఉన్నాడని చెప్పి ఆ గేమ్ రాశాం.
0: ప్లస్ అలాగే మనం వైబ్ లో కూడా ఉన్నాం అండ్ టాలీవుడ్ పెద్ద వైబ్ లో ఉన్నాం కదా అట్లాగూ. అలాంటి సినిమాలు మనకు చాలా ఉన్నాయి, వాటికి సంబంధించిన కొన్ని ప్రీల్యూడ్స్ ఆర్ డైలాగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీటికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్, ఒకవేళ మీకు సమాధానాలు తెలిస్తే కాల్ చేయండి. అండ్ ఫస్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదామా?
1: ఎస్, ఆల్రెడీ ఒక పాట మీరు రెడీ చేసి పెట్టేశారు, దాని నుంచి అడుగుదాం.
0: దీనికి సంబంధించిన ప్రీల్యూడ్ అయితే ప్లే చేస్తా అండ్ ఏమడుగుదాం ఈ ప్రశ్న, సాంగ్ అడుగుదామా లేకుంటే ఈ సినిమా ఏ గేమ్ మీద బేస్ అయ్యింది అనే క్వశ్చన్ అడుగుదామా?
1: ఈ సినిమాలో రెండు టీమ్స్ ఉంటాయి.
0: ఓకే,
1: ఆ టీం పేర్లు చెప్పమన్నాం.
0: ఓ నైస్, వెరీ గుడ్. సో ఈ సినిమా చాలా మంది చూసే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాట గుర్తుపట్టండి, ఇది ఏ సినిమా, ఈ సినిమాలో ఉన్న రెండు టీమ్స్ నేమ్స్ ఏంటి? స్టూడియో కాల్ చేసి చెప్పండి 972-636-1966. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ పాట?

అంతవరకే ఆపేద్దాం. దాని తర్వాత లిరిక్స్ స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ రీప్లే వన్ మోర్ టైమ్. ఇది ఏ పాట అండ్ ఈ సినిమాలో ఉన్న ఆ రెండు టీమ్స్ నేమ్స్ ఏంటి? ఒకవేళ కాంప్లికేటెడ్ అయి ఉంటే చెప్పండి, ఇంకొంచెం సింప్లిఫై చేద్దాం క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ పాట గుర్తుపట్టండి చూద్దాం.

0: All right, let's take a caller on air. Good morning, Andy. Radio Suravi.
1: Giri garu.
0: Good morning, Chaitanya garu. Ela unnaru? Natho paatu Avinash kuda unnaru.
2: Good morning.
1: Hi, Avinash. Good morning.
2: Yeah, chappan sir. Cinema pere enti?
1: Cinema pere velthu Sai. Gujarati team's pere Quas and ఇంకో అదేంటి వింగ్స్ ఈగిల్ తో.
2: ఓకే ఓకే, మీరు గెస్ట్ చేశారు, ఇంకొకళ్ళు కూడా ఛాన్స్ ఇద్దాం, రైట్ కదా, టెస్ట్ చేద్దాం.
1: యా యా,
0: తప్పకుండా. అండ్ చెప్పండి చైతన్య గారు, జాతరకు రెడీ అవుతున్నారా? వండర్ఫుల్, యూఆర్ ఆల్ వెల్కమింగ్ యూ కార్డియల్లీ అండ్ లెట్స్ ఎంజాయ్ అండి. ఓకే,
1: రెయిన్ ఉంది ఆ రోజు, లెట్స్ సీ హౌ ఇట్ గోస్.
0: అబ్సల్యూట్లీ, విల్ సీ, బట్ ఇండోర్ కాబట్టి ప్రాబ్లం లేదు, లెట్స్ సీ. ఓకే అండి, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్, రేడియో సురభి అండి, మీ పేరు?
2: హలో సురభి.
0: యా, గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి కాల్ చేశారు, మీ పేరు?
3: హాయ్ సార్, నా పేరు కృష్ణ.
0: కృష్ణ గారు, గుడ్ మార్నింగ్ సార్, హ్యాపీ థర్స్డే టు యూ.
3: థ్యాంక్స్ సార, థ్యాంక్ యూ.
0: చెప్పండి సార్.
3: ఇది సై మూవీ అండి.
0: రైట్ ఆన్సర్. అండ్ రెండవ ప్రశ్న, ఉప ప్రశ్న ఏంటంటే, దాంట్లో రెండు టీమ్ నేమ్స్ ఉంటాయి, అవి మీకు ఐడియా ఉందా?
3: అది
0: అవినాష్, కరెక్టేనా ఆన్సర్?
2: ఐ మిస్ ఇట్ అండి, కొంచెం క్లియర్ గా చెప్పండి, వాయిస్ కొంచెం.
3: బుల్స్, ఒకటి బుల్స్, ఇంకోటి.
2: ఓకే ఓకే, సూపర్, రైట్ ఆన్సర్ అండి.
0: బ్రూస్ అండ్ ఈగల్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ప్రెటీ మచ్ మనకి ఇందాక చైతన్య గారు కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చారు ఈ రెండు టీమ్స్ కి.
2: ఆయన ఫస్ట్ హాఫ్ లో ఉన్న టీమ్స్ చెప్పేశారు,
0: రైట్?
2: సో నాకు అది చెప్పడం చాలా కష్టమైన విషయం యాక్చువల్లీ.
0: వావ్, సూపర్ అండి, సూపర్. సో ఇక్కడ యాక్చువల్లీ ఈ రోజు థీమ్ రన్ చేయడానికి కారణం ఏంటంటే, మీరు వినే ఉంటారు, ఈ రోజు మనం పెద్ద స్పోర్ట్స్ థీమ్ వైబ్ లో ఉన్నాం అన్నమాట. దాని గురించి థీమ్ రన్ చేస్తున్నాం, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ అండి.
3: థ్యాంక్ యూ అండి,
0: అండ్ యూఆర్ కార్డియల్లీ వెల్కమ్ టు అటెండ్ అవర్ రేడియో సురభి జాతర ఆన్ సండే. థ్యాంక్స్. ఆల్ రైట్, స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్ అవినాష్. పార్ట్ అయితే ప్లే చేద్దాం, నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుదాం.
2: ఓకే అండి,
0: సాయి సినిమా అండ్ ఆన్సర్ చెప్పేయండి. ఇప్పుడు మీరు చెప్పండి, సాయి సినిమా ఓకే, మనసు
2: వింగ్స్ అండ్ క్లాస్ ఫస్ట్ హాఫ్ లో ఉన్న టీమ్స్ పేర్లు, సెకండ్ హాఫ్ లో ఈగల్స్ అండ్ బుల్స్ ఏది చెప్పినా ఇద్దాం అనుకున్నాను, బట్ ఆయన వింగ్స్ అండ్ క్లాస్ కూడా చెప్పేటప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది.
0: సూపర్. అండ్ రగ్బీ గేమ్ మీద బేస్ అయిన సై చిత్రం నుంచి దిస్ ఫాస్ట్ బీట్ నెంబర్ మీ అందరి కోసం.

0: థ్యాంక్ యూ మ్యామ్. అరే వాహ్, వాడే పాట కదా.
1: అసలు థియేటర్ లో ఎంత అడ్రినాలిన్ వస్తుందంటే సినిమా చూసినప్పుడు.
0: ఎస్
1: బాబు,
0: ఈ పాట పాడింది అనదర్ దాన్ కళ్యాణి మారిక్ గారు. వారి వారి పేరుతోటి కూడా చెలగాటం ఆడుకున్నారు. ఎలా చెప్పరా శ్యామ్ గారు,
1: చెప్పండి.

0: వారు అసలు పేరు కళ్యాణ్ కోడూరి, అంటే కిరవాణి గారి తమ్ముడు కదా కళ్యాణ్ కోడూరి. ఆయన ఏం చేశారంటే ఆ కోడూరిలో ఐ తీసుకొచ్చి కళ్యాణ్ లో ఐ యాడ్ చేశారు. అండ్ ఆయన మల్లికార్జున్ అంటే శివభక్తులు కాబట్టి మల్లిక అని పెట్టుకున్నారు అన్నమాట. ఒక రోజు నేను పరిశీలించా అసలు ఈయనేంటి కళ్యాణి మాలిక్ అని ఎందుకు పెట్టుకున్నారు, దాని గురించి ఒక అరగంట షో కూడా చేశాను అన్నమాట. మనకు యూనో వెలికి తీసిన విషయం ఏంటంటే కళ్యాణ్ పక్కన ఐ చేర్చి కళ్యాణి, అండ్ శివభక్తులు కాబట్టి ఆయన మల్లికార్జునులు అంటాం కదా శివుణ్ణి మనం. సో అలా మల్లిక్ అని పెట్టుకున్నారు అన్నమాట కళ్యాణి మాలిక్.
1: బ్యూటిఫుల్.
0: సో అలా వారి పేరుతో కూడా చెలగాటం ఆడారు. అండ్ ఈ పాట పాడిన ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ కూడా ఒక అద్భుతమైన బేస్ వాయిస్ ఉన్న సింగర్ వసుంధర దాస్ అండ్ స్మిత గారు ఇద్దరు.
1: స్మిత గారు పాడారు కదా, నేను ఆ విషయం మర్చిపోయాను.
0: స్మిత అండ్ వసుంధరదాస్, వసుంధరదాస్ పాడిన ఇంకొక పాట ఎవరికన్నా శ్రోతలకు తెలిస్తే గుర్తుంటే స్టూడియో కాల్ చేసి చెప్పండి. మీ స్పెషల్ రిక్వెస్ట్ మీద కూడా ప్లే చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనం కమర్షియల్ బ్రేక్ కి దగ్గరలో ఉన్నాము అండ్ మన థీమ్ ని రన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. బట్ ఈ 30 సెకండ్లలో రేడియో సురభి జాతర గురించి మరొక్కసారి మన శ్రోతలకి సమాచారం అందిద్దాం. అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినాయి అవినాష్.
1: జూన్ 7 ఎలా ఉండబోతుంది అనేది నేను లైవ్ లింక్ లో
0: చూస్తాను. అండ్ మన DFW సరౌండింగ్స్ లో ఉన్న శ్రోతలందరికీ అండ్ ఎక్కడున్నా సరే మీ అందరికీ మరొకసారి సాదర ఆహ్వానం. జాతరకు వచ్చేసేయండి June 7, 2026. We will all be in the vibes. Stay tuned. We will be right back with the theme.
1: Yes.
2: Tick, tick. Radio Surabhi time check. Studio lo time 8 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pulu koyadam, public places lo manam vesina chetta alage vadilesi velladam, landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR Insurance. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ ఆర్ కాన్సెప్ట్. నోరూరించి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
5: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ స్టూడియోలో టాప్ ఆఫ్ ది అవర్ లో ఉన్నాము. 8:03 అయింది స్టూడియోలో సమయం. అవినాష్ గారు ఉన్నారా?
6: ఎస్. కాదండి, నాకు ఇందాక మీరు వీకెండ్ వెదర్ ప్రొడిక్షన్ వర్షం ఉండొచ్చు అని చెప్పేసి ఇందాక అంటే జూన్ లో డాలస్ లో కూడా మాన్సూన్ ఉంటుందని అడగాలనిపించింది నాకు.
5: జూన్ లో యూజువల్ గా ఇది మాకు సమ్మర్ సీజన్ అనమాట. అంటే కంప్లీట్ ఇక్కడ సమ్మర్ సీజన్ అయినా సరే ఎట్లా ఉంటుంది అంటే బాగా హీట్ ఉన్న రోజు ఈవినింగ్ ఖచ్చితంగా కొంచెం జల్లులు లేకుంటే ఉరుములతో కూడిన వర్షం కూడా పడే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ఎ జనరల్ టెండెన్సీ ఇన్ యునైటెడ్ స్టేట్స్.
6: ఓ, లక్కీ పీపుల్ అండి, లక్కీ పీపుల్.
5: యా, జనరల్ టెండెన్సీ. డాలస్ లోనే కాదు, ఎక్కడైనా సరే మీకు భారీగా ఆ రోజు బాగా ఎండ ఉండి అసలు ఉక్కపోతూ ఉండి 90s 95s లో టెంపరేచర్ రికార్డ్ అయితే సాయంత్రం అయ్యేసరికి ఏమైందంటే మీకు ఉరుములతో కూడిన వాన గానీ లేకుంటే అట్లీస్ట్ లిటిల్ బిట్ ఆఫ్, నాట్ ఎవ్రీ టైమ్ బట్ కొద్దిపాటి వర్షం అన్న మనం చూస్తాం. కొంచెం వాతావరణం చల్లబడుతుంది అన్నమాట. బట్ ప్రెటీ మచ్ ఇట్స్ యూనో ఇట్స్ సమ్మర్ సీజన్. బట్ ఇక్కడ వాతావరణ పరిస్థితుల వల్ల అలా అలా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఇన్ యునైటెడ్
6: స్టేట్స్. రిలీఫ్ రెయిన్ ఫాల్ అని అంటారు,
5: రిలీఫ్ రెయిన్ ఫాల్ అనుకోవచ్చు. ఎస్, అబ్సల్యూట్లీ. నిజంగానే సాయంత్రం అయ్యేసరికి మాకు అది రిలీఫ్ రెయిన్ ఫాల్ లాగానే ఉంటుంది అనమాట. బట్ ఒక్కోసారి మాత్రం అసలు భారీ ఉరుములు మెరుపులతో కూడుకున్న వర్షం పడుతుంది బాగా వేడిగా ఉన్న రోజు.
6: మాకు కూడా నిజంగానే రిలీఫ్ వచ్చింది రెయిన్ ఫాల్ వచ్చాక ఈరోజు.
5: నైస్ నైస్, వెరీ నైస్. ఆల్ రైట్, మన థీమ్ లో వెళ్దాము. అండ్ నెక్స్ట్ పాటలు రెండు పాటలు లైన్అప్ చేసినా మనం ఏది ప్లే చేద్దాం, లేకుంటే ఏ ప్రీలూడ్ అడుగుదాం?
6: ఏ ప్రీలూడ్ ఐ థింక్ విల్ గో ద ఫస్ట్ ఆప్షన్. మీరు ఆల్రెడీ సెట్ చేశారు.
5: ఓకే, సో ఇది
6: యా,
5: ఈ సినిమా కూడా స్పోర్ట్స్ బేస్డ్ బ్యాక్డ్రాప్ ఏనా?
6: అంటే ఇట్స్ మోర్ ఆఫ్ కమర్షియల్ సినిమా, బట్ స్పోర్ట్స్ కూడా ఒక ఆయు పట్లంటది అనమాట ఈ సినిమాకి.
5: ఓకే, అంతవరకు హింట్ ఇచ్చేద్దాం మనం. దాంతో పాటు పాటకు సంబంధించిన ప్రీలియుడ్ కూడా ఇచ్చేద్దాం. అండ్ ఇది ఇది ఏ స్పోర్ట్ కి సంబంధించిన థీమ్ అనేది మనం శ్రోతలను అడుగుదాం. ఇది చాలా చాలా ఫేమస్ సాంగ్. అండ్ మనకి సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలలో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ అనమాట. అండ్ మోస్ట్ ఇన్స్పిరేషనల్ సాంగ్ నాకైతే మాత్రం. ఒక్కొక్క లైన్ మామూలు ఉండదు అనమాట ఈ పాట. అండ్ ఈ పాట గుర్తుపట్టి సినిమా గుర్తుపట్టి ఇది ఏ థీమ్ బేస్ అయి ఉన్నది కాల్ చేయండి 972-636-1966. లెట్ మీ ప్లే ద ప్రీలియుడ్.

0: అంతవరకు చాలు అనుకుంటా.
1: అంతవరకు చాలు చెప్పేస్తారు గ్యాప్.
0: ఎక్కువ ప్లే చేస్తే మళ్ళీ గుర్తు అంటే ఆలోచన కూడా పదును కూడా పెట్టాలి కదా, మళ్ళొక్కసారి వినిపిద్దాము. ఇది ఏ సినిమాలో పాట అండ్ ఈ సినిమాలో ఉన్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఏంటిది అసలు, మీకు ఎవరికన్నా గుర్తుందా తెలుసా, కాల్ చేయండి 9726361966 టు టాక్ టు ఐదర్ టు మీ ఆర్ టు అవినాష్. లెట్ మీ ప్లే ద ప్రీలియుడ్ వన్స్ అగైన్. ఆల్ రైట్, నమస్కారం అండి, రేడియో సురభి, మీ పేరు?
2: హలో అండి గిరి గారు, నా పేరు శ్రీకాంత్.
0: హలో శ్రీకాంత్, గుడ్ మార్నింగ్ సార్. నాతో అవినాష్ కూడా ఉన్నారు.
2: హాయ్ అవినాష్, హౌ ఆర్ యు?
3: గుడ్ అండి.
2: ఇది మన ఒక్కడు కబడ్డీ,
0: ఒక్కడు అండ్ కబడ్డీ, సూపర్. అది కరెక్టా కదా, ఇంకొక వాళ్ళని కూడా అడుగుదామండి. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి.
4: గుడ్ మార్నింగ్ అండి. ఒక్కడు సినిమాలో కబడ్డీ గురించి
0: స్పోర్ట్ అండి. అవినాష్ గారు,
3: క్లారిఫికేషన్ ఇచ్చేసాండి. మార్నింగ్ అండి. లేకపోతే ఆ రోజు చాలా తెలిసిగా బాధగా ఉంటుంది.
0: ఆల్ రైట్, ఇంకో కాలర్ ని కూడా తీసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, మీ పేరండి?
5: కృష్ణ గారు అండి.
0: యా కృష్ణ గారు, చెప్పండి సార్.
5: అది ఒక్కడు మూవీ సంబంధించి.
0: సూపర్ సూపర్. అండ్
3: మీ పేరు కృష్ణ గారు అని పెట్టుకున్న తర్వాత మహేష్ బాబు గారు సినిమా పేరు చెప్పండి, ఎలా ఉంటారండి చెప్తారు?
0: వ్యాలిడే. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ అండి. అరే గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, మీ పేరండి? సునీత గారు, ఎలా ఉన్నారు? లాంగ్ టైమ్ నోసి, బాగున్నారా? ఐఎమ్ డూయింగ్ గుడ్. నాతో పాటు అవినాష్ కూడా ఉన్నారు, వారు కూడా బాగున్నారా అవినాష్ గారు? అవినాష్ ఉన్నారా? రైట్ ఆన్సర్. అండ్ ఈ చిత్రం ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఇతివృత్తంగా ఉంటుంది, మొత్తం కాదు కానీ ఉంటుంది. అది ఏ గేమ్ తెలుసా మీకు?
4: ఫుట్బాల్ కదా.
3: అవునండి, ఫుట్బాల్. రైట్ ఆన్సర్.
0: సూపర్ అండి, చాలా బాగుంటుంది ఆ పాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆన్సరింగ్ ఆల్ ద క్వశ్చన్స్ కరెక్ట్లీ. మీరు జాతరకు వచ్చేస్తున్నారు కదా? ఆల్ రైట్ అండి, సునీత గారు థ్యాంక్ యూ సో మచ్.
3: థ్యాంక్ యూ సునీత గారు.
0: సో అదన్నమాట అవినాష్, మన థీమ్ ఆల్రెడీ సూపర్ సక్సెస్ లో నడుస్తుంది. ఈ ప్రశ్నకి మనకి
3: ఆవిడ ఎక్సైట్మెంట్ లో ఫుట్బాల్ అనేటప్పటికి సరే ఇంకా నాకు నువ్వు చెప్పొద్దు కాలేదు.
0: అదే అదే అర్థమైంది, బట్ దట్స్ ఓకే, నో ప్రాబ్లం. పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్. అది ఫుట్బాల్ లేకపోతే రగ్బీయా, కబడ్డీయా, తర్వాత సంగతి. గేమ్ లో ఎప్పుడైనా సరే పార్టిసిపేషన్ ఇంపార్టెంట్, గెలుపు ఓటములు దైవాధీనాలు
3: అంతే. అది హైదరాబాద్ టీమ్ కన్నా ఎవరికి అర్థం కావు ఈ మ్యాచెస్ లో.
0: యా సో యునో, గేమ్ కున్న లాజిక్ ఏంటంటే ఎప్పుడైనా యువర్ పార్టిసిపేషన్ ఇస్ నెంబర్ వన్ ప్రయారిటీ, దాని తర్వాత దెన్ ఇట్ కమ్స్ యువర్ విన్ ఆర్ లూజ్, దెన్ ఇట్ కమ్స్ ప్రతి ఒక్కళ్ళు మనం మీన్ గెలవడానికి ఆడతాం, ఓడిపోవడానికి ఎవరు ఆడం గాని ఆ క్రమంలో వస్తున్న రిజల్ట్స్ మనకు సంబంధం లేదు. పార్టిసిపేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్
3: అంతే.
0: యా సో అదనమాట. అండ్ మనకు సమాధానం వచ్చింది కాబట్టి సీతారామ శాస్త్రి గారు రాసిన ఈ అద్భుతమైన పాట వినిపించేద్దాం మన శ్రోతలకి.
3: Yes.
0: Let's listen this beautiful, beautiful song. ఒకటి రెండు లైన్స్ నేను కూడా దాని తర్వాత డైసెక్ట్ చేసి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను.

0: అబ్బో, శంకర్ మహాదేవన్ గారు అందుకున్నారండి ఈ పాటలో, మామూలుగా లేదు అసలు.
1: మహేష్ బాబు గారి మోస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్స్ అన్ని ఇంకా ఈయనే.
0: అంతే, మహేష్ బాబు గారి యూనో ఫాస్ట్ బీట్స్ అండ్ హై పిచ్ నంబర్స్ అన్ని కూడా శంకర్ మహాదేవన్ గారు మోస్ట్ ఆఫ్ దెమ్ వారే పాడారు. అండ్ ఈ పాటలో ఒక లైన్ రెండు లైన్లు మనం పాడడం కాదు కానీ చదివి వినిపిద్దాం.
1: ఎస్.
0: పసిడి పథకాల హారం కాదురా విజయ తీరం, ఆటనే మాటకర్ధం, నిన్ను నువ్వు గెలుచు యుద్ధం. అంటే ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్, గోల్డ్ మెడల్, బ్రాంజ్ మెడల్ ఇవన్నీ ఓకే వస్తూనే ఉంటాయి, కానీ దానికి అర్థం అది కాదు. జీవిత అర్థం వేరే ఉన్నది. నువ్వు ఆట ఆడుతుంటే మాత్రం నిన్ను నువ్వు గెలుచుకో ఫస్ట్ అని చెప్పి శాస్త్రి గారు మనకు ఒక చిన్న మెసేజ్ ఇచ్చారన్నమాట ఈ పాటలో.
1: అది శాస్త్రి గారు చెప్పారంటే ఇంకా మనం
0: ఆల్మోస్ట్ ఆల్ ఇక ఆచరించవలసిందే, పాటించే ప్రయత్నం అన్నా చేద్దాం కనీసం.
1: నాకు అంటే లిటరల్లీ మీరు ఈ లైన్స్ చెప్తారు లేదా వెయిట్ చేస్తాయో, నాకు కూడా చాలా ఫేవరెట్ లైన్స్.
0: అబ్సల్యూట్లీ, నాకు చాలా ఇష్టమైన లైన్స్ ఆ పాట మొత్తం మీద. మొత్తం పాట కూడా అసలు ఎక్సలెంట్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రికమెండింగ్ దట్ మూవీ. అండ్ అవినాష్ గారు ఇప్పుడు చెప్పండి, అసలు ఆ ఒక్కటి సినిమా, ఇందాక సునీత గారు మనకి ఫుట్బాల్ అని చెప్పారు కానీ అది కబడ్డీ అనుకుంటా.
1: ఎస్, కబడ్డీ. అందులో హీరో హీరో పేరు క్యారెక్టర్ పేరు కూడా అడుగుదాం అనుకున్నాను నేను, చెప్పేద్దాం. అజయ్, మహేష్ బాబు గారి సినిమాల్లో చాలా మటుకు సినిమాల్లో అజయ్ అనే పేరు ఎందుకో వాడుతూ ఉంటారు.
0: ఓ ఓకే, మేబీ యూనో మేబీ ఎనీ స్పోర్ట్స్ పర్సనాలిటీ అయి ఉండొచ్చు. అజయ్ జడేజా అయితే నాకు తెలుసు, కానీ ఇంకా అజయ్ శర్మ, జడేజా వీళ్ళిద్దరు క్రికెటర్స్.
1: ఏమో మరి మరి ఏ ప్రేమతో తెలియదు కానీ ఆయన పేరు అజయ్ ఎక్కువ.
0: అజయ్ రాత్ర ఈజ్ ఆల్సో ఏ క్రికెటర్ హర్యానా నుంచి.
1: సో ఇందాక ఒక క్వశ్చన్ మనం సింపుల్ గా అడిగామని అన్నారు కాబట్టి ఇప్పుడు ఒక ఇందాక నేను పంపిన పాటకు ప్లే చేయండి ప్రీలోడ్. ఎంతమంది గెస్ట్ చేస్తారో
0: లెట్స్ సీ. అండ్ ఈ సినిమాకి అసలు మ్యూజిక్ డైరెక్షన్ ఎవరో చెప్పండి, అది కూడా చూద్దాం. అసలు ఇది ఏ పాట, మ్యూజిక్ డైరెక్షన్ ఏంటి, ఈ విశేషాలు ఏమున్నా సరే గుర్తుపట్టి చెప్పండి. లెట్ మీ ప్లే దిస్ ప్రీల్యూడ్. అండ్ వాట్ సాంగ్ ఇస్ దిస్? హూ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ మూవీ?

0: ఇంకా మనం ఆపేయాలి
1: అంతే. ఆపేస్తా అక్కడికి, అక్కడికి ఆపేసా. మరొకసారి వినిపిద్దాం. ఫస్ట్ నుంచి కాకుండా అవసరం లేదనుకుంటా. కాలర్ వస్తున్నారు, వారి దగ్గర మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి. హలో, గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
2: నా పేరు లక్ష్మణ్ అండి.
1: లక్ష్మణ్ గారు ఎలా ఉన్నారు?
2: సూపర్ సూపర్ అండి, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు?
1: ఐఎమ్ డూయింగ్ గుడ్ సార్. నాతో పాటు అవినాష్ కూడా ఉన్నారు, చెప్పండి. అసలు తరుణ్ సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించడం ఏంటి అనే ఆశ్చర్యమైన ఒక ప్రశ్న వస్తుంది మనకి.
2: లేదండి, అప్పట్లో మేము ఇంటర్మీడియట్, సో ఆ టైంలో మూవీస్ మిస్ అయ్యే వాళ్ళం కాదు. స్పెసిఫిక్ గా ఈ సాంగ్,
1: ఈ సాంగ్ అది ఈ సాంగ్ లో హుక్ లైన్ ఏంటి
2: అంటే, ఆ హుక్ లైన్ నాకు పాఠం రాదు, నేను వినిపిస్తాను. మీరు చెప్పి ఇంతమంది అన్నారు కదా పాట చదవడం వినిపిస్తానని.
1: తప్పకుండా సార్.
2: సో అందని అందం అస్తావా సంథింగ్ అట్లా.
1: అబ్సల్యూట్లీ, దట్స్ ద హుక్ లైన్ అంతే.
0: సూపర్ అండి,
1: సూపర్, బ్రిలియంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.
2: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
1: నమస్కారం అండి, రేడియో సురభి, గుడ్ మార్నింగ్, మీ పేరు? హలో, నా మాట వినిపిస్తుందండి?
3: హలో,
1: యా చెప్పండి సార్, మీ పేరు?
3: నా పేరు మనోజ్ అండి.
1: మనోజ్ గారు హలో అండి, నాతో పాటు అవినాష్ కూడా ఉన్నారు, చెప్పండి.
0: మనోజ్ గారు మార్నింగ్.
3: హాయ్ అండి. హాయ్ అండి, హాయ్ అండి అవినాష్ గారు, హాయ్.
1: చెప్పండి సార్,
3: మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్.
1: ఫ్యాంటాస్టిక్.
3: సినిమా వచ్చి మీ మనసు నాకు తెలుసా?
1: కరెక్ట్ అండి, అబ్సల్యూట్లీ రైట్, దట్స్ ద రైట్ ఆన్సర్. తరుణ్ నటించిన నీ మనసు నాకు తెలుసు. అయితే ఈ పాటలో హుక్ లైన్ ఉంటుంది, హుక్ హుక్ వర్డ్ లైన్ కూడా కాదు.
3: అందని అందం, అందని అందం అస్కావా, అస్కావా,
1: అస్కావా, దట్స్ ద రైట్
0: ఆన్సర్.
1: బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. అండ్ ఈ రోజు థీమ్,
3: ఈ మూవీ మా అంటే మేము యూత్ లో ఉన్నప్పుడు పాటగా బాగా గుర్తుంది.
1: అవునండి, విజయ్ దేవరకొండకి తరుణ్ కి తేడా ఏంటంటే, తరుణ్ ఏమో ఫార్వర్డ్ ప్లేయర్, విజయ్ దేవరకొండ ఏమో గోల్ కీపర్ అన్నమాట. రెండు సినిమాలు ఫుట్బాల్ ఆడుతుంటారు వాళ్ళు, సాకర్. ఐ కాంట్ ఇమాజిన్ విజయ్ దేవరకొండ అదే గోల్ కీపర్ అండి, ఎక్కడ వేసుకొని. ఎనీవే, సో యూనో, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ట్రివియా ఏంటండి, ఈ పాట స్టార్ట్ అయ్యే ముందు, ఈ పాట ఎందుకు అడిగామంటే, ఈ పాట స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు ఫుట్బాల్ ఆడతారు,
1: అది
0: ఒక బ్యూటిఫుల్ మ్యాచ్ గెలిపిస్తారు, గెలిపించాక జరిగే పాట.
1: ఎగ్జాక్ట్లీ, యా, దట్స్ వాట్ ఐ మన అదే కదా మెన్షన్ చేసింది. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ ఆడినట్టు ఈ సినిమాలో, సినిమాలో ఏమంటారు, తరుణ్ గారు సాకర్ ఆడుతుంటారు అన్నమాట.
0: సో ఫీఫా టైంలో డాలస్ రెడీ అవుతుంది కాబట్టి ఈ ఫుట్బాల్ రిలేటెడ్ పాట మీకు.
1: సాకర్ ఆర్ ఫుట్బాల్, మన సౌత్ ఈస్ట్ ఏషియాలో ఫుట్బాల్ అంటాము, ఇక్కడ మాత్రం సాకర్ అని అంటుంటాం జనరల్లీ. ఇక్కడ ఫుట్బాల్ అంటే అమెరికన్ ఫుట్బాల్, నేషనల్ ఫుట్బాల్ లీగ్, ఎన్ఎఫ్ఎల్ అని జనరల్ గా ఫుట్బాల్ అంటారు. సో జస్ట్ గివ్ ద క్లారిటీ, ఇండియాలో గానీ లేకుంటే నేపాల్ మన కంట్రీలలో సాకర్ ని ఫుట్బాల్ అంటాం మనం, చాలా మందికి తెలుసు బట్ క్లారిఫికేషన్ కోసం. ఆల్ రైట్, నీ మనసు నాకు తెలుసు చిత్రం నుంచి ఏఆర్ రెహమాన్ గారి వైబ్ లో ఉన్నాం కాబట్టి వారందించిన ఈ పాట మీ అందరి కోసం. హియర్ ఇట్ ఈస్. అందని అందం అస్కావా, తర్వాత మీరు వాడండి. అలా నింగిలో రాజహంసల వస్తావా, అది కూడా అస్కావానే. ఎనీవే, అంతే అలా కలిపాడే, లెట్స్ ప్లే దిస్ సాంగ్.

0: the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatravanasan chekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: హలో డిన్నర్ ప్లాన్ చేయండి, గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
2: వాట్ ఆర్ దే ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాజ్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
6: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం అండ్ ది వన్ అండ్ ఓన్లీ ఓజీ తెలుగు స్టేషన్. ఏమంటారు?
7: ఎస్, వన్ అండ్ ఓన్లీ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ అంటున్నారు.
6: ఎస్, స్పోర్ట్స్ థీమ్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నేను పాటని పాట కాకుండా ఇంకొక వెరైటీ క్వశ్చన్ తోటి వచ్చా.
7: ఓకే,
6: అడిగేద్దామా?
7: అడిగేద్దాం.
6: ఓకే, ఈయన ధేడ్ ధనాధన్, ఆయన ధనాధన్. ఈయనంటే మనకు తెలుసు ఎవరు ధేడ్ ధనాధన్, ఆయన ఎవరు?
7: ఓకే ఓకే,
6: ఈయన ధేడ్ ధనాధన్, బట్ ఆయన ధనాధన్, ఆయన ఎవరు తెలుసా మీకు?
7: ఎస్, ఒకప్పుడు ధనాధన్ అనేవాళ్ళు, ఇప్పుడు
6: అంతే. శ్రోతలను అడుగుదాం, ఈయన ధేడ్ ధనాధన్, ఈయన ఎవరో మన అందరికి తెలుసు. ప్రతిరోజు 4.5 సంవత్సరాల నుంచి మనల్ని అలరిస్తూ ఉన్నారు. మరి ఆయన ఎవరు? కాల్ చేయండి 972-636-1966.
7: Yes.

0: సునీత గారు కాల్ చేసి మనకు సరైన సమాధానం ఇచ్చారు. అవినాష్ గారు
1: ఏమన్నారు ఇంతకీ ఆన్సరు?
0: ఇంకెవరు, మహేంద్ర సింగ్ ధోని.
1: అసలు అంటే ఇప్పటికి అది మీరు ఇన్నింగ్స్ ఆడినప్పుడు ఏం చేసినా తెలియదు, కానీ విశాఖపట్నంలో 148 కొట్టిన ఇన్నింగ్స్ అవుతున్నప్పుడు మాత్రం లంచ్ బ్రేక్ వెళ్ళాడు స్కూల్లో. సో వాడు లంచ్ బ్రేక్ వెళ్ళి వెనకొచ్చే లోపల వాడు ఎవడో ధోని అంటారా, కొడుతున్నాడరా, మామూలు కొట్టట్లేదురా, 148 అంటారా అన్నాడు.
0: యా సో వీర బాధుడు బాధుడు అండి. అప్పుడు మనోడి కొంచెం జుట్టు కూడా ఉండేసరికి ఫేమస్ లోకి వచ్చేసాడు అనమాట.
1: అండ్ అసలు ఆ ఫేజ్ లోనే లిటరలీ విత్ఇన్ ఐ థింక్ వెరీ షార్ట్ టైం శ్రీలంక జరిగిన మ్యాచ్ లో 183
0: కరెక్ట్.
1: అసలు బ్యూటిఫుల్ డేస్.
0: సో అదొకటి. అండ్ సునీత గారు ఇప్పుడు మనం ప్లే చేసిన సినిమా లగాన్ సినిమా గురించి కూడా మాట్లాడారు. అండ్ ఐ మీన్ చాలా హై అంటే చాలా హై లెవెల్ లో మాట్లాడారు అనమాట. చాలా బాగుంటుందండి స్పోర్ట్స్ బేస్డ్ సాగా. అండ్ దాంట్లో యాక్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే ఉంటారో యాక్టర్స్ వాళ్ళందరికీ ఆ క్రెడిట్ పోతుంది, ఇంక్లూడింగ్ అమీర్ ఖాన్ ఆఫ్ కోర్స్ బట్ ది అదర్ టీమ్ యాజ్ వెల్ అని చెప్పి అన్నారు.
1: యాక్చువల్లీ లగాన్ సినిమా మీద ఒక డాక్యుమెంటరీ ఉందండి, ఇట్ ఈస్ దేర్ ఇన్ యూట్యూబ్, కుదిరితే చూడండి. అంటే దోస్ ఆర్ లిస్నింగ్ ఆల్సో,
0: తప్పకుండా.
1: మనిషి అశుతోష్ గోవర్కర్ ఆయన లిటరలీ ఆ సినిమా చేస్తున్న టైంలో హీ వాస్ యాక్చువల్లీ బెడ్ రిడెన్. సో లిటరలీ మనకి హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు ఇటుపక్క ఇద్దరు పట్టుకుని ఆ బెడ్ మీద తీసుకెళ్తారు లోపలికి.
0: అవును అవును.
1: అలా అలా పడుకుని హీ యూజ్ టు వాచ్ అ షార్ట్ అండ్ టెల్ ఓకే అట.
0: ఓ మై గాడ్, అశుతోష్ గవారికర్ డైరెక్టర్.
1: సో లిటరలీ మనోడికి లగాన్ సినిమా ముందు ఉన్న అప్పులు ఇవన్నీ వాట్ ఎవర్ అవన్నీ కూడా లైఫ్ తనని అంత లో పొజిషన్ పెట్టినా హీ రోజ్ బ్యాక్ అండ్ యు నో వేర్ లగాన్ వాస్ అట్ దట్
0: పాయింట్. అబ్సల్యూట్లీ బ్రిలియంట్. అండ్ మన కాలర్స్ కి ఈ రోజు హెడ్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే భలే కనెక్ట్ అయ్యి మనకి సమాధానాలు ఇస్తున్నందుకు థీమ్ తోటి.
1: మామూలుగా కాదు. సో మీరు ధనాధన్ అన్నారు కాబట్టి ధనాధన్ తో పాటు ఒక పాట ఇందాక ఎనీథింగ్ దట్ మనం అనుకున్న లిస్ట్ లో ఒకటి ప్రీలుక్ ప్లే చేయండి చూద్దాం అసలు ఈసారి ఇప్పుడు ఎలా కనెక్ట్ అవుతారు.
0: చేస్తున్నా, లైన్అప్ చేశాను. అండ్ ఇది చాలా సులువైన ప్రిల్యూడ్. అండ్ ఈ సినిమా యాక్చువల్లీ ఈ సినిమాలో మనం ఉన్న హీరో ఒక గేమ్ ఆడతారనమాట. ఆ గేమ్ పేరేంటో తెలిస్తే కాల్ చేయండి. అండ్ చాలా సులువైన ప్రిల్యూడ్ ఇది, మనం ఎప్పుడు రెగ్యులర్ గా వింటూ ఉంటామని అనుకుంటున్నా, బట్ లెట్స్ సీ హూ విల్ ఆన్సర్ దిస్. లెట్ మీ ప్లే దిస్ ప్రిల్యూడ్. సినిమా పేరేంటి, ఈ సినిమాలో ఉన్న హీరో, ఆడిన గేమ్ ఏంటి, కాల్ చేయండి 972-636-1966. లెట్ మీ ప్లే దిస్ సాంగ్ ప్రిల్యూడ్. వాట్ సాంగ్ ఇస్ దిస్? పసిగట్టండి.

0: అంతవరకు ఉంచేద్దామా?
1: అంతవరకు కాలండి. అసలు మీ మాత్రం ఇందులో మీరు 2 సెకండ్స్ ప్లే చేస్తే ఫోన్ వచ్చేస్తుంది అనుకున్నాను నేనైతే.
0: రావాలి ఫర్ బట్ మనకి కొంచెం ఒక 15 సెకండ్స్ టవర్ ల్యాగ్ ఉంటుంది కాబట్టి మరొకసారి ప్లే చేద్దాం.
1: ఎస్.

0: ఇన్ కేస్ మీరు వింటుంటే కనుక 9726316666
1: చాలా చాలా సులువైన ప్రీలియడ్ ఇది. స్టూడియో కాల్ చేసి చెప్పండి 9726361966. ఈలోపు మనం ఏటూబి అడియార్ ఆనంద్ భవన్ వారు చాలా మంచి డెలికసీస్ మన ముందుకు తీసుకొస్తున్నారంట. అండ్ ఆల్సో దే ఆర్ బ్రింగింగ్ అవుట్ విత్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్ అండ్ పికల్స్ ఇవి కూడా తీసుకొస్తున్నారు. అండ్ దేర్ యునో టేబుల్ ఐటమ్స్ లో అయితే మాత్రం ఫ్లఫీ రాగి ఇడ్లీస్ అండ్ ఆల్సో ట్యాంజీ గోంగూర రైస్ కూడా ఉంది. యూ కెన్ హ్యావ్ దిస్ అంబియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బై విజిటింగ్ a2bTexas.com. కాలర్ తీసుకుందాం. నమస్తే అండి. అవునండి, చెప్పండి. సునీత గారు
2: మూవీ పవన్ కళ్యాణ్ తమ్ముడు.
1: వావ్, బ్రిలియంట్.
0: పేరు?
2: నా పేరు సునీత. హలో.
1: యా సునీత గారు, అండ్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఆడిన గేమ్ ఏంటి?
2: పవన్ కళ్యాణ్
1: ఒక రకంగా అనుకోవచ్చు, బట్ దాన్ని జనరల్ గా కేటగరైజ్ చేస్తే మాత్రం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అని అంటారు దాన్ని.
2: మార్షల్ ఆర్ట్స్
1: కరెక్ట్ అండి, అబ్సల్యూట్లీ. అది
2: అంతే,
1: మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అంటే దాంట్లో మూడు నాలుగు కలిపి ఉంటాయి, కరాటే ఇస్ వన్ ఆఫ్ దెమ్. రైట్ అండి. Brilliant. Thank you so much for answering that.
2: Okay.
1: All right. So that's the answer. Samadhanam kuda
0: vachesindi. For a moment, actually, a voice mini chinna pillai anukunnanu nenu. Voice is so young.
1: Yeah, sometimes phone lalla manaki aa airport lekunna untundi, but yes, ee cinema lo tammudu cinema lo manam viraboye traveling soldier paatalo especially karate, but 3-4 సిమిలర్ గేమ్స్ ని ఇంక్లూడ్ చేసి కంబైన్ చేస్తే దాన్ని మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అని అంటారు అన్నమాట. అండ్ రెండోది ఓజీ సినిమా కోసం కదా తను ట్రైనింగ్ అయింది
0: అంటే మళ్ళీ అంటున్నారా?
1: మొన్న ఓజీ సినిమా రిలీజ్ కంటే ముందు అది ఏదో సర్టిఫికేషన్ తెచ్చుకున్నట్టున్నారు జపాన్ లో అనుకుంటా.
0: Yes. అంటే ఎగ్జాక్ట్లీ దానికోసం కాదనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్.
1: ఓకే,
0: అది అయ్యాక చేసినట్టున్నారని అనుకుంటున్నాను.
1: ఓ, ఓచి సినిమా కోసం కదా అది? అంటే
0: ఐ డోంట్ థింక్ సో. అంటే లిటరల్లీ అప్పుడు ఇక్కడ చదవలేదు, ఐ మైట్ బి రాంగ్.
1: ఓకే. అంటే నేనేమనుకున్నా అంటే ఓజీ సినిమా కోసం ప్రాక్టీస్ చేస్తూ ఆ క్రమంలో ఇంక ఎలాగో చేస్తున్నా కదా అని చెప్పి సర్టిఫికేషన్ కూడా వెళ్లారు మన పవన్ కళ్యాణ్ గారు.
0: ఓకే,
1: కరెక్ట్. సో ప్రాక్టీస్ ఎలాగో చేయాలి కదా, డెఫినెట్లీ ఆ ఫైట్ సీన్స్ అవన్నీ. సో ఎలాగూ ఇంటెన్స్ గా ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, సో ఇంకా అక్కడికి వెళ్లి సర్టిఫికేషన్ తీసుకుంటే ఒక పని అయిపోద్ది అని చెప్పి తీసేసుకున్నాను అనమాట. అది విషయం. సో సునీత గారు గెస్ట్ చేశారు, థ్యాంక్ యూ అండి ఫర్ దాట్. అండ్ లెట్స్ ప్లే దిస్ సాంగ్ నౌ అండ్ వీ విల్ బి లిజనింగ్ దిస్ సాంగ్. అండ్ ఈ పాటలో బండలు కూడా వాళ్ళు కొడతారు పవన్ కళ్యాణ్ గారు.
0: ఎస్, ప్రతి ఒక్కళ్ళు ట్రావెలింగ్ చేస్తున్న వాళ్ళందరూ సోల్జర్స్. ఇప్పుడు ట్రావెలింగ్ సోల్జర్స్ మీకే పాట
1: 100% మీ అందరికి డెడికేట్ చేస్తూ this song from the movie Tamudu.
0: Yes.
1: Good morning andi, Radio Surabhi.
3: Guru garu,
1: good morning sir. Natho pat Avinash garu kuda unnaru.
3: Avunu telu sir.
1: Cheppandi sir.
3: Andukosame anta mottham లైట్ అన్ ఆఫ్ అయిపోయింది ప్రపంచం అంతా. అవినాష్ గారు ఉన్నారు కాబట్టి ప్రపంచంలో ఇలా అసలు వెలుగులు ఆనందాలు ఇలా విరజిమ్ముతున్నాయంటే ఆడ పొద్దున్నే అవినాష్ గారు రేడియో ప్రోగ్రామ్ చేస్తున్నారు కాబట్టి అని.
1: శ్రీకాంత్ భారతం గారు మ్యారథాన్ రన్నర్ అన్నమాట, ప్రొఫెషనల్.
3: ఏదో అలా ఫినిష్ లైన్ దగ్గర అలా పడుకుంటే కనుక మిగతా నర్స కాళ్ళతో తన్ని ఫినిష్ చేయించారు
1: అని. అసలు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు అలా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఇంకా ఇది చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్.
3: ఏం ప్రాక్టీస్ చేసి ఏం చేయట్లేదు, ఏదో ఇంకా చేయకుండా ఆపకుండా చేస్తున్నాం అంతే.
1: అంతే.
3: మీరు ఓజీ
1: చెప్పండి సార్ స్టోరీ, అది క్లారిఫై
3: చేయండి. నాకు తెలిసిన దాని ప్రకారం నేను కూడా అవినాష్ గారితో ఎక్కివేస్తున్నా. అంటే ఆయన ఏదో జపాన్ లోకి వెళ్ళి ఏదో, అంటే ఆయనకి ఏదో ఉంటాయి కదా పర్స్యూట్లు, ఇవేవో మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన రియలైజేషన్లు అవేవో ఉంటాయి కదా, అవేవో ఆయన చేసుకున్నాడు కాబట్టి దానికి సంబంధించిన ఒక థ్రెడ్ లాగా ఇవి తయారు చేశారు ఈ సినిమాలో. చేసినప్పుడు ఇంకా ఆయన ఇంకా మొత్తం యాక్షన్ సీక్వెన్స్లు అవంతా ఇంకా ఆయన వచ్చేస్తారు కదా.
1: అంతే అంతే అంతే,
3: ఆయన వచ్చేసి ఆయన అంతా కంపోజ్ చేశారు అన్నట్టుగా విన్నాను అనమాట నేను.
1: వెరీ నైస్ వెరీ నైస్, థ్యాంక్స్ ఫర్ దట్ క్లారిఫికేషన్ అండి శ్రీకాంత్ గారు.
3: అంటే డైరెక్టర్ వెళ్ళి మనం జపాన్ థ్రెడ్ పెడుతున్నాం కాబట్టి మీరు జపాన్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకురండి అనే అంత లేదనుకుంటా.
1: అవునవును, అది కాదు అంటే నేను కూడా అదే అంటున్నా. ఐ మీన్ సినిమా కోసం అని అంటే ప్రత్యేకంగా కాకుండా అలాగూ ఓకే, సో డైరెక్టర్ కాంట్రిబ్యూషన్ లేకుండా జస్ట్ అలా వెళ్ళాడు కాబట్టి అక్కడి నుంచి ఇటు తీసుకొచ్చారు అంటారు.
3: అది అంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్కి డైరెక్టర్ వెళ్ళి నేను ఈ రకంగా ఆలోచిస్తున్నాను, నువ్వు వెళ్ళి ట్రైనింగ్ తీసుకో, నువ్వు వెళ్ళి ప్రిపేర్ అవ్వు అన్నది సీన్ లేదు కదా. అంటే వారికి ఏముంటే అది సినిమా అవుతుంది.
1: రైట్ రైట్ రైట్,
3: అంటే సినిమా కోసం వారేమి మళ్ళీ తయారవ్వరు.
1: రైట్ అవినాష్ గారు, మీరన్న థియరీయే కరెక్ట్ అయింది.
3: అదే అనుకుంటున్నా నేను చదివిన బోగట్ట ప్రకారం వేసుకుని, ఎస్పెషల్లీ మీరు ఉస్తాద్ భగత్ సింగ్ గట్రా మీరు చూస్తే కనుక మీకు అది బాగా అర్థం అవుతుంది అన్నమాట. అంటే ఆ రోజుకి ఏం జరుగుతుందో హెడ్ లైన్ లో న్యూస్ ప్రకారం ఆయన సీన్ రాసుకున్నారు.
1: అర్థమైందండి, సూపర్ సార్. అండ్ అండ్ చెప్పండి, ఐపీఎల్ ఫైనల్ గురించి మనం మాట్లాడలేదు, మీ అభిప్రాయం చెప్పండి.
3: అవును సార్, ఐపీఎల్ ఫైనల్ గురించి మనం మాట్లాడలేదు కానీ ఫైనల్ అన్ని తప్పగా అయిపోతున్నాయి. అదే కొంచెం
1: బాధాకరంగా విషయం అండి. నిన్న కూడా మాట్లాడాను నేను అవినాష్ గారు,
0: శ్రీనివాస్ గారు స్పోర్ట్స్ గురించి మాట్లాడుతుంటే కొంచెం భయం వేస్తూ ఉంటుంది అని ఒపీనియన్ చెప్తున్నాడు.
3: సార్ ఏమన్నారు?
0: మనం స్పోర్ట్స్ గురించి మాట్లాడడం ప్రతిసారి కొంచెం భయం వస్తుందండి. మీ ఒపీనియన్ లో చాలా స్ట్రాంగ్ గా ధీట్ గా ఉంటాయి మార్నింగ్ కాఫీ లాగా.
3: అవునా, ఏదో ఒపీనియన్ కాలమిస్ట్ అయిపోవాలి నేను. ఎందుకు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాను నాకు ఇంకా అర్థం కావట్లేదు.
0: పేమెంట్ సార్, సాలరీ
1: పేమెంట్
3: అంతే సార్. మీకు ఆ జడేజా ప్రశ్నకి మీకు సమాధానం దొరికిందా? ఇంకా అది మీ గుండెల్లో గుచ్చుకునే ఉందే?
1: గుండెల్లో అలా గుచ్చుకునే ఉందండి. అది అజయ్ ప్రతి మహేష్ బాబు సినిమాలో అది అజయ్నే ఉంటుందంట, ఎందుకు అర్థం కాదు.
3: ఏదో ముళ్ళు తీసేశారు, బల్యాలను తీసేశారు, కానీ మీ గుచ్చుతున్న దాన్ని అతను తీసేయలేకపోతున్నారు. ఎవరు ప్రయత్నించిన
1: నాకు తెలిసిన ముగ్గురు స్పోర్ట్స్ అజయ్లు అయితే చెప్పాను, బట్ అదర్ గేమ్స్ లలో ఉన్నారో లేదో నాకు తెలియదు. మరి చూద్దాం,
3: విరాట్ కోహ్లీని ఏదో ఒక రకంగా చివరి దాకా నిలబెట్టి ఫైనల్లో రైట్ బ్రాండ్ వాల్యూని పెంచారు అన్నమాట.
1: అవును, అసలు
3: ఐపీఎల్ కి
1: హైదరాబాద్ ఫైనల్ కి రానందుకు అవినాష్ చాలా బాధపడ్డాడు.
3: అవినాష్ చాలా బాధపడ్డారా? ఇంకా మనకి
1: ఆల్ రైట్ ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ అండి శ్రీకాంత్ గారు. అండ్ థ్యాంక్ యూ అండి,
0: మార్నింగ్ అండి.
1: దట్ వాజ్ శ్రీకాంత్ భారతం గారు. అండ్ మనకి ఆత్మీయ శ్రోత అవినాష్ మీకు తెలిసే ఉంటుంది, వారు మ్యారథాన్ రన్ చేస్తుంటారు అన్నమాట రెగ్యులర్లీ.
0: నిజంగా ఆయన స్పోర్ట్స్ గురించి మాట్లాడుతుంటే నిజంగానే కామెంటేటర్ శ్రీకాంత్ గారు రేంజ్ లో మాట్లాడుతున్నారు
1: ఆయన. ఓ ఐ మీన్ చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది తనకి. అంటే ఈ ఒక్కటే గేమ్ కాదు, వేరే అదర్ టైప్స్ ఆఫ్ గేమ్స్ లైక్ ఇందాక నన్నట్టుగా నేషనల్ ఫుట్బాల్ గానీ ఏది మాట్లాడినా సరే వారు ఇన్వాల్వ్ అయ్యి వారి అభిప్రాయం చెప్తుంటారు కొంచెం స్ట్రాంగ్.

0: వాడ్ ఎ గ్రేట్ సాంగ్. రమణ గోగుల్ గారి సంగీత దర్శకత్వం అండ్ వారి గళంలోనే ఆ పాట అవినాష్.
1: ఎస్ హై హై అంటే హైయెస్ట్ అనమాట లిటరల్లీ
0: అది. ఆ టింజ వేరు రమణ గోగుల్ గారి వాయిస్ లో ఇప్పటికి కూడా సంక్రాంతికి వస్తే
1: వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు అసలు ఎంత ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళు సినిమాలు, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క డిఫరెంట్ ఫామ్ ని ట్రై చేసి ఒక డిఫరెంట్ ఐడియా తీసుకొచ్చి.
0: ట్రూ,
1: బ్యూటిఫుల్ అండి.
0: ట్రూ ట్రూ, అబ్సల్యూట్లీ. అండ్ ఏఆర్ రెహమాన్ గారు కూడా ఇందాక మనం అస్కావా పాట ప్లే చేశాం కదా, అది పాడిన మేల్ ప్లేబ్యాక్ సింగర్ సుర్జో భట్టాచార్య అని చెప్పి బెంగాలీ కాంపోజర్, సింగర్, లిరిసిస్ట్, రైటర్. ఆయన చాలా కళలు ఉన్నాయన్నమాట బెంగాలీలో. బట్ అతన్ని తీసుకొచ్చి శ్రేయ ఘోషాల్ అనదర్ బెంగాలీ, వాళ్ళిద్దరు కాంబినేషన్, ఇద్దరు బెంగాలీ సింగర్స్ తోటి అస్కావా పాట పాడిచ్చారు ఏఆర్ రెహమాన్ గారు.
1: తెలుగు పాట,
0: తెలుగు పాట. ఎంత ఎంత మనకి దాంట్లో వాళ్ళు అసలు తెలుగు వాళ్ళే పాడినట్టు ఉంటుంది అది.

0: నాకు ఇన్ఫాక్ట్ ఆ పాటలో బాగా నచ్చేదే మేల్ వాయిస్.
1: కరెక్ట్,
0: చాలా బాగుంటుంది.
1: సుజయ్ భట్టాచార్య చాలా హిందీ సాంగ్స్ పాడారు, ఏఆర్ రెహమాన్ గారి కాంపోజిషన్ ఎస్పెషల్లీ, అండ్ వేరే అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్సో. బట్ ఐ మీన్ తెలుగులో చాలా తక్కువ అనుకుంటా ఇది. ఇది ఇంకో రెండు మూడు పాటలు ఉన్నాయి ఇందాక అస్కావాతో పాటు. బట్ హీస్ ఎ వెరీ వెల్ నోన్ అండ్ రినోన్డ్ ఆర్డి బర్మన్ వాళ్ళ దగ్గర వర్క్ చేసి వచ్చారనమాట సుజయ్ భట్టాచార్య.
0: నైస్, బ్యూటిఫుల్,
1: వెరీ నైస్, వెరీ నైస్. అండ్ మన థీమ్ విజయవంతంగా నడుస్తుంది. బట్ ప్రస్తుతానికి కమర్షియల్ బ్రేక్ దగ్గరలో ఉన్నాము, ఒక ప్రకటన చూసుకుని మనం బ్రేక్ లోకి వెళ్దాం. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారు, దే ఆర్ ఆఫరింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్, ట్రావెల్, హెల్త్, మెడికల్, విజన్ ఎట్సెట్రా. అండ్ మీ యూనో ఆప్తులు గానీ లేకుంటే ఎవరన్నా బయట కంట్రీస్ నుంచి అమెరికాకు వస్తున్నా సరే, ఇక్కడ మీకు ఇన్సూరెన్స్ కావాలన్నా సరే, ది వన్ అండ్ ఓన్లీ ప్లేస్ దట్ యూ షుడ్ విజిట్ ఈస్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com. వారి ఫోన్ నెంబర్ 4694649864. వన్స్ అగైన్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఫోన్ నెంబర్ 4694649864. బ్రేక్ తర్వాత కలుద్దాం, స్టే ట్యూన్డ్.
0: Yes.
2: Tick tick. Radio Surabhi time check. Studio lo time 9 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: Manashanti, mental peace. Masala dosa.
3: Sri Krishna Vilas Kirandi, 70 plus dosa varieties to meeku swagatam palukutondi. Vrindavan refreshers aina, Gokul's Pride Utapamaina, Gopala's Divine Curries aina. Mee ruchiki taggattu customizable no onion, no garlic menu aina. Chinni Krishnudi sweet tooth satisfy cheyadankaina maa menu samsiddham. Sri Krishna Vilas, experience rich traditions and irresistible flavors. 13215 Main Street, Frisco. Call us 469-269-6476.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ టాప్ ఆఫ్ ది అవర్ 9:03:18 స్టూడియోలో సమయం. అండ్ అవినాష్ గారు వెల్కమ్.
6: ఎస్, ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ వింటున్నారు అండ్ ఓజీ ఓజీ గానే గెస్ట్ చేస్తున్నారు అడిగిన క్వశ్చన్స్ అన్ని.
5: అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. అండ్ యూజువల్లీ స్పోర్ట్స్ కవర్ చేస్తున్నప్పుడు సండే రోజు నేను ఏం చేస్తుంటా అంటే ఒకటి కాదు మల్టిపుల్ గేమ్స్ కవర్ చేస్తుంటాం. ఈ రోజు మనం థీమ్ లో కూడా మల్టిపుల్ గేమ్స్ కవర్ చేస్తున్నాం.
6: ఎస్, ఇన్ఫాక్ట్ నాకు ఏమనిపించింది అంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ మీద కూడా తెలుగు సినిమాల్లో రావాలి, కాయకింగ్ మీద రావాలి,
5: ట్రూ,
6: లేదా ఒక ఒక బోట్ రేసింగ్ మీద రావాలి, ఇలా రావాలనిపించింది నాకు.
5: అబ్సల్యూట్లీ. అండ్ యా, కబడ్డీ మీద మనకి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నేను ప్లే చేయబోతున్న పాట ట్రాక్ అండ్ ఫీల్డ్ అన్నమాట.
6: ఓ,
5: ట్రాక్ అండ్ ఫీల్డ్. అండ్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో తిను యాక్చువల్లీ షీఈస్ ది రియల్ టైమ్ అథ్లీట్. ఓకే, ఇది బ్యాక్ ఇన్ 1991-92 లో రిలీజ్ అయింది. అండ్ ఎంఎం కీరవాణి గారి సంగీతంలో వచ్చిన ఒక పాట వినిపిస్తా. ఈ సినిమాలో నటించిన ఆమె ఎవరు అండ్ వారు ఏ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో నిష్ణాతులు, స్టూడియో కాల్ చేస్తే చెప్పండి, తెలిస్తే కాల్ చేసి చెప్పండి. 9726361966 ఇస్ ద నంబర్. మీకు తెలుసా?
6: ఐ థింక్ నేను సినిమా చూసినట్టున్నాను ఈటీవీలో.
5: చూద్దాం. ప్రొడక్షన్ బ్యానర్ కూడా వారే, ఉషా కిరణ్ మూవీస్ వారు నిర్మించిన ఈ సినిమా లో నటించిన ఆ అథ్లీట్ ఎవరు, కాల్ చేయండి 9726361966. లెట్ మీ ప్లే దిస్ సాంగ్. దీంట్లో ప్రీలీడ్ ఉండదు, సాంగ్ ప్లే చేస్తా. ఆ అథ్లీట్ నేమ్ ఏంటి?

జై జగం మరచి జీవితమే సాధన, నీ మతిని తరచి చూడడమే శోధన. జై జగం మరచి జీవితమే సాధన, నీ మతిని తరచి చూ

0: గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, మీ పేరు?
1: గుడ్ మార్నింగ్ అండి, నా పేరు విజయ్ మాట్లాడుతున్నా.
0: హలో విజయ్ గారు, ఎలా ఉన్నారండి?
1: గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు?
0: ఐఎమ్ డూయింగ్ ఎక్సలెంట్ అండి. నాతో పాటు అవినాష్ కూడా ఉన్నారు. చెప్పండి
2: చెప్పండి.
1: గుడ్ ఈవినింగ్. ఆన్సర్ నేను గెస్ట్ చేస్తున్నా, మరి తన పేరు వచ్చి లక్ష్మి అని చెప్పడం అనుకుంటున్నాను.
0: 100% కరెక్ట్ అండి.
1: ఓకే, అప్పుడు ఓటీ మూవీస్
0: అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. పిటి ఉషా తర్వాత మనకి దొరికిన ఆణిముత్యం ట్రాక్ అండ్ ఫీల్డ్ లో అశ్విని నా చెప్పగలరు. అవును, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, మీ పేరు?
3: గుడ్ మార్నింగ్ అండి, నా పేరు సురేష్ అండి.
0: సురేష్ గారు హలో అండి, బాగున్నారా?
3: బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు?
0: ఐఎమ్ డూయింగ్ గ్రేట్. అండ్ అవినాష్ కూడా ఉన్నారు నాతో, చెప్పండి సమాధానం.
3: హాయ్ అవినాష్.
4: హాయ్ అండి.
3: హలో అండి, అశ్విని నా చెప్పగారు కదండి?
0: బ్రిలియంట్, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండి.
3: థ్యాంక్ యూ,
0: థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, మీ పేరు?
5: నా పేరు శ్రీనివాస్ సార్.
0: శ్రీనివాస్ గారు హలో అండి, బాగున్నారా?
2: శ్రీనివాస్ గారు, అఫ్టర్ లాంగ్ టైమ్.
5: అఫ్టర్ లాంగ్ టైమ్. చూసారా పెద్ద మూవీ?
2: చూడలేదండి, ఈ రోజు నైట్ వెళ్తున్నాను. బట్ రివ్యూ మాత్రం నేను మండేనే మాట్లాడతాను, అలా అనుకున్నాం. మేనేజర్ గారు
5: అది ఆన్సర్ అశ్విని నా చెప్పే
0: కదండి. ఎస్ అండి, రైట్. బ్యాక్ ఇన్ 90s, ఎర్లీ 90s లో రిలీజ్ అయింది అశ్విని అనే మూవీలో. 4x100 ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ గా కనిపిస్తారు అశ్విని నా చెప్పగారు.
5: అవునండి,
0: నాకు బాగా కనెక్ట్ అయిన మూవీ ఆబ్వియస్లీ. బట్
5: గుర్తు చూసినట్టు.
0: అవునండి, అవునండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.
5: కార్డియల్లీ
0: వెల్కమ్ టు ద జాతర, ప్లీజ్ యునో వీల్ చూసుకొని మీ షాప్లో వచ్చేసేయండి. సో అదనమాట, ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై 91 లో రిలీజ్ అయింది అశ్విని అనే మూవీ నుంచి మనం
2: ఐ థింక్ ఈ సినిమాలోనే అనుకుంటా, తను పరిగెడుతున్నప్పుడు షూస్ లో పెంకులు పెడతారు.
0: అవునవును, అది ఏంటంటే అది సినిమాటిక్ పరంగా కథ అల్లాలి కాబట్టి అలా అల్లారు. బట్ రియల్ టైమ్ లో అలాంటి పాసిబిలిటీస్ ఉండవు, ఎందుకంటే చాలా టెస్టింగ్స్ ఉంటాయి కదా బిఫోర్.
2: ఆ సినిమాలో బాణచందర్ గారు ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా సరే ఆయన డైలీ జాబ్ చేస్తూ అశ్విని నా చెప్ప ట్రైనింగ్ కోసం డబ్బులు పెట్టి డబ్బు. అసలు నాకు చాలా గుర్తుంది సినిమా గురించి.
0: ఒక కోచ్ అండ్ స్పోర్ట్స్ అథ్లీట్ బ్యాక్గ్రౌండ్ లో నాకు తెలిసి తెలుగు సినిమాలలో దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ ఆ జానరాలో వచ్చింది అనమాట, నాకు తెలిసినంత వరకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ కోచ్ అండ్ ది అథ్లీట్ ఇద్దరు కలిపి ఉంటారు, దాని తర్వాత వచ్చాయి మళ్ళీ చాలా.
2: ఎస్, అండ్ యాక్చువల్లీ మీరు ఈ మాట అంటే ఒక సాంగ్ ఉంది ఇలా కోచ్ అథ్లీట్ కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా. ఓకే, సో ఆ సాంగ్ పేరు చెప్తాను.
0: ఓకే,
2: చిన్న పేరు చెప్పట్లేదు.
0: రైట్,
2: రీసెంట్ గానే వచ్చింది అది. సాంగ్ పేరు ఓ సక్క నూడ.
0: ఓ ఓకే, పాట చాలా బాగుంటుంది.
2: ఓ సక్క నూడ. సో ఇంతకీ ఆ మూవీ పేరేంటి, ఇంతకీ గేమ్ అందరూ డిస్కస్ చేస్తారు, మీరు చెప్పొచ్చు.
0: చెప్పొచ్చు, స్టూడియో కాల్ చేయండి. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఓ సక్కనుడ అనే పాట ఒక కోచ్ అండ్ ఒక అథ్లీట్ మధ్యలో ఉంటుంది అనమాట. అది సినిమా పేరు చెప్పట్లేదు, బట్ సినిమా పేరు కదా మనకు కావాల్సింది.
2: సినిమా పేరు, ఇన్ఫాక్ట్ స్పోర్ట్ గురించి కూడా మాట్లాడొచ్చు.
0: అబ్సల్యూట్లీ, కాల్ చేయండి స్టూడియోకి 9726361966. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆన్సరింగ్ అశ్విని నా చెప్పస్ మూవీ అబౌట్ అశ్విని. అండ్ లెట్స్ లిసన్ టు దిస్ సాంగ్.

0: జై జగము మరచి జీవితమే సాధన నీ మతిమితర.
1: మనం మళ్ళీ కాల్ని పాటను పాజ్ చేసి కాల్ని తీసుకుందాం అవినాష్. గుడ్ మార్నింగ్ అండి, రేడియో రవి.
2: హలో, గుడ్ మార్నింగ్ అండి, సందీప్ ని మాట్లాడుతున్నాను.
1: గుడ్ మార్నింగ్ సందీప్ గారు, ఎలా ఉన్నారు?
2: గుడ్ గుడ్ అండి. ఇప్పుడు క్వశ్చన్ అడిగారు కదా అవినాష్,
1: అవునండి,
2: అది గురువు సినిమా అండి, వెంకటేషను రితికా సింగ్. గురువు
3: సూపర్ సూపర్
1: వెంకటేషన్ రితికా సింగ్ గురువు.
2: హిందీలేమో మాధవ్ అన్ను.
3: అవునండి, స్పోర్ట్ అడిగాను.
2: బాక్సింగ్ బాక్సింగ్
3: ఎస్ ఎస్ రైట్ ఆన్సర్.
2: కూల్, థ్యాంక్ యూ.
3: థ్యాంక్ యూ సందీప్ గారు.
2: యా, థ్యాంక్ యూ.
1: ఎస్, బాక్సింగ్ ఇతివృత్తంతో రిలీజ్ అయిన ఆ చిత్రం పేరు గురు, వెంకటేష్ గారు అండ్ రితికా సింగ్. రితికా సింగ్ ఈజ్ ఎ రియల్ టైమ్ బాక్సర్, మీకు తెలుసా?
3: నాకు ఇన్ఫాక్ట్ ఆ సినిమా గురించి నేను డీప్ ఐ అండర్స్టూడ్ అమ్మో అనుకున్నాను.
1: కరెక్ట్, షీఈస్ అ రియల్ టైమ్ బాక్సర్ అండ్ షీ ఐ థింక్ షీ వాజ్ ఆల్మోస్ట్ రిప్రజెంటింగ్ ఒలింపిక్స్ బట్ ఎక్కడ ఒక చిన్న ఒక ఎంత 1 kg ఆర్ 1.5 kg లో మిస్ అయ్యారు అనమాట.
3: ఓకే ఓకే.
1: నేషనల్స్ లో అసలు చాలా మెడల్స్ ఉన్నాయి రితికా సింగ్ కి. ఓ రోజు స్పోర్ట్స్ కాలం లో తన గురించి స్పెషల్ సెగ్మెంటే చేశా, లాస్ట్ ఐ థింక్ 2 years బ్యాక్ అనుకుంటా.
3: ఇంట్రెస్టింగ్ అండి. అంటే గ్లాడ్ ఐ థింక్ ఇఫ్ షీ కెన్ గెట్ బ్యాక్ టు స్పోర్ట్స్ ఆల్సో అప్పుడు కూడా మధ్యలో ట్రై చేయాలనిపిస్తుంది.
1: కరెక్ట్.
3: బట్ మీరు చెప్పిన తర్వాత యాక్చువల్లీ ఒక ఒక ఫీమేల్ యాక్టర్ ఉన్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో, షీఈస్ సపోర్టింగ్ యాక్ట్రెస్, రీసెంట్ గా వెయిట్ లిఫ్టింగ్ లో పార్టిసిపేట్ చేశారు అండ్ షీ రిప్రజెంటెడ్ ఇండియా. సో దాని గురించి ఏమన్నా ఎవరో మనం గెస్ట్ చేసి చెప్తే శ్రోతలు ఎవరైనా మనం విందాం
1: చూద్దాం, ఆ ప్రశ్నకు కూడా సమాధానం వస్తుందో లేదో ఈ లోపు ఈ పాట మనం కంటిన్యూ చేద్దాం.
3: ఎస్,
0: జై జై.

0: శ్రీ జగం మరచి జీవితమే సాధన, నీ మదిని తరచి చూడడమే శోధన. చెయ్యి
1: మనల్ని పాట వినియట్లేరు అవినాష్ గారు. లెట్స్ టేక్ ఎ కాలర్. గుడ్ మార్నింగ్ అండి. రేడియో సురభి, మీ పేరు?
2: హాయ్, దిస్ ఇస్ దిలీప్ అండి. దిలీప్.
1: దిలీప్ గారు హలో అండి, నాతో అవినాష్ కూడా ఉన్నారు, చెప్పండి సార్.
3: దిలీప్ మార్నింగ్.
2: హాయ్ అండి. హాయ్ అవినాష్ గారు. సో యాక్ట్రెస్ నేమ్ ప్రగతి గారు
1: కదా? గుడ్ మార్నింగ్ రేడియో సురభి అండి, మీ పేరు?
4: హలో అండి, నేను సతీ.
1: చెప్పండి సార్.
4: యా, ఇది ఇప్పుడు మళ్ళీ అడిగారు కదా అవినాష్ గారు, అది ప్రగతి అండి. ఆవిడ మన తెలుగు మూవీ యాక్ట్రెస్
1: ప్రగతి గారు. ఇస్ ద రైట్ ఆన్సర్? రైట్
4: ఆన్సర్ లిఫ్టర్ అంట.
1: కరెక్ట్.
3: ఎస్, కంగ్రాట్స్ అండి. కంగ్రాట్స్, రైట్ ఆన్సర్.
1: గుడ్ మార్నింగ్ అండి రేడియో సురభి, మీ పేరు?
5: గుడ్ మార్నింగ్, నా పేరు ప్రవీణ్ అండి.
1: ప్రవీణ్ గారు హలో సార్, చెప్పండి.
5: అదే క్వశ్చన్ అడిగారు కదా, జస్ట్ పవర్ లిఫ్టింగ్ కదా.
1: పవర్ లిఫ్టింగ్, యా, చెప్పండి.
5: ప్రగతి, ప్రగతి హండ్రెడ్
1: పర్సెంట్.
3: ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్.
1: 100% రైట్ ఆన్సర్ ప్రగతి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రవీణ్ గారు. అరే వా, బ్రిలియంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అవినాష్, హ్యాట్స్ ఆఫ్ టు
3: యుడుగుతున్నా. బట్ వీళ్ళు ఆశ్చర్యం నెక్స్ట్ లెవెల్ వస్తుంది.
1: అది అదనమాట. లెట్స్ కంటిన్యూ ద సాంగ్.

0: ఆల్ రైట్ అవినాష్ ఉన్నారా?
1: ఎస్.
0: సో ఆఫ్ ఎయిర్ లో నాకు అసలు కాల్స్ వెల్ వస్తుంటే నేను తీసుకోవాల్సి వచ్చింది ఆఫ్ ఎయిర్ లో. సో
2: మనకి అసలు గ్యాప్ ఇవ్వట్లేదు.
0: ఆఫ్ ఎయిర్ లో కాల్ చేసి ఇప్పుడే ఆల్ ద వే ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ హర్ష గారు కాల్ చేసి అప్కమింగ్ సాకర్ వరల్డ్ కప్ గురించి మాట్లాడారు. అండ్ అఫ్ కోర్స్ ఇందాక పవర్ లిఫ్టింగ్ ఆన్సర్ కూడా చెప్పేశారు ప్రగతి.
2: బ్యూటిఫుల్ బ్యూటిఫుల్.
0: సో
2: నాకు తెలిసి డాలస్ లో ఫస్ట్ జాతర రేడియో సురభి జాతర, తర్వాత ఫీఫా.
0: యా, జూన్ 6th ఇది. ఇమ్మీడియట్లీ 6 రోజుల తర్వాత 12th అది. జూన్ 7th మన జాతర అండ్ 12th ఫీఫా వరల్డ్ కప్ జాతర మొదలు కాబోతుంది.
2: ఎంతైనా ఫస్ట్ గోల్ మనదే, ఆ కిక్కే వేరప్ప.
0: అంతే కదా మరి, అంతే కదా, ఎగ్జాక్ట్లీ.
2: మీరు మెల్లగా ఎగురుకుంటూ ఫ్రిస్కో ప్లేయర్స్ కి వచ్చేసేయండి. జూన్ 7 బొట్టు కాటిక పెట్టి మరి పిలుస్తున్నారు మా వాళ్ళు.
0: 100% ఎవ్రీబడి అండ్ ఎనీబడి ఆర్ మోస్ట్ వెల్కమ్. ఇట్స్ ఎ ఫ్రీ ఈవెంట్ అండ్ ఫ్రీ పార్కింగ్ కూడా ఉంటుంది. ఫుడ్ వెండర్ స్టాల్స్ విల్ బి దేర్, బట్ ఫుడ్ విల్ బి పర్చేస్ ఫర్ ఎ రీజనబుల్ ప్రైస్ అండి. అండ్ వీ విల్ హ్యావ్ ఆల్ ది అదర్ యాక్టివిటీస్ లైక్ యునో కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ అండ్ ఆల్సో మనము మన స్పాన్సర్స్ కూడా ఉంటారు అక్కడ. అండ్ అఫ్ కోర్స్ మీ అందరి ఓటింగ్ మా ఆర్జేస్ కి వేశారు కాబట్టి ఆ రోజే ఎవరు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎవరు గెలిచారు, ఎవరు అవార్డు తీసుకోబోతున్నారు అనేది ఆ రోజు తెలిసిపోతుంది అనమాట. అది
2: ఫస్ట్ టైం చెప్తున్నాను గిరి గారు. జనరల్లీ అంటారు కదా గెలిస్తే గెలిచినట్టే అండి అని. నిజంగా చెప్తున్నా ఈసారి మీరు గెలిస్తే గెలిచినట్టే అండి.
0: నాకున్న ఎగ్జిట్ పోల్ ప్రకారం మీకు కూడా బానే ఓట్లు పోలాయి, చాలా టఫ్ అండ్ టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారని సమాచారం అందింది. మనకు కూడా కొన్ని మన లగడపాటి రాజగోపాల్ టైప్ లో ఆక్టోపస్ పోల్స్ ఉంటాయిలేండి ఎగ్జిట్.
2: అసలు అబ్బా, ఆయన సర్వేల కోసం జనాలు భలే వెయిట్ చేసేవారండి
0: కదా రాజగోపాల్ గారి సర్వే కోసం. అసలు క్రేజీ ఉండేది. ఆయన పేరు కూడా వెరైటీగా పెట్టారు, ఆక్టోపస్ అని పెట్టారు అనమాట దానికి.
2: అదే అంటే ఆయన వచ్చి మాట్లాడారంటే ఇంకా అయిపోద్ది అన్నట్టే.
0: ఒక 2 ఇయర్స్ మాత్రం ఊపు ఊపేశారు లగడపాటి రాజగోపాల్ గారు సర్వేల తోటి.
2: బ్యూటిఫుల్ డేస్, బ్యూటిఫుల్ డేస్,
0: వండర్ఫుల్. ఆల్ రైట్, సో నెక్స్ట్ మనము భీమిలి సినిమా గురించి మాట్లాడదాం. పాట ప్లే చేద్దాం గానీ ఈ సినిమా మీరు చూసారా?
2: చూసానండి. ఈ సినిమాలో క్లైమాక్స్ అమ్మా హార్ట్ పెండింగ్ అనమాట. మామూలు పెండింగ్ కాదు, నెక్స్ట్ పెండింగ్.
0: దేనికి?
2: అది అది లిజనర్స్ ఎవరు చూసిన వాళ్ళు చెప్తేనే నేను నేను వినాలనుకుంటున్నాను.
0: 200% భీమిలి కబడ్డీ జట్టు సినిమాకి ఒక ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ ఉందని చెప్పి మన అవినాష్ గారు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అది ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ అనేది మీరు ఎవరన్నా షేర్ చేసుకోగలుగుతారా? స్టూడియోకి కాల్ చేసి తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ లోపు అదే చిత్రం నుంచి నేను పాట అయితే ప్లే చేస్తుంటాను. భీమిలి కబడ్డీ జట్టు అనే చిత్రానికి క్లైమాక్స్ ఇంట్రెస్టింగ్ గా కొంచెం చాలా ట్విస్టింగ్ గా ఉంటుంది అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అవినాష్. ఎందుకు అండ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి. 9726361966. చిత్రం పేరు భీమిలి కబడ్డీ జట్టు. క్లైమాక్స్ లో ఉన్న ఆ అంతరార్థం ఏంటి?

0: ఆల్ రైట్. అండ్ అవినాష్ గారు, మీరు అడిగిన ప్రశ్నకి ఆఫ్ ఎయిర్ లో సమాధానం వచ్చింది. హలో, ఉన్నారా అవినాష్? లుక్స్ లైక్ అవినాష్ టుక్ ఏ బ్రేక్. బట్ తన అడిగిన ప్రశ్నకి నాకు ఆఫ్ ఎయిర్ లో సమాధానం వచ్చింది. ఏమొచ్చిందంటే, శ్రీనివాస్ గారు కాల్ చేసి భీమిలి కబడ్డీ జట్టులో క్లైమాక్స్ కొంచెం ఉద్వేగభరితంగా ఉంటుందని చెప్పి అడిగిన ప్రశ్నకి ఎందుకు అనంటే, కబడ్డీలో పార్ట్ అండ్ పార్సల్ అయిన ఆ లెగ్ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉంటుందో దాని ఇంపాక్ట్ వల్ల నాని గారు యూనో చిత్రంలో చనిపోతారు అన్నమాట, సినిమా స్టోరీలో. సో అందు గురించి కొంచెం చాలా ట్విస్టింగ్ గా ఉంటుంది, పెయిన్ఫుల్ గా ఉంటుందని చెప్పి మనకి శ్రీనివాస్ గారు సమాధానం మన షేర్ చేసుకుని దానికి మాతృక అయిన తమిళ సినిమా పేరు కూడా చెప్పారు. ఆ సినిమా పేరు ఏంటంటే వెన్నెల కబడ్డీ కోటు అనే సినిమా. అది మాతృక. అండ్ తెలుగులో మాత్రం భీమిలి కబడ్డీ జట్టు. అది విషయం.
1: నాకు నాకు నాకు పర్సనల్లీ ఏమనిపిస్తుంది తెలుసా, ఈ సినిమా అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఇంకొక సినిమా చూసిన తర్వాత భీమిలి కబడ్డీ జట్టు జస్ట్ బికాస్ సినిమా అంతా బాగుండే క్లైమాక్స్ ఒక్కటే బాగాలేదని చెప్పారు ఆ సినిమా వచ్చినప్పుడు.
0: అవునా?
1: అదే క్లైమాక్స్ జెర్సీలో ఉంటుంది, నానిగారు చనిపోతారు ఆ సినిమాలో, బట్ స్టిల్ మూవీ యాజ్ అ బ్లాక్ బస్టర్.
0: రైట్ రైట్ రైట్ రైట్. సో జెర్సీ
1: జస్ట్ నానిగారు జస్ట్ నానిగర్ థింగ్స్ అనమాట, అంతే. టు మేక్ ఆడియన్స్ అండర్స్టాండ్, ఇది కొంచెం టైం ఇస్తే నచ్చుతుంది అని.
0: కరెక్ట్. అండ్ నెంబర్ టూ, ఇలాంటి విభిన్నమైన స్టోరీలు తీసుకురావడంలో నానిగారికి వారి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
1: లిటరలీ నాకు జెర్సీ చూసినప్పుడు ఇది అనిపిస్తున్నట్టు, అరే అప్పుడు భీమిలి వర్కౌట్ అవ్వలేదు, లిటరలీ 10 ఇయర్స్ డౌన్ ద లైన్ ఆయన అలాంటి సినిమానే తీసుకుని హిట్ కొట్టే చూసావని అనిపిస్తున్నారు.
0: Wonderful, wonderful. And once again, thank you for our listeners for participating in today's theme. ఇప్పుడు మనం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తున్నాము. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మిగతా అరగంట కార్యక్రమాన్ని కూడా కంటిన్యూ చేద్దాం. Stay tuned. We will be right back after this short commercial break with the theme.
2: Yes. కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్ రేడియో సురభి.
3: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Mana Telugu Dentist at your service. Dallas Smiles Dental and Orthodontics tho appointment book chesi life ni easy cheyandi. Kids ki, adults ki regular ga checkups tho paatu deep cleaning, crowns, bridges, extractions, Invisalign implants and many more dental care facilities for you and your family. Accepting most dental insurances. Insurance lekapoyina parvaledu. They have affordable prices and flexible payment plans. Mee family ki meeku poorthi dental care all at one place. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
9: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నది రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. ఆల్ రైట్, సో జెర్సీ సినిమా గురించి మాట్లాడదామా అవినాష్ గారు?
1: ఎస్, జెర్సీ అసలు ఎంత ఎంత బ్యూటిఫుల్ సినిమా అంటే, ఇన్ఫాక్ట్ ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాన్నగారు మాట్లాడారు, అప్పటికే వరుస హిట్లు యాక్చువల్ అంత లేవు.
0: రైట్,
1: సో ఈ సినిమా మాత్రం మీరు నాని నా సినిమాలు ఇష్టపడే వ్యక్తిగా కాల్ రికగ్నైజ్ కొని చెప్తారు, గర్వపడే సినిమా అన్నమాట.
0: అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడారు ఈ సినిమా గురించి.
1: అది అసలు ఇంకా అది రిలీజ్ అయిన తర్వాత ఇంకా నేనే ఆ రోజే మార్నింగ్ చూసి వచ్చి సాయంత్రం చూసాం మళ్ళీ అందరూ
0: వచ్చింది. ఆల్మోస్ట్ మహేంద్ర సింగ్ ధోని టైప్ లో బ్యాటింగ్ చేస్తాడు అనమాట. ఆల్మోస్ట్
1: అంటే లిటరలీ ఇప్పుడు నేను ఆ టైంలో బికాస్ ఐ వాస్ వర్కింగ్ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం డిఫరెంట్ రేడియో, గౌతమ్ గారిని డైరెక్టర్ గౌతమ్ గారిని అడిగాను అనమాట, హౌ డిడ్ యూ యాక్చువల్లీ మేక్ ఇట్ వర్క్ అండి, టు లుక్ ఇట్ మోర్ ఆథెంటిక్ అని. అంటే ఒకటి సింపుల్ ఆన్సర్, అవి ఖర్చు పెట్టాం బాగా టు మేక్ ఇట్ రియలీ లుక్ ఆథెంటిక్ అని అన్నారు అనమాట. అండ్ ఒక్క పర్సనల్ యానెక్డోట్ ఏంటి అని అంటే, మా తమ్ముడు వాడు హీ వాంటెడ్ టు బి క్రికెటర్ అండ్ ఆల్ ద టైమ్ వాడు నెట్ ప్రాక్టీస్ లో చేస్తుంటాడు, మా బాబాయ్ చేత కొంచెం బాగా ఖర్చు పెట్టిస్తుంటాడు. సో ఈ సినిమాకి జెర్సీ వాడు ప్రాక్టీస్ చేస్తున్న టైంలో మా వాడు బౌలింగ్ వేసాడు అంటాడు టీమ్ కి.
0: ఓకే, సో ఇది మన సినిమా రిహార్సల్ టైప్ టైంలో,
1: రిహార్సల్ దాంట్లో సో వాడు అసలు వచ్చి తెగ ఆనంద పడిపోతే నాని బౌలింగ్ చేశాను చెప్పాడు వచ్చి.
0: దట్స్ అ మెమరీ కదా వాళ్ళకి కూడా, ఆబ్వియస్లీ. ఐ మీన్
1: ఎగ్జాక్ట్లీ
0: కరెక్ట్. ఈ సినిమాలో స్పిరిట్ ఆఫ్ జెర్సీ బాగుంటుందా?
1: ఎస్, చాలా బాగుంటుందండి. మామూలు ఎనర్జీ కాదు మార్నింగ్.
0: లెట్స్ ప్లే ది సాంగ్ ఫ్రమ్ ద మూవీ స్పిరిట్ ఆఫ్ జెర్సీ మీ అందరి కోసం. హియర్ ఇట్ ఈస్.

0: చాలా భైరవ గారు పాడారు ఆ పాట.
1: ఎస్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పాట. గమనాలనే గమనించారా, ఒకరోజు గమ్యం ఎదురవుదా.
0: సూపర్ లైన్స్. ఎవరు, చంద్రబోస్ గారు రాశారు అనుకుంటా కదా? కృష్ణకాంత్ గారు రాశారు ఈ లైన్స్.
1: సో యాక్చువల్లీ అంటే ఇది అంటే జస్ట్ స్టిక్ టు ద ప్రాసెస్. ఒకరోజు ఆటోమేటిక్ గా ప్రాసెస్ స్టిక్ అయితే ఏదో రోజు నీకు ఆటోమేటిక్ గా మైండ్ స్టోన్ మిట్ అవుతావు అన్నట్టు. అసలు ఎంత బ్యూటిఫుల్ రాశారు అనిపించింది.
0: చాలా బాగా రాశారు. కృష్ణకాంత్ ఇస్ ఎ వెరీ గుడ్ లిరిసిస్ట్. చాలా మంచి పాటలు ఉన్నాయి తను రాసినవి.
1: ఇన్ఫాక్ట్ ఈ జెర్సీలోనే ఇంకొక లైన్ ఉంటుంది. సో వాళ్ళిద్దరు ముగ్గురయ్యారని చెప్పడానికి కౌగి నిరుకు అని అని చెప్తారు అన్నమాట. అసలు అంటే ఎంత బ్యూటిఫుల్ గా ఈ టోల్డ్ దట్ షీస్ గెటింగ్ షీస్ బికమింగ్ మదర్. బ్యూటిఫుల్.
0: ట్రూ ట్రూ ట్రూ. అందుగురించి ఆ సినిమా కలెక్షన్ లో వర్షం కురిపించింది అనుకుంటా.
1: అంటే థియేటర్ లో ఇట్ వాజ్ ఓకే, నాట్ గ్రేట్ గ్రేట్ వర్షం. బట్ ఆబ్వియస్లీ ఒకసారి ఓటీటీకి వచ్చిన తర్వాత జనరల్ టీవీ లో చూడడం తర్వాత ఇంకా అసలు దాన్ని నెక్స్ట్ లో ఎక్కడ పెట్టారు అన్నమాట.
0: ఎట్లాగా సినిమా రిలీజ్ అయింది అండ్ వచ్చింది కూడా కోవిడ్ టైమ్ లోనే కదా. Pretty much here and there.
1: Not exactly. COVID కన్నా ముందే. I watched this film in Vijayawada. అంటే ఇంకా అప్పుడు కోవిడ్ కూడా ఇంకేం స్టార్ట్ అవ్వలే అసలు ప్రాపర్ గా.
0: 2019 లో కదా మార్చి ఏప్రిల్ లో వచ్చినట్టుంది సినిమా. అంటే అప్పుడు
1: ఇట్ ఇస్ ప్రాపర్ రిలీజ్. జనాలు థియేటర్కి వెళ్ళి చూసారు, మంచిగానే చూసారు. బట్ ఆబ్వియస్లీ కొన్ని మసాలా ఫ్యాక్టరీస్ లాంటివి ఏమి ఉండవు కాబట్టి ఇట్స్ ప్యూర్ స్టోరీ టెలింగ్ కాబట్టి ఇట్స్ నాట్ దాట్ కమర్షియల్. ఇన్ఫాక్ట్ అంటుంటారు అన్నమాట, నేను జెర్సీ లాంటి సినిమా తీయాలంటే ఎంసీఎల్ లాంటివి కొన్ని చేయాలి అని నానిగారు చెప్పారు అన్నమాట.
0: అదే అదే, వన్ లైన్ లో తేల్చి పారేశారు మొత్తానికి. వెరీ నైస్ మూవీ అండ్ వండర్ఫుల్ సాంగ్. మనం కాల భైరవ గారి వాయిస్ లో కృష్ణకాంత్ గారి రచన అండ్ ఆ పాట జెర్సీ సినిమా నుంచి విన్నాం. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ మూవీ విచ్ ఇస్ డియర్ కామ్రేడ్. నా ఉద్దేశంలో వెరీ అండర్ రేటెడ్ మూవీ అండి. చాలా బాగుంటుంది సినిమా డియర్ కామ్రేడ్.
1: నాకు పర్సనలీ ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలు చాలా చాలా చాలా చాలా ఫేవరెట్.
0: బట్ ఒకటి చెప్పండి, ఏది లైన్ అప్ చేద్దాం.
1: నాకైతే పర్సనల్లీ అయితే ఎటుపోనే సాంగ్ చాలా ఇష్టం.
0: ఎటుపోనే, ఓకే.
1: ఎటుపోనే అని ఒక సాంగ్ ఉంటుంది. అబ్బాయిలు అందరూ ప్రాపర్ ఫేజ్ ఒకటి ఉంటుంది కదా, మనం రీస్ట్రక్చర్ చేసుకోవాలి లైఫ్ ని అని. ఆ ఫేజ్ లో వచ్చే పాట చాలా బాగా నచ్చింది. నాకు పర్సనల్ చాలా ఫేవరెట్ ఆ సాంగ్.
0: తప్పకుండా. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, డియర్ కామ్రేడ్ లోనే కదా మన రష్మిక మందాన.
1: ఎస్, అంటే రష్మిక గారికి కంప్లైంట్ ఉంటుంది, 6 నెలలు నా చేత క్రికెట్ ప్రాక్టీస్ చేయించాలి, అది 2 నిమిషాలు పెట్టారు సినిమాలో అంటుంది.
0: బాగా ఆడుతుంది తను. అంటే మన ప్రాక్టీస్ చేసిన ప్రాపర్ క్రికెటర్ లాగానే షార్ట్స్ డిస్ప్లే చేశారు ఈ సినిమాలో రష్మిక. ఎస్ ఎస్ అబ్సల్యూట్లీ. అండ్ ఈ చిత్రంలో రెండవ కోణం కూడా చూపిస్తారు అన్నమాట, స్పోర్ట్స్ విమెన్ ఎటువంటి డిస్క్రిమినేషన్ కి గురవుతారు అనేది కూడా.
1: అది
0: రియల్ టైమ్.
1: ఐ ఫెల్ట్ అది మెయిన్ కొంచెం ఎక్కువ సెంట్రిక్ లో ఉండుంటే బాగుండేదని అనిపించింది నాకు ఈ సినిమాలో. ఒకటే ప్రాబ్లం అంటే
0: సమూహం పెద్ద కమర్షియల్ గా హిట్ కాలేదు కానీ, బట్ యునో ఎస్పెషల్లీ ఒక విమెన్ క్రికెటర్ తను గోత్రు అవుతున్న ఇదేంటి అనేది చాలా బాగా చూపిస్తారు డియర్ కామ్రేడ్ మూవీలో. నాకు తెలిసి చాలా అండర్ రేటెడ్ మూవీ. అండ్ సడన్లీ యాదృచ్ఛికంగా ఒక రోజు ఉట్టిగానే బోర్ కొడుతుంటే పెట్టుకున్నా ఈ సినిమా. పెట్టుకుంటే భలే స్ట్రైక్ అయింది. అసలు అర్జున్ రెడ్డి కంటే నాకు ఈ సినిమా బాగా నచ్చింది విజయ్ దేవరకొండది.
1: కొంతమంది పెడుతుంది డియర్ కామ్రేడ్ వాళ్ళకి.
0: ఆ సినిమా నుంచి నాకు రష్మిక మందన్న గారు ఇక షీ విల్ బికమ్ ఏ టాప్ నాచ్ యాక్టర్ అని అర్థమైపోయింది. ఎందుకంటే షీ యాక్టెడ్ రియల్లీ వెల్ ఇన్ దట్ యాజ్ ఎ క్రికెటర్ యాజ్ ఎ యాక్ట్రెస్ ఇన్ జనరల్.
1: అండ్ యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్. అండ్ ఆవిడ కూడా చాలా చాలా బాగా చేశారండి ఈ సినిమాలో కూడా. పేరు కూడా అదిరిపోతుంది. అండ్ ఐ నో హౌ ది ఎండెడ్ అప్
0: ఎగ్జాక్ట్లీ. అండ్ అదే చిత్రం నుంచి మీరు రికమెండ్ చేసిన ఈ పాట వినిపిద్దాం మన శ్రోతలకి.
1: ఎస్.

0: బ్యూటిఫుల్ సాంగ్, చాలా బాగుంది పాట.
1: ఇన్ఫాక్ట్ మళ్ళీ ఇంకో కాళ్ళభైరవ స్వామి ప్లే చేశారు మీరు.
0: ఎగ్జాక్ట్లీ, జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ కదా.
1: ఎస్ ఎస్,
0: జస్టిన్ ప్రభాకరన్. ప్రభాస్ సినిమా ఏం సినిమా అది, దానికి కూడా మ్యూజిక్
1: అందించాలి.
0: కొంచెం సిమిలారిటీ నాకు ట్యూనింగ్ లో వినిపించింది, సో సడన్ గా థాట్ వచ్చింది అనమాట జస్టిన్ ప్రభాకరన్.
1: బ్యూటిఫుల్ మ్యూజిషియన్. అసలు రాధేశ్యామ్ లో కూడా నాకు ఎవరో వీరెవరో అన్న సాంగ్ చాలా ఇష్టం,
0: బాగుంటుంది. ఆల్బమ్ బానే ఉంటుంది రాధేశ్యామ్, సినిమా మాత్రం అది మరి ఎందుకో హిట్ కాలేదు.
1: నేను ఏమోనండి, కొన్ని కొన్ని ప్రభాస్ గారి సినిమాలు నేను థియేటర్ లో చూడలేదు, సో అందుకే నేను చెప్పలేను అనిపిస్తున్నాను.
0: బాహుబలి తర్వాత నేను ఏ సినిమా చూడలేదు, అదే విషయం. సలార్ తప్ప
1: నేను సలార్ మార్నింగ్ ఇలా నేను ప్రాబ్లమ్ ఉన్నా మార్నింగ్ చూసి, తర్వాత నేను మళ్ళీ ఇలా కాదని చెప్పి ఓ రోజు ప్రశాంతంగా నిద్ర, ఆ రోజు బేసిక్ నైట్ నిద్ర లేదు, ఇలా కాదు అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ ప్రశాంతంగా 11 o'clock షోకి వెళ్ళా. అప్పుడు నాకు అర్థమైంది అసలు ఇందులో ఎన్ని డీటెయిల్ పెట్టాడు ఆయన, ఆయన కంగారుగా తీయలేదు సినిమా, నేను యాక్చువల్లీ తీసుకున్న జాగ్రత్తలు చాలా ఉన్నాయి సినిమా కానీ. ఆ సినిమా చూసాక అప్పుడు నచ్చింది అనమాట, అప్పుడు కాటేరమ్మ సీన్ అసలు పీక్ లో నచ్చింది అసలు.
0: కరెక్ట్ కరెక్ట్, వన్ టైం చూస్తే మాత్రం అర్థం కాదండి అది ఎపిక్ యూనో సినిమా, ఎట్లాంటి సినిమాలు ఒకటే ఒక్కసారి చూస్తే అర్థం కాదు, రెండోసారి ఖచ్చితంగా చూడాల్సిందే.
1: అండ్ రెండోది ఇంకోటి ఏంటంటే తెల్లవారుజామున నిద్రమంతులు మాత్రం సినిమాకి వెళ్ళొద్దు ఫిక్స్ అయ్యింది.
0: అది ఆల్ రైట్. సో థీమ్ లో మనం అన్ని రకాల గేమ్స్ కవర్ చేస్తున్నప్పుడు ఇండియన్ నేషనల్ గేమ్ హాకీ గురించి ఎందుకు కవర్ చేయదు, దానికి సంబంధించిన ఒక పాట లైనప్ చేశాను. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిద్దని అసలు ఎవరు ఊహించలేదు, ఎందుకంటే కింగ్ బాద్షా షారుఖ్ ఖాన్ అప్పుడు కమర్షియల్ చిత్రాలు తీస్తూ ఒక ఇదిలో తన ధోరణిలో తను వెళ్ళిపోతుంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ పిలిచి ఈ పిక్చర్ చేయగలుగుతారని చెప్పి ఆఫర్ చేశారంట. ఇది నేను ట్రై చేస్తాను బట్ అది సెట్ అవుతుందా లేదా అనేది మరి మీదికే వదిలేస్తున్నాను అని అన్నారంట అప్పుడు.
1: అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఈ సినిమాలో నేను అప్పుడు విన్న ఒక స్టోరీ ఏంటంటే రైటర్ కూడా అంటే ఇప్పుడు పలానా పలానా ఇప్పుడు ఈయన ఇన్వాల్వ్ అయిన తర్వాత కొంచెం ఇంత టైంలో నేను చేయలేను అని అంటే ఆయనకి డబ్బులు ఇచ్చి టైం ఇచ్చారండి ప్రాపర్ గా.
0: ఎగ్జాక్ట్లీ, చాలా రిస్క్ తీసుకున్నారు యాక్చువల్లీ. అండ్ యూనో రిస్క్ అంటే ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఆర్ ఎనీథింగ్ బట్ షారుఖ్ ఖాన్ ఒక ఇమేజ్ ఉన్న హీరోని తీసుకొచ్చి మనం ఒక కోచ్ గా పెట్టి ఒక విమెన్ యూనో హాకీ టీమ్ కి అది కూడా వాళ్ళని ఇన్స్పైర్ చేసే ఇదిగా బాడీ లాంగ్వేజ్ తను మలుచుకుంటారనంటే అఫ్ కోర్స్ షారుఖ్ ఖాన్ కెన్ మోల్డ్ హిస్ బాడీ లాంగ్వేజ్ టు ఎనీ జోనరా, యూనో అందులో డౌటే లేదు. బట్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం షేక్ ఆడిచ్చింది చెక్ దే ఇండియా సినిమా.
1: ఎస్, అండ్ ఇన్ఫాక్ట్ T20 వరల్డ్ కప్ లో ఇండియా గెలిచిన తర్వాత వెంటనే ప్లేయర్స్ బాట్ ఇదే.
0: అబ్సల్యూట్లీ, లెట్స్ లిసన్ టు దట్ సాంగ్ ఫ్రమ్ చెక్ దే ఇండియా. ఆర్ కాలర్ ని తీసుకుందాం.
1: ఓ నైస్.
0: గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి.
2: గుడ్ మార్నింగ్ గిరి గారు. గుడ్ మార్నింగ్
0: సుధా గారు, చెప్పండి మ్యామ్.
1: సుధా గారు మార్నింగ్.
2: గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
1: ఈరోజు త్వరగా లేచారా లేట్ గా లేచారా?
2: ఈరోజు తొందరగానే లేచాను, మార్నింగ్ మీటింగ్స్ ఇప్పుడు, అందుకని కాఫీ బ్రేక్ తీసుకున్నా.
1: ఓకే, ఆఫీస్ లో ఉన్నారా మీరు ఇప్పుడు?
2: యా వర్కింగ్ ఆఫీస్, అంటే వర్కింగ్ బట్ నాట్ ఇన్ ది ఆఫీస్.
1: హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటూ ఉంటారా? మరి
2: ఆఫీస్ లో లేను, ఇంట్లో
1: ఉన్నా.
0: చెప్పండి మ్యామ్, చెప్పండి. ఇండియా సినిమా గురించి మాట్లాడుతారా, జనరల్ గా థీమ్ గురించి మాట్లాడుతున్నారా?
2: థీమ్ ఏంటి, హీరో చచ్చిపోవడమా?
0: లేదు లేదు లేదు, అది ఓన్లీ
2: హీరో చంపేస్తున్నారా,
0: అది ఓన్లీ ఆ సినిమా వరకే. బట్ జనరల్ గా తీసుకున్న థీమ్ ఏంటంటే ఈరోజు మనం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న మూవీస్ లో నుంచి కొన్ని పాటలు అండ్ సన్నివేశాలు డైలాగ్స్.
2: వెరీ గుడ్ థీమ్ అది, అంటే ఏమంటారు, అడ్రినల్ డ్రివెన్ కదా స్పోర్ట్స్ అంటే. ఆబ్వియస్లీ ఎండ్ లో ఒక గేమ్ పెడతారు, టెన్షన్ ఉంటది.
0: కరెక్ట్.
2: అవి అప్పుడెప్పుడు అక్కడెక్కడ వచ్చున్నాయి తెలుగులో, బట్ రీసెంట్లీ కొంచెం ఎక్కువ చూస్తున్నాం.
1: అవును అవును, ఇప్పుడు అన్ని రకాల సినిమాలు అటెండ్ చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు ఇన్ఫాక్ట్ పెద్ద కూడా అలాంటి ఒక సినిమా కాబట్టి మొత్తం అసలు టాలీవుడ్ లో వచ్చిన సినిమాలని మాట్లాడుతున్నాం అనమాట.
2: అసలు మీరు తెలుగులో చూస్తే ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, విజేత
0: చాలా ఉన్నాయి,
2: అంతకన్నా ముందు ఇంకా ఉన్నాయేమో.
0: 3 hours లో కవర్ చేయాల్సిన సినిమాలు అయితే ఈరోజు తీసుకొని వచ్చాము, సో అలా చేస్తున్నాం. యా రిలీజ్ అయింది కదా, సో అది ఎట్లాగో అదే వైబ్ లో ఉన్నారని చెప్పి మనం వై కాంట్ వి రన్ దట్ అని చెప్పి దానికి సంబంధించింది ఒకటి తీసుకొని వచ్చాం ఇద్దరం కలిసి.
2: అవినాష్ ఏంటి మీ రివ్యూ పెద్ద మీద?
1: నేను ఇంకా చూడలేదండి, రేపు మాట్లాడదాం. ఇప్పుడు నాకేం చెప్పదు కూడా.
2: నిన్న మా ఫ్రెండ్ చూసారు,
1: చెప్పేస్తాను, పాట ప్లే చేస్తాను.
0: నిన్న ఒక చిన్న డిస్క్లైమర్
2: నేను చెప్పాను.
0: లెట్స్ వెయిట్ ఫర్ 2-3 days ఆర్ 3-4 days అండ్ వి విల్ రివ్యూ దట్.
1: అంత జాతర
2: తర్వాత లైక్ యు నో మూవీ ఇస్ ఎ మూవీ, లైక్
0: 100%.
2: జనాలు మనవుతు రివ్యూ ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్రీబడి హాస్ యాక్సెస్, దే రీడ్ అండ్ దెన్ దే గో.

0: we are coming to the conclusion of the program. So thank you.
1: Thank you, Andy.
2: Thank you, Sudhagaru.
0: All right. So మనం ఎలాగో కంక్లూజన్ కూడా వచ్చేసాం అండ్ ఇప్పుడు మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. లాస్ట్ పార్ట్ గా చెక్ ద ఇండియా ప్లే చేద్దామా, పెద్ది ప్లే చేద్దాం?
3: లాస్ట్ పార్ట్ గా పెద్ది పాట రేపైనా ప్లే చేయొచ్చు, చెక్ ద ఇండియా ప్లే చేద్దాం.
0: ఓకే, ఎక్సలెంట్. సో తీసుకున్న థీమ్ కి ఈ రోజు అవినాష్ కి స్పెషల్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన శ్రోతలందరికి కూడా ఈ థీమ్ కి కనెక్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు కార్యక్రమం నుంచి సైన్ ఆఫ్ చేస్తూ మళ్లీ రేపు యథావిధిగా మీ ముందు ప్రత్యక్షమవుతాం. చెక్ ద ఇండియా సినిమా నుంచి వన్ లాస్ట్ కాలర్ ని తీసుకుని మనం సైన్ ఆఫ్ చేసేద్దాం. అవినాష్, చూద్దాం. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి.
1: హలో,
0: సిరి గారు ఎలా ఉన్నారు? చెప్పండి మ్యామ్.
1: మహేష్ బాబు సినిమా ఒక్కగా కూడా కబడ్డీ,
0: ట్రూ ట్రూ, అబ్సల్యూట్లీ ట్రూ. ఎస్,
1: దానిలో కూడా మన ఫుట్బాల్ గేమ్, అమెరికన్ ఫుట్బాల్ గేమ్ రగ్బీ ఉంటది.
0: రగ్బీ, ఎస్.
1: తర్వాత నిన్ను పెద్ద సినిమా తిన్నాను, సూపర్ డూపర్ పోనండి, సూపర్ డూపర్.
0: సరే, దాని గురించి మనం ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత మాట్లాడదాం, ఎందుకంటే ప్రస్తుతానికి స్టూడియోలో సమయం ఎలా.
1: స్పోర్ట్స్ కి మీరు అసలు పెద్ద మూవీ గురించి ఈ టాపిక్ తీసుకున్నారు అనుకున్నా నేను.
0: కాదు కాదు కాదు, జనరల్ గా
1: పెద్ద మూవీలో ఉంటది టాపిక్,
3: ఇంటెన్షన్ అదే. కాకపోతే అన్ని సినిమాలు మాట్లాడదాం, అన్ని సినిమాల గురించి మాట్లాడదాం అని అనుకున్నా.
1: పెద్ద సినిమా సూపర్ డూపర్ ఉంది. రామ్ చరణ్, రామ్ చరణ్, రామ్ చరణ్. నాకు ఓన్లీ కొంచెం రుచిబాబు గారు కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సింది, కొన్ని పదాలు వాడకుండా. అది వేరే వాళ్ళు రామ్ చరణ్, ఎందుకంటే హార్డ్ కోర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటారు. అంటే ఇప్పుడు నేనున్నాను అనుకో, నేను చాలా హార్డ్ కోర్ అనుకోండి, అందరూ అతన్ని తిట్టడం ఎంకరేజ్మెంటే.
0: బట్
1: కొంచెం ఆ హీరోలో
0: మాట్లాడదాము, ఇంకా సైన్ ఆఫ్ చేసే సమయం అవసరమైంది కాబట్టి సారీ టు కట్ యూ ఆఫ్, బట్ వీ విల్ టాక్ అబౌట్ ఇట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, సైనింగ్ ఆఫ్ గిరి అలాంగ్ విత్ అవినాష్.
3: అవినాష్ మంచి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?

చెబితే చాలా. సునీత గారు 10 మే 1978లో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జన్మించారు. 6 సంవత్సరాల వయసులో ఆమె శ్రీ పెమ్మరాజు సూర్యారావు గారి వద్ద కర్ణాటక సంగీతం మరియు కలగా కృష్ణమోహన్ గారి వద్ద నుండి లలిత సంగీతంలో శిక్షణ పొందారు. చాలా చిన్న వయసులోనే ఆల్ ఇండియా రేడియోలో అందించే కార్యక్రమాలతో సహా అనేక కచేరీలలో పాల్గొని ప్రదర్శనలు ఇచ్చారు. ఎగిరే పౌరమ్మ చిత్రం నుండి ఎస్వి కృష్ణారెడ్డి గారి వాణిలో సునీత గారు పాడిన ఈ పాట మీకు

గారు 13 సంవత్సరాల వయసులో ఆమె తన గురువు పెమ్మరాజు సూర్యారావు గారితో కలిసి త్యాగరాజ ఆరాధన ఉత్సవాలలో కూడా పాల్గొని పలు పోటీలలో అనేక అవార్డులు మరియు ప్రశంసలను అందుకున్నారు. ఆమె సంగీత శిక్షణకు కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం నుండి స్కాలర్షిప్ కూడా లభించింది. శ్రీరామదాసు చిత్రం నుండి జేకే భైరవి గారి కలం నుండి జాలువరగా హీరవాణి గారి స్వరమాధుర్యంలో సునీత గారు పాడిన ఈ పాట ఇప్పుడు విన్నాం.

సునీత గారు 17 సంవత్సరాల వయసులో చలన చిత్రాలలో ప్లేబ్యాక్ సింగర్ గా తన జీవితాన్ని ప్రారంభించారు. శశిప్రీతం సంగీత దర్శకులు ఆమెకు అతని మొదటి చిత్రం గులాబీలో పాడే అవకాశం ఇచ్చారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన ఈ వేళలో నీవు అనే పాట ఆమె పాడిన తొలి పాట.

1997లో ఇళయరాజా గారు సంగీతం అందించిన కన్నడ చిత్రం భూమి గీత కోసం సింగిల్ గాడ్ పాడారు సునీత గారు. అంతేకాకుండా రుతురాగాలు మరియు అంతరంగాలు వంటి తెలుగు టీవీ సీరియల్స్ కి టైటిల్ సాంగ్స్ కూడా పాడారు. 1999లో అంతరంగాలు టైటిల్ సాంగ్ పాడినందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వారికి మొట్టమొదటి నంది అవార్డు లభించింది. అతడి ఒక సైనికుడు చిత్రం నుండి ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీత దర్శకత్వంలో చంద్రబోస్ గారి కలం నుండి జానివారగా సునీత గారు పాడిన ఈ తేట తెలుగు పాట మీకు సమయం.

బద్రి చిత్రం నుండి చందభాస్కర్ రచించక రమణ గోగుల గారి సంగీత దర్శకత్వాన్ని వహించి సునీత గారితో పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి tinyurl.com/rskolatam2026 So, see you all at Radio Surbhi Jatra on June 7th.
1: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
2: Sure.
1: How many people are we expecting?
2: 5K ankuntu na.
1: But koncham mood baagunte inka ekko avachu.
2: Idi office party aa leka jatra?
1: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ee tension padakunda just trust Swadeshi.
3: మిస్టర్ అవినాష్ మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: Yes.
4: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
0: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
6: Oi, lunch ke kartana veldama?
7: Sorry, ee roju grocery day.
6: First veggies కొనాలి,
7: తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి,
6: దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్.
7: ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్, 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
8: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే మాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో ప్రముఖ నేపథ్య గాయని సునీత గారి పాటలతో కూడిన మణిశర్మ గారి సంగీత సారథ్యంలో జిక్కి గారు సునీత గారితో పాడిన ఈ కళ్యాణ గీతం

1998లో మెగాస్టార్ చిరంజీవి గారు మరియు సౌందర్య గారు నటించిన చూడాలని ఉంది చిత్రంతో సునీత గారు డబ్బింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అందులో ఆమె సౌందర్య గారికి తన గాత్రాన్ని ఇచ్చారు. 750 పైచీలకు చిత్రాలలో 110 పైచీలకు నటీమణులకు గాత్రదానం చేయడంలో రికార్డు బద్దలు కొట్టడం ద్వారా ఆమె తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా చాలా అరుదైన ఘనతను సాధించారు. ఒక్క ఏడాదిలో 60 సినిమాలకు గాత్రదానం చేసిన రికార్డు ఆమె సొంతం. ఆది చిత్రం నుండి చంద్రబోస్ గారి సాహిత్యంలో, మణిశర్మ గారి సంగీతంలో మల్లికార్జున్ సునీత గారు పాడిన ఈ పాట మీకోసం.

0: గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత గారి 750వ చిత్రం. ఇందులో ఆమె శ్రేయా శరణ్ కి తన గాత్రాన్ని అందించారు. చూడాలని ఉంది, నిన్నే ప్రేమిస్తా, నువ్వు వస్తావని శంకర్దాత, MBBS మన్మథుడు శ్రీరామదాసు, నేనున్నాను, ఆనంద్, గోదావరి జయం వంటి చిత్రాలు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా ఆమె టాప్ 10 సినిమాలు ఉన్నాయి. రాధా గోపాలం చిత్రంలో జన్నపిల్ల గారు జడ మీద రాసిన పాటని బాలు గారు సునీత గారితో పాడారు. అదే పాట ఇప్పుడు మనం విందాము.
1: చందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండ పండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామ పండు లాంటి బుగ్గ, బెల్లం ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు, కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనక నిందుకున్నావే జడా.
2: ఆ బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు చుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముద్దులు గుద్దులు గిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే ఆరళ్ళు గీరళ్ళు, శృంగారం పేరుతో కింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్నా నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచ.

నమో వెంకటేశాయ చిత్రం నుండి ఎంఎం కీరవాణి గారి సంగీతంలో కె శివశక్తి దత్తా గారు, డాక్టర్ కె రామకృష్ణ గారు రచించగా రేవంత్ తో సునీత గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా ఖాళీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం, అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకోర్ కార్యక్రమంలో ప్రముఖ నేపథ్య గాయని సునీత గారి పాటలతో గోపాలం చిత్రం నుండి వేటూరి సుందరామూర్తి గారి రచనలో మణిశర్మ గారి సంగీతంలో బాలు గారు, సునీత గారు పాడిన ఈ పాట ఇప్పుడు

ఎలా చెప్పను చిత్ర నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుండి జాలి వరగా కోటి గారి సంగీతంలో శ్రీరామ్ ప్రభు సునీత గారు పాడిన ఈ పాట.

అభిషేకం కె విశ్వనాథ్ గారి దర్శకత్వం వహించిన సంగీత ప్రధాన చిత్రం. 2004 గాను ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన సిహెచ్ విద్యాసాగర్ గారికి ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారం లభించడమే కాకుండా ప్రాంతీయ చిత్రాల విభాగంలో తెలుగులో జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారాన్ని అందుకున్న స్వరాభిషేకం చిత్రం నుండి కె విశ్వనాథ్ గారి రచనలో బాలుగారు సునీత గారు పాడిన ఈ పాట మనం వినబోయే

కుటుంబ శంకర్ చిత్రం నుండి మణిశర్మ గారి సంగీతంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించగా సునీత ఎస్పీ చరణ్ గారు పాడిన ఈ సుస్వరమైన పాట మీకోసం.

నిద్రపోయే తర్వాత పాట కంత్రి చిత్రం నుండి వేటూరి గారు రచించక, మణిశర్మ గారి సంగీతాన్ని సమకూర్చక, సునీత మరియు హేమచంద్ర పాడిన ఈ సునామీ గీతం మీకోసం.

0: the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
0: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
1: Yes.
2: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
3: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో ప్రముఖ నేపథ్య గాయని సునీత గారి పాటలతో కూడిన
4: నేను నాలుగు చిత్రం 125 కేంద్రాల్లో అర్ధ శత దినోత్సవం, 42 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకున్న చిత్ర విజయానికి కీరవాణి గారి సంగీతం మరియు చంద్రబోస్ గారు ఒక కారణం అయితే కీరవాణి గారి సంగీతం అందించి సునీత గారితో పాడిన ఈ పాట కూడా అని చెప్పొచ్చు. అదే పాట మీకు

మనసు మాట వినదు చిత్రం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచనకి కళ్యాణ్ కోడూరి గారి సంగీతం అందించి సునీత గారితో పాడిన ఈ పాట ఇప్పుడు విందాం.

గారు సంగీత ఆధారిత కార్యక్రమాలకి యాంకర్ మరియు హోస్ట్ గా కూడా ప్రసిద్ది చెందారు. 2015 చారిత్రక అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వివిధ ఛానళ్లలో మ్యూజిక్ రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతలుగా కూడా వ్యవహరించారు. వాటిలో పాడుతా తీయగా ఒకటి. విక్రమార్కుడి చిత్రం నుండి కీరవాణి గారు రచించి సంగీత దర్శకత్వం వహించి సునీత గారితో పాడిన ఈ పాట

గుసగుసలాడే చిత్రం నుండి నో డౌట్ అబౌట్ ఇట్ అనే పదాన్ని ప్రేరణగా తీసుకుని అనంత్ శ్రీరామ్ గారు రాశారట. కళ్యాణ్ మాలిక్ గారు స్వరపరిచి సునీత గారితో పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

దూరదర్శన్ లో ప్రసారమైన మొదటి తెలుగు మెగా డైలీ సీరియల్ ఎద్దనపూడి సులోచనారాణి గారి మౌన తరంగాలు నవల ఆధారంగా 1996 నుండి 1999 వరకు 2 సంవత్సరాలకు పైగా 450 ఎపిసోడ్లు ప్రసారమైన ఋతురాగాలు సీరియల్లో సునీత గారు పాడిన టైటిల్ సాంగ్ ఏ సినిమా పాటకి తీసుకోని విధంగా ఉంటుంది. అదే పాట ఇప్పుడు మనం విందాము.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ది కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సస్. Call 469-269-6476. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888.
2: IndiaTodayUSA.com. Mr. Avinash, you have a chance to be a good job. In a week, you have a chance to visit for 5 years. What do you mean, Sanjashi?
3: Guilty, Your Honor. Guilty of good taste.
2: Yes.
3: ఒక రోజు బిర్యానీ అని, ఒక రోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
1: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
4: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకోర్ కార్యక్రమంలో ప్రముఖ నేపథ్య గాయని సునీత గారి పాటలతో చిత్రనల్లి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వంలో చంద్రబోస్ గారి రచనలో వేణు సునీత గారు పాడిన ఈ పాట మనం వినబోయే తర్వాత పాట.

ఈ తమపై తమకు నమ్మకము సాధించగలననే పట్టుదల ఉండి ముందుకు సాగాలని అంటారు సునీత గారు. గౌరీ చిత్రం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచనలో, కోటి గారి సంగీత సారథ్యంలో సునీత గారు సందీప్ గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

తమరుకం చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతంలో, సాహితీ గారి రచనలో జస్ప్రీత్ జాస్ శ్రీత గారు పాడిన ఈ పాట ఇప్పుడు

పాండురంగుడు చిత్రం నుండి ఎంఎం కీరపాణి గారి సంగీతంలో శ్రీ వేదవ్యాస్ గారి రచనలో మధు బాలకృష్ణన్ గారు, సునీత గారు, ఎంఎం కీరవాణి గారు పాడిన ఈ పాట బిగ్ బాస్

టీవీలో ధారావాహికాలకి ఎన్నో పాటలు పాడిన సునీత గారు అంతరంగాలు ధారావాహిక గనుకను 1998 సంవత్సరానికి ఉత్తమ నేపథ్య గాయనిగా నంది పురస్కారాన్ని గెలుచుకున్నారు. అదే పాట ఇప్పుడు

0: Radhika, next week mana office event ki please take care of the catering, okay? Sure. How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu. Idi office party a leka jatra? Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
1: Oh, hello, dinner plans enti? Group lo em support chesalaru?
2: What a day, I'm completely exhausted. Dinner plans enti?
3: Name undaledi roju dinner ki. Dinner plans enti?
0: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets tata. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
4: Oi, lunch ke kadkana veldama?
5: Sorry, ee roju grocery day. First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta. Malli spices ki vere grocery store vellali.
4: Nu groceries kondaniki inni places ki veltunnava, silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. Farm fresh veggies to fresh halal meat. Spices to snacks. Everything under one roof.
0: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
6: Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకోర్ కార్యక్రమంలో ప్రముఖ నేపథ్య గాయని సునీత గారి పాటలతో కూడిన
8: గోదావరి చీకటిలో
7: సునీత గారికి నంది పురస్కారాన్ని అందించిన మనం వినబోయే పాటని ఒక గంటలో రాసి సునీత గారే పాడాలి ఈ పాట అని చెప్పారట వేటూరి గారు. కేఎం రాధాకృష్ణ గారి సంగీతంలో సునీత గారు పాడిన ఈ పాట మీ

0: గారును, ఫిల్మ్ఫేర్ అవార్డులను, అనేక ఇతర విశిష్ట సేవా పురస్కారాలను అందుకున్నారు సునీత గారు. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా చిత్రం నుండి అనూప్ రుబిన్ సంగీతంలో సిద్ శ్రీరామ్ తో సునీత గారు పాడిన ఈ చంద్రబోస్ గారి పాట ఇప్పుడు విందాము.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కాసేపు ఉండొచ్చు కదా.
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?

తమిళం కన్నడ భాషల్లో దాదాపు 3000 పైచులకు పాటలను పాడారు సునీత గారు. అంజీ చిత్రం నుండి మణిశర్మ గారి సంగీత సారథ్యంలో టిప్పు గారు సునీత గారు పాడిన ఈ సిరివెన్నెల గీతం ఇప్పుడు విందాము.

సీతారామం చిత్రం నుండి విశాల్ చంద్రశేఖర్ గారి సంగీత సారథ్యంలో, కృష్ణకాంత్ గారి కలం నుండి జాలువారగా సునీత గారు పాడిన ఈ పాట మీ

0: చాలు చాలు చాలు చాలు
1: విరహాలు చాలు చాలు
0: చాలు చాలు చాలు చాలు
1: విరహాలు చాలు చాలు.
2: సునీత గారు తమ మొదటి షార్ట్ ఫిల్మ్ రాగంలో ప్రధాన పాత్ర పోషించారు. అనేక ప్రసిద్ధ తెలుగు టెలివిజన్ ఛానల్స్ లో, అనేక సంగీత ఆధారిత ప్రోగ్రామ్స్ మరియు లైవ్ షోలలో సింగర్ గా, యాంకర్ గా, హోస్ట్ గా ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పటికీ ఆల్ ఇండియా రేడియో, డీటీ ఛానల్, ఈటీవీ, జెమినీ టీవీ మరియు మా టీవీలో సుమారు 500 కార్యక్రమాలను అందించారు. ఇలాగే సునీత గారు మరెన్నో చక్కటి పాటలు పాడుతూ మన అందరినీ అలరిస్తారని ఆశిద్దాము. ఇది గాయని శ్రీమతి సునీత గారిని గురించిన ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం మీ అందరికీ నచ్చిందని భావిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో కలుద్దాము. అంతవరకు సెలవు. మీ వ్యాఖ్యాత వాణి ఉప్పుల. ధన్యవాదాలు.

0: Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజ్జీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: skills, calibration knowledge though, Nico best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hi, I'm R.C. Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Srobiyani. Kotta frequency tosnar ade 107.9 FM HD3 lo. Mi andaru ee frequency tune chesukuni radio ni vinochu. Good luck Radio Srobi.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: మెన్ హలో హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వచ్చినారు అమెరికాల తెలుగు నేస్తం 107.9 FM HD3 నేను మీ ఆర్జస్ సూజీ. మరి ఈ రోజు మన రేడియో సురభిలో మరి సుజ్జి ఏం చేయబోతుంది అంటే సుజ్జి ఏది చేసినా కూడా సున్నామీ సృష్టిస్తుంది కదా అదేనండి. గల్లగల్ల పారుతున్న గోదావరిని అలాగే వచ్చే సునామీని ఎవరైనా ఆపగలుగుతారా? ఎవరు ఆపలేరు. ఇక ఇప్పటి నుంచి సునామీ ఎలా వస్తుందో ఎలా వెళ్ళిపోతుందో మీకు చూపిస్తానమాట. మీరు అమెరికాలో తెలియనిస్తాం రేడియో సర్బీ 107.9 FM HD3.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. నేను మీ ఆర్జే సూజీ. మరి ప్రతి ఒక్క బ్యూటిఫుల్ పాట వినేసాం కదా, మరి అలాగే బ్యూటిఫుల్ టాపిక్ అన్నమాట. అబ్బా, ప్రతి ఒక్కరికి నచ్చే టాపిక్ ఏంటి అంటే ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాము. అంటే ఫుడ్ గురించి అనగానే మీకు విస్తరాకేసేసి అన్నం పప్పు కూర అది కాదండి బాబాయ్, ఈ మధ్య చాలా వియర్డ్ కాంబినేషన్స్ వస్తున్నాయి అనమాట, రకరకాల ఫుడ్స్ వస్తూ ఉన్నాయి అనమాట. మనం మాట్లాడబోతున్నాం, బట్ నాకు తెలిసిన ఫుడ్ మాట్లాడతాను. మీరు వింటున్నారు అమెరికాలో తెలియనేస్తాం 107.93. నేను మీ అర్జెస్.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. నేను మీ ఆర్జే సూజీ. మరి ఈ రోజు చెప్పాను కదా ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నామని, అలాగే వియర్డ్ కాంబినేషన్స్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం అనమాట. మరి ముందే వియర్డ్ కాంబినేషన్ గురించి మనం మాట్లాడాము అనుకోండి, అమ్మో నాకు దున్నే వెళ్ళిపోతా ఇంట్లో పప్పేసుకుని తింటా అని మీరు అంటారేమో, అందుకనే మన ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. మన చిన్నప్పుడు ఎలా ఉండేది, మనం మార్నింగ్ ఏమో ఇడ్లీ దోశ ఇలా టిఫిన్స్ తినేవాళ్ళం, మధ్యాహ్నం కాగానే అన్నం పప్పు పచ్చడి ఏదో అలా చేసుకుని తినేవాళ్ళం. సాయంత్రం 4 గంటలకు అలా కాగానే కొంతమంది అయితే బజ్జీలు వేసుకుంటారు, కొంతమంది పకోడీలు వేసుకుంటారు, కొంతమంది వాళ్ళ ఇష్టం అండి ఏదో ఒకటి చేసేసుకుంటారు, మళ్ళీ నైట్ ఏదో మార్నింగ్ మిగిలిన కూర ఏదో ఒకటి చేసేసుకుని తింటారు, లేకపోతే అంత ఉప్మా వేసుకుని తింటారు. ఇక వీకెండ్ రాగానే నాన్ వెజ్ తినేవాళ్ళు, కొంతమంది నాన్ వెజ్ తింటారు, ఇంకా ఎవరిష్టం వాళ్ళదండి. ఇలా రెగ్యులర్ గా రొటీన్ గా ఉండే లైఫ్ లో ఇప్పుడు మనకు వచ్చేస్తున్నాయి. మరి వాటి గురించి మాట్లాడాలి అంటే ఒక పాట తీసుకోవాలన్నమాట. మీరు వింటున్నారు అమెరికాలో తెలియజేస్తాం 107.9 FM HD3.

0: స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hi, I am Yanti Patnaik. America lo mottamodati 24/7 radio sarviyani kotta frequency tostunnaru, ade 107.9 FM HD3 lo mee andaru ee frequency tune chesukuni radio ni vinochu. Good luck Radio Surabhi.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హెడ్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: హ్యాపీ ఫోర్త్ బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు విచ్చినారు అమెరికాలో తెలుగు. ఎస్, మరి మనమైతే మార్నింగ్ కాగానే ఎక్కువగా ఏమి తింటాం? ఇడ్లీ తింటాము, అలాగే పూరి తింటాము, అలాగే దోశ తింటాము. దోశ అంటే నార్మల్ దోశ పిండి, అలా వేసేసుకుని ఏదో అప్పుడప్పుడు కొంచెం కారం వేసుకుంటాం, లేకపోతే ఆనియన్ వేసుకుంటాం, లేకపోతే మసాలా కూడా చాలా రేర్ గా పెట్టుకుంటాం ఇంట్లో అయితే. ఎప్పుడో బయటకు వెళ్ళినప్పుడే మసాలా దోశ ఆర్డర్ చేస్తాము. ఇలాంటి దోశలు చూసిన మనకి ఇక వెరైటీ దోశలు ఎన్ని వచ్చాయో తెలుసా? ఈ కారం దోశ, మసాలా దోశ, పచ్చిమిర్చి దోశ, రకరకాల దోశలు వచ్చేసాయి కదా. ఇంకా వియర్డ్ కాంబినేషన్ దోశలైతే చాలా ఉన్నాయి. మరి వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి అంటే మరి ఇప్పుడు ఒక పాట వినేసేసి ఆ తర్వాత

టు మ్యాట్ని సునామి మీరు ఇచ్చినారు అమెరికాలో తెలియని 107.9 FM. నేను మీ ఆర్జే సూసీ. ఇప్పుడైతే ఒక వియర్డ్ కాంబినేషన్ అయితే నేను చెప్తాను అనమాట. ఏది అంటే గులాబ్ జామ్ దోశ. హాయిగా ఎంచక్క ఒక 5-6 గులాబ్ జామ్ తీసుకుని వాటిని అలా చేతితో పిసికేసి లేకపోతే స్పూన్ తో అలా అలా అలా వేసేసి దోశ మీద వేసేసి ఇలా తిప్పిస్తే అబ్బాబ్బా నోట్లో పెట్టుకుంటే తీయగా. ఇంకా కావాలంటే అందులో కొంచెం కారపొడి కూడా వేసేసుకోవచ్చు. ఇక ఆల్రెడీ ఇంకొకటి ఫేమస్ అయింది వియర్డ్ కాంబినేషన్ దోశ. ఏది అంటే పులిహోర దోశ అనమాట. దోశ మీద పులిహోర వేసేసుకొని తింటే అబ్బా అబ్బా అబ్బా ఎంత బాగుంటుందో తెలుసా. మరి నాకు అనిపిస్తుంది ఏంటి అంటే మీ మైండ్ లో కూడా ఎక్కడో చోట ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని చూసి మీకు కూడా అనిపించే ఉంటుంది, అరే ఈ దోశలో ఇలాంటి దోశలు కూడా ఉంటాయా అని మీకు అనిపించే ఉంటుంది కదా. మీకు అనిపించే ఉంటుంది బట్ నేను కూడా వినిపిస్తున్నాను. మరి ఇప్పుడైతే మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ పాట మనసులో వినేసేద్దాం.

నమస్కారమండి, నేను మీ ఆర్జే సూసీ. అబ్బా, మధ్యాహ్నం పూట కదా, ఇప్పుడైతే నాకైతే వేడి వేడి బజ్జీ తినాలనుంది. అసలు బజ్జీ అనగానే ఎవరికైనా ఏం గుర్తొస్తుంది? మిరపకాయ బజ్జీ గుర్తొస్తుంది. అలా మిరపకాయ ఇలా చీల్ చేసి ఆ లోపల కొంచెం వాము, ఇంకొంతమంది చింతపండు ఇలా పెడుతుంటారు, పెట్టేసేసి శనగపిండిలో ముంచేసి వేడివేడిగా అలా బజ్జీ తీసి మళ్ళీ కట్ చేసి అందులో కొంచెం ఆనియన్, సన్నగా తరిగిన ఆనియన్, నిమ్మరసం, ఎర్రకారం వేసి ఉప్పేసేసి అబ్బా వేడివేడిగా తింటాం కదా, అస్సలు ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది కదా. ఇలాంటి బజ్జీని కూడా మేమున్నాం కూని చేయడానికి. మరి ఆ కూని చేసిన బజ్జీ గురించి మాట్లాడుకోవాలి అంటే మరి వెంటనే మాట్లాడితే అన్ని అలా అందులో అంత కిక్కే ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం ఇంకొక పాట వినేసేసి ఆ తర్వాత బజ్జీల వెరైటీస్ గురించి.

0: to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines changing.

0: facing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
0: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
3: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
0: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలియనేస్తాం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సూజీ. మరి మనమైతే ఇప్పుడు మిరపకాయ బజ్జీ గురించి మాట్లాడుకుంటున్నాము. నాకు తెలిసి ఇంతకు ముందు మిరపకాయ బజ్జీ మాట్లాడుకున్నప్పుడు మీ నోట్లో నీళ్లు ఊరే అంటారు కదా, ఊరే ఉంటాయి. బట్ ఎస్, ఆనందం కొంచెంసేపే ఉంచుతాను. అదేంటి సూజీ అంటే ఎస్, మరి బజ్జీని కూడా కూలీ చేసేయాలి కదా. మిరపకాయ బజ్జీ కాకుండా టమాటా బజ్జీ, వంకాయ బజ్జీ, ఇంకేదైనా వెజిటేబుల్స్ ఉంటే ఆలు బజ్జీ, ఇవి ఓకేనండి, కొంచెం తింటానికి బానే ఉంటాయి. అలా కాకుండా పానీపూరి బజ్జీ, ఐస్ క్రీం బజ్జీ,

మాగ్నిస్తున్నామే, నేను మీ ఆర్జెస్ సూసి. ఇంకొకటి ఏంటి అంటే, అన్నంలో మనం నార్మల్ గా ఏమేసుకుని తింటాం, ఏదో కూర లేకపోతే ఏ కూర లేదనుకోండి ఏదైనా పొడి కలుపుకుంటాము. ఆ పొడి ఒక్కటి తినబుద్ధి కాలేదనుకోండి కొన్ని కారపూసో లేకపోతే చిప్స్ ఏదో ఒకటి వేసుకొని తింటాం. బట్ అన్నంలో జెమ్స్ వేసుకొని తినే వాళ్ళని చూసారా? అవునండి, నిజంగానే వింటున్నారు, నేను చూశాను. అలానే కాకుండా ఇంకొంతమంది మహానుభావులు ఇంకా ఏదైనా వేసేసుకుని తినొచ్చు. మరి నేనైతే జెమ్స్ వేసుకుని తినటం చూశాను. మరి మీ ఫ్రెండ్స్ లో కానీ మీ రిలేటివ్స్ లో కానీ మరి మీరు కూడా ఎప్పుడైనా ఇలా వియర్డ్ గా తినే వాళ్ళని చూసారా? మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట మన షో.

రేడియో సర్వీ మీరు వింటున్నారు అమెరికాలో తెలుగు అసలు ఇంకొక కాంబినేషన్ చెప్తానండి, నభూతే నా భవిష్యత్ అంటారు కదా, అలా ఉంటుంది అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఎక్కువగా రిలేటివ్స్ వస్తూనే ఉంటారు. అది పాపం బజ్జీలు బోండాలు ఇవన్నీ చేసి విరక్తి కలిగి ఒకరోజు ఏం చేసిందో తెలుసా, బ్రెడ్ ఉందంట ఇంట్లో, ఆ బ్రెడ్ మీద మ్యాగీ పెట్టించిందంట రిలేటివ్స్ కి. వాళ్ళు కూడా అబ్బా సూపర్ ఉంది సూపర్ ఉంది అని తిన్నారంట. ఏ బాగుంది సుజీ, నువ్వు కూడా ఒకసారి ట్రై చేవే, బ్రెడ్ మీద మ్యాగీ పెట్టుకుని తిను, నువ్వు మళ్ళీ నాకు కాల్ చేసి చెప్తావు అంత బాగుంది అని నువ్వు అంటావు అని మా ఫ్రెండ్ నాకు కాల్ చేసి చెప్పింది. మరి మీరు ఎప్పుడైనా తిన్నారా? మరి దీని గురించి మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ పాట మన షోలో.

0: అరే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ప్రసాద్ ప్లే చేస్తే అందరికి

0: 40% ప్రిజర్వేటివ్ చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
1: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సిరబి. మీరు ఇచ్చినారు అమెరికాలో తెలుగునేస్తాం 107.9 FM. నేను మీ ఆర్జే సూసీ. యస్, మరి సూపర్ సూపర్ ఫుడ్లు, రకరకాల ఫుడ్స్ గురించి, అలాగే వియర్డ్ కాంబినేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడైతే ఇంకొక కాంబినేషన్ గురించి మాట్లాడుకుందాం. మ్యాగీ అండి. ఏదో మ్యాగీ కనిపెట్టేశారు. ఎప్పుడు ఓపిక లేనప్పుడు అంత మ్యాగీ వేసుకుని తింటాం నీళ్ళల్లో. కొంతమంది ఏమో ఆ ఉత్త నీళ్ళు ఎందుకులే, కొంత అది కొంచెం టొమాటో గానీ బటానీ గానీ వెజిటేబుల్స్ వేసుకుని తింటారు. ఈ మ్యాగీని కూడా మేము వదలం. ఆలుగడ్డ టమాటా వరకు ఓకే, ఇక నానా చెత్త ఉన్న చెత్త మొత్తం కలిపేసేసి మ్యాగీ అంటారు. కొంతమంది ఫ్రైడ్ మ్యాగీ అంటారు, కొంతమంది ఏదో పొడి వేస్తారు, ఇలా అంటారు, అలా అంటారు. అమ్మో.

ఫుడ్ గురించి మాట్లాడుతున్నాను. ఏది అంటే హల్వా అండి. హల్వా అంటే గోధుమ పిండితోటి ఏదో బద్దర్ హల్వా అనే నల్లగా ఉంటుంది అది, లేకపోతే హల్వా పిండేసి ఏదో హల్వా అంటాం కదా. మేము అలా కాదు, మేము చేసే హల్వా డిఫరెంట్ గా ఉంటుంది. పచ్చిమిర్చి తోటి హల్వా. ఎస్, నిజంగా మీరు వింటుంది, నిజమే. మీరు రేడియో సర్వీనే వింటున్నారు, ఆర్జే సూజీ చెప్పేదే వింటున్నారు. ఎస్, పచ్చిమిర్చితో హల్వా కూడా చేస్తున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ లో రెస్టారెంట్స్ లో కూడా పచ్చిమిర్చి హల్వా అమ్ముతున్నారు. మరి ఎప్పుడైతే పచ్చిమిర్చి హల్వా తినుకుంటూ మనం ఒక

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగునేస్తం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సూసీ. గలగల పారుతున్న గోదావరిని, అలాగే వచ్చే సునామీని ఎవరైనా ఆపగలుగుతారా? మరి ఈ సుజ్జి సృష్టించే సునామీని కూడా ఎవ్వరూ ఆపలేరు. మరి బిర్యానీ గురించి మాట్లాడుకుందాం మనం. ఈ రోజు ఒక బిర్యానీలో ఒక ఫేమస్ బిర్యానీ గురించి మాట్లాడుకుందాం. అదేంటి, వియర్డ్ కాంబినేషన్స్ కదా సుజీ చెప్పింది నువ్వు అంటే, ఆ లేదులేండి, కొంతమందికి బిర్యానీ లవర్స్ ఉన్నారు కదా, ఆ వియర్డ్ కాంబినేషన్స్ చెప్పాను అనుకోండి, రెండోసారి బిర్యానీ మీద కూడా విరక్తి కలుగుతుందని చెప్పట్లేదు. జాక్ ఫ్రూట్ బిర్యానీ అండి. నిజంగా చాలా బాగుంటుంది జాక్ ఫ్రూట్ బిర్యానీ. అసలు చేసే స్టైల్లో గనక పర్ఫెక్ట్ గా అన్ని వేసి చేస్తే గనక అబ్బా అమృతపులాగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం జాక్ ఫ్రూట్ బిర్యానీ. కొన్ని కొన్ని ప్లేసెస్ లో చాలా ఫేమస్ అనమాట. ఆంధ్రాలో తెలంగాణలో బాగా తింటూ ఉంటారు జాక్ ఫ్రూట్ బిర్యానీ. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మరి ఇప్పుడైతే ఇంకొక పాట వినేసేద్దాం.

తిన్న తర్వాత మరి అరగాలంటే ఏం చేయాలి? టీ తాగాలి. యాక్చువల్ గా టీ అంటే ఏంటి? మనమైతే టీ పొడి చేసుకుని కొంచెం ఇలాచి లేకపోతే ఒకరోజు అల్లం వేసుకుని టీ తాగుతాం. బట్ టీలో కూడా ఎన్ని వెరైటీస్ వచ్చాయి చెప్పండి. టీ పొడిని కూడా అదే టీని కూడా మనం కూని చేయాల్సిందే. కొంతమంది గులాబీ పూలతో టీ చేస్తారు, ఇక కొంతమంది ఉన్న మసాలాలు మొత్తం కలిపి టీ చేస్తారు, ఇక కొంతమంది అయితే మిరియాలు వేసి పెప్పర్ టీ అంటారు, ఇక కొంతమంది అయితే అల్లం పెప్పరు అన్ని అన్ని వేసుకొని తాగితే అసలు చాలా మంచిది తెలుసా టీకి అనే, అది హెల్త్ కి మంచిది, ఆ టీకి మంచిది, మనం తాగుతుంటే మంచిది, చుట్టుపక్కల వాళ్ళకి మంచిదని అన్ని కలిపి చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడైతే

అంటే ఇంకొకటి నాకైతే గుర్తొచ్చింది. ఏది అంటే మరి కొంతమంది ఏమో తందూరి టీ అంటారు, కొంతమంది మరి దానికి పేరు మరి ఉందో లేదో తెలియదు, మట్టి కొండలు అండి. మట్టి కొండని బాగా నిప్పుల్లో కాల్చేసేసి అందులో టీ పోయగానే ఇలా బాగా పొంగుతూ వచ్చేసేసి ఆ తర్వాత టీ తాగుతుంటే ఒక స్మోకీ ఫ్లేవర్, ఒక మట్టి ఫ్లేవర్ వస్తుంది కదా, నాకైతే ఆ టీ చాలా ఇష్టం. ఎస్, మరి ఇప్పుడైతే మాత్రం ఇంకొక

0: ఇన్ని మాట్లాడుకున్నప్పుడు మనం జ్యూస్ గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు జ్యూస్ అనగానే మనం నార్మల్ గా చక్కెరకేలి అండి అదేనండి, అరటిపండులో రకరకాలు ఉంటాయి, అందులో చక్కెరకేలి చాలా బాగుంటది తెలుసా. ఈ చక్కెరకేలిలో కొంచెం పాలు పోసి, ఇంకా షుగర్ వద్దులేండి, ఆల్రెడీ అందులోనే తీగా ఉంటుంది కదా, పైన హార్లిక్స్ వేసుకుని అబ్బా ఆ చక్కెరకేలి జ్యూస్ తాగితే ఉంటుంది, సూపర్ ఉంటుంది తెలుసా. మరి అలాగే దానిమ్మతోటి జ్యూస్ చేస్తారు, అది బాగుంటుంది. గ్రేప్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్, మనం ఇవి జ్యూస్ ని జ్యూస్ లాగే తాగాము, బట్ వీటిని కూడా మేము వదలం. ఆ జ్యూసుల గురించి కూడా చెప్పాలి.
1: Up today and tomorrow.

0: ఇప్పుడు ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్ ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
2: నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సొగసి ఉడతర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చర్ ఇస్ బై బాపు గారు. నానా మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ ఫార్మ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

ఇక జ్యూస్ విషయానికి వస్తే చెప్పాను కదా, మార్నింగ్ అయితే చాలా మంది బనానా వేసుకుని నట్స్ వేసుకుని ఏదో వాళ్ళ ఇంట్లో ఉన్న తగ్గట్టినట్లు ఉన్న నట్స్ అలాగే పాలు పోసేసుకుని తాగుతారు. అంతవరకు బానే ఉంది. ఇక ఈ జ్యూస్ ను కూడా మేము వదలం. ఈ జ్యూస్ లో కూడా గులాబ్ జామ్ వేసేసి గులాబ్ జామ్ జ్యూస్, అలాగే ఐస్ క్రీమ్ జ్యూస్, అలాగే ఇక మొన్ననే విన్నాను అన్నమాట ఎవరో రైస్ వేసి జ్యూస్ చేశారంటండి. చూస్తేనే కొంచెం అంటే వింటేనే వింతగా ఉంది కదా, మరి చూసి తాగాలంటే ఏమోనండి మనకైతే తెలియదు. మరి మంచి జ్యూసులు ఉన్నాయి, కూని చేసే జ్యూసులు ఉన్నాయి, మరి మీకు ఏ జ్యూస్ ఇష్టం? మరి ఇప్పుడైతే మాత్రం ఇంకొక పాట వేసేది.

ఫుడ్స్ వేసిన తర్వాత తిన్న తర్వాత ఇక మెయిన్ ఏంటంటే మన మనకి ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి అండి. వేడివేడి అన్నంలో పప్పు ఆవకాయ పచ్చడి అంత నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది నా సామి రంగా, ముద్దలు ముద్దలు లాగి చేస్తుంటాం కదా. అలాంటి పికిల్స్ కూడా మేము కొని చేయాల్సిందే. ఓన్లీ ఆవకాయ కాదండి, ఇక మేము మాకు దొరికిన వాటన్నిటితోటి పికిల్స్ పెట్టేస్తాం. ఈ మధ్య రీసెంట్ గా ఆరెంజ్ ఆరెంజ్ తో కూడా పుల్లగా ఆరెంజ్ గా ఉంటే దాంతో కూడా పికిల్ పెట్టేస్తాం. ఎస్, అండ్ తర్వాత ఇంకా గ్రేప్ పికిల్, అబ్బో అబ్బాబ్బా రకరకాల పికిల్స్ అండి. మనకేదో ఆవకాయ టమాటా పండు మిర్చి ఇలాంటి పికిల్స్ చూసాం కదా, చూసాం కానీ ఈ రకరకాల పికిల్స్ ని మనం చూడలేదు కదా. మరి ఇప్పుడైతే మాత్రం

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగునేస్తం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సూజీ. మరి రకరకాల ఫుడ్స్ గురించి, అలాగే మనం తిన్న ఫుడ్స్ గురించి అన్ని మాట్లాడుకున్నాం కదా. మరి మీరైతే బాగా ఎంజాయ్ చేశారు అని నేను అనుకుంటున్నాను. మరి ఈ రోజుకైతే ఈ ఫుడ్స్ కి పులిస్ట పెట్టేద్దామా? ఎస్, ఈ రోజుకైతే పులిస్ట పెట్టేస్తూ మరి మన షో విన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ బాయ్ సానిక్ ఆఫ్ సూజీ. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగునేస్తం 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity, your day begins with 100 notifications.

0: నమస్తే అంది.
1: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
2: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లి ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
3: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ క్యాష్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఆర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఆర్వింగ్.
4: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. మీ ఫ్యామిలీ కి మీకు పూర్తి డెంటల్ కేర్ ఆల్ అట్ వన్ ప్లేస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్.
5: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
6: What a day, I'm completely exhausted. Dinner plans enti?
7: Nenu em undaledi roju dinner ki. Dinner plans enti?
8: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madira and masala, simple charts to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets tata. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madira and masala, royal feast in every meal. 1900 Market Place Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: హలో అంది.
1: ఓయ్ లంచ్ కి ఎక్కడికన వెళ్దామా?
2: సారీ ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
3: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110.

హలో, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సురభి ది టోర్. ఏంటి గొంతు, మా రాజేశ్వరి గారి గొంతు వినిపించాలి. ఈ రోజు థర్స్డే ఈవినింగ్ అనుకుంటున్నారేమో, బట్ ఈ రోజు మీ అందరికి తెలిసిందే కదా, జూన్ 7th రోజు ఫ్రెస్కో ఫ్లయర్స్ లో రేడియో సురభి జాతర జరగబోతోంది. అలాంటప్పుడు ఆవిడొచ్చి ఎలా చేస్తారండి చెప్పండి, ఆవిడకి ఎన్ని పనులుంటాయి, ఎన్ని చూసుకోవాలి చెప్పండి. సో ఈ రోజు అందుకని ఆవిడ్ని సబ్స్టిట్యూట్ చేస్తూ మీ శిరీష వచ్చేసింది అనమాట. అదే ఖుషీ ఖుషీగా శిరీష వచ్చేసింది నా షో ఖుషీ ఖుషీగా. ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 4:00 నుంచి 7:00 వరకు వస్తుంది. బట్ ఈ రోజు నేను రాజేశ్వరి గారిని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అన్నమాట. బట్ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అని అంటే డెఫినెట్ గా కొంచెం ఆ ఊపు, ఆ ఉత్సాహం అవన్నీ ఉండాల్సిందే. కానీ ఈ రోజు కొంచెం ఊపు ఉత్సాహంతో పాటు ఇంకొంచెం పద్ధతిని కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు వెరీ వెరీ స్పెషల్ డే. ఈ రోజు నేను ఎందుకు స్పెషల్ డే అంటున్నాను, దానికి రీజన్ ఏమై ఉంటుంది అన్నది నేను వేసే ఈ పాట బట్టి మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ అయితే నేను డిలే చేయకుండా ఈ పాటను ప్లే చేసేస్తాను, ఆ తర్వాత నేను దేని గురించి మాట్లాడుతున్నాను అన్నది చూద్దాం, ఎవరైనా గెస్ చేస్తారేమో. బట్ నాకు తెలిసి తెలుగు సంగీత సాహిత్య అభిమానులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఒక స్పెషల్ డేనే ఇది డెఫినెట్ గా. మీలో ఎవరన్నా గుర్తుపడతారేమో చూద్దాం.

0: వెల్కమ్ బ్యాక్. ఈ రోజు స్పెషల్ ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి బర్త్ యానివర్సరీ అన్నమాట. సో నాకేమనిపిస్తుంది అంటే ఈ సినిమాలు చూడని వాళ్ళు, అసలు సినిమాల గురించి ఏమీ తెలుసుకోని వాళ్ళు అయినా ఉంటారు, మాకు అసలు సినిమాలంటే ఇష్టమే లేదు అనేవాళ్ళు కూడా ఉంటారు, గానీ పాటలు వినని వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు. ఆల్ రైట్, ఒక కాల్ వస్తుంది, ఆన్ ఎయిర్ తీసుకుందాము. హలో, రేడియో సురభికి కాల్ చేశారు, మీ పేరు?
1: నా పేరు సుగాత్రి.
0: సుగాత్రి గారు ఎలా ఉన్నారు?
1: సాయంత్రం అండి.
0: మీకు కూడా సుగాత్రి గారు శుభ సాయంత్రం.
1: ఈరోజు ఎస్పీ బాలు జయంతి కదా, ఆయన మీకు చేస్తున్నారు ప్రోగ్రామ్.
0: సుగాత్రి గారు ఎలా అండి ఇలా మీరు?
1: మీరు అలా ఉంటే మేము కూడా ఇలా ఉంటాం.
0: సూపర్ సూపర్ సుగాత్రి గారు, భలే కనిపెట్టేశారు. మీకు ఇష్టమైన పాట ఏంటి చెప్పండి, ఆయన ఆయన గొంతు నుంచి వచ్చిన పాటల్లో.
1: ఆయన అన్ని పాటలు ఇష్టమే, కానీ లాస్ట్ లో ఆయన పాడిన పాట శతమానం భవతిలో నిలవదే.
0: ఓ డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా లైన్అప్ చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ ఇంకొక చిన్న మంచి గేమ్ తో కూడా వస్తున్నాను ఎస్పీబి గారిని బేస్ చేసుకుని. సో మీరు వింటూ ఉండండి, ఇంకా మీ ఫేవరెట్ పాటలు చాలా వస్తాయి.
1: తప్పకుండా, అన్ని ఫేవరెట్ ఉంటాయి ఆయన పాటలు అంటేనే.
0: తప్పకుండా తప్పకుండా సుగాత్రి గారు, థ్యాంక్ యూ ఫర్
1: లిసనింగ్.
0: బాయ్. అది మరి ఎస్పీబీ గారి ఫ్యాన్ కాని వాళ్ళు ఎంతమంది చెప్పండి. సో ఇందాకల నేను అంటున్నట్టు పాటలు కూడా మేము అంతగా వినమనే వాళ్ళైనా ఉంటారు, గాని డెఫినెట్ గా వాళ్ళ ఎస్పీబీ గారివి ఏవో కొన్ని పాటలైతే వినే ఉంటారు. అండ్ వాళ్లకున్న టాప్ 5 పాటల ఫేవరెట్ పాటల లిస్ట్ తీస్తే అందులో 2 or 3 పాటలు ఆయనవే ఉంటాయి అన్నా కూడా అదేమి ఎగ్జాజరేషన్ కాదన్నమాట. సో అలా ఈ రోజు ఇంకొక మంచి పాటను వినేద్దాము. ఇది కూడా మంచి యూత్ఫుల్, అప్పట్లో అనే ఏంది ఇది యూత్ఫుల్ లా అని అంటారేమో, అప్పట్లో ఇది యూత్ఫుల్లే. అండ్ ఇప్పటికి కూడా ఈ పాటకు వైబ్ అయ్యే వాళ్ళు డెఫినెట్ గా చాలా మంది ఉన్నారు. అండ్ మీ ఫేవరెట్ ఎస్పీబి గారి పాట ఏదన్నా ఇవాళ వినాలి అని అనుకుంటే మీకు తెలుసు ఎవరికి కాల్ చేయాలో, 9726361966 కి కాల్

అది అసలు ఒక పాట అంటే మేబీ నేను ఆ జనరేషన్ లో నాకు ఈ పాటలు ఇవన్నీ నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను కాబట్టి ఓకే, బట్ ఐ కెన్ ఇమాజిన్ అప్పట్లో అంటే ఈ సినిమా బొబ్బిల్ రాజా సినిమా రిలీజ్ అయినప్పుడు కొంచెం యూత్ లో ఉన్నారు చూడండి, అప్పటిదాకా ఎస్ జానకి గారు పాడిన పాటలన్నీ కొంచెం ట్రెడిషనల్ గా అనుకోవచ్చు, ఎందుకంటే ఆవిడ ఓల్డ్ సింగర్ కదా, ప్రెటీ ఓల్డ్ సింగర్ కదా. అలాంటిది ఆవిడ అండ్ ఎస్పీబీ గారు కలిసి ఇలా బలపం పట్టి బామౌళ్ళు అనే ఒక పాటని ఇట్లా పాడడం నాకు ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది, అరే అసలు అది ఎలా పాసిబుల్ అయ్యింది, అసలు వాళ్ళిద్దరు కాబట్టి పాసిబుల్ అయ్యింది అన్న ఫీలింగ్ లాగా వచ్చింది అనమాట. ఆల్ రైట్, ఇంకా ఇంకా ఇంకా కీప్ కమింగ్ ఎస్పీబీ గారి కబుర్లు అండ్ యువర్ అసోసియేషన్ విత్ ఎస్పీబీ గారు ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ, అండ్ మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అన్నది కూడా చెప్పండి. ఎందుకంటే మనకి సుగాత్రి గారి నుంచి శ్రీకాంత్ గారి నుంచి ఆల్రెడీ వాళ్ళ ఫేవరెట్ సాంగ్స్ ఏంటి, ఎందుకు వాళ్ళు ఫేవరెట్ లాగా దాని మీద ఆ పాట మీద అలా ఫిక్స్ అయిపోయారు అని బ్యూటిఫుల్ గా రీజన్స్ చెప్పారు. అండ్ సుగాత్రి గారు మీరు రిక్వెస్ట్ చేసిన నిలవదే సాంగ్ ఆయన లాస్ట్ సాంగ్ ఇది, ఐ డోంట్ నో ఇది ఆయన లాస్ట్ సాంగ్ కాదు, తర్వాత కూడా ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయి, అవి నేను మెల్లగా లైనప్ చేస్తాను, బట్ ఇది వన్ ఆఫ్ హిజ్ లాస్ట్ సాంగ్స్ అన్నట్టే చెప్పుకోవచ్చు. బట్ యా చూద్దాము ఇంకా ఏమేం పాటలు వస్తాయి, ఇంకా ఎవరెవరు వాళ్ళ వాళ్ళ రిలేషన్ ఆర్ అసోసియేషన్ విత్ హిస్ సాంగ్స్ షేర్ చేసుకుంటారు అని. బట్ ఎంజాయ్ దిస్ సాంగ్ ఫర్ నౌ.

రైట్, బా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కదా ఇలాంటి పాటలన్నీ వింటుంటే. సో అయితే నాకేమనిపించింది అని అంటే, ఒక చిన్న సరదాగా ఒక గేమ్ లాగా ఆడుకుంటే ఎట్లుంటుంది అని అనిపించింది అనమాట. సేమ్ ఇదే ఎస్పీబీ గారి పాటలనే కంటిన్యూ చేద్దాము. బట్ ఇన్ కేస్ మీ దగ్గర ఇంకేమన్నా పాటలు ఉన్నాయి, ఇంకేమన్నా వేరే రిక్వెస్ట్ సాంగ్స్ ఉన్నా కూడా దట్ ఈస్ ఫైన్. బట్ ఐ డోంట్ థింక్ వన్స్ ఇలా ఎస్పీబీ గారి మీద ఒక షో నడుస్తుంది అని అంటే డెఫినెట్ గా వేరే పాటలు వినాలి అని కూడా అనిపించదు. అంత సూతింగ్ ఉంటుంది వాయిస్. అయితే ఈ రోజు మనం ఏం గేమ్ ఆడుకుందామంటే, డెఫినెట్ గా అరౌండ్ ఎస్పీబీ గారు, బట్ నేను ఒక కాంబినేషన్ లాగా చెప్తానన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే, లెట్స్ స్టార్ట్ విత్ మెగాస్టార్. మెగాస్టార్ నుంచి స్టార్ట్ చేద్దాం. మెగాస్టార్ అండ్ ఎస్పీబీ అని ఆ కాంబినేషన్ వినగానే మీకు వాళ్ళ హిట్ పాటలు గానీ ఏ పాటలైనా, లైక్ మీకు జనరల్లీ ఏం పాటలు గుర్తొస్తాయి, మీ ఫేవరెట్ అంటే మీకు ఎలాంటివి ఉంటాయి, సో ఇదే అన్నమాట గేమ్. ఎంత మంది ఎక్కువ సాంగ్స్ చెప్తారు, వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన హిట్ సాంగ్స్ ఎన్ని చెప్తారు అన్నది చూద్దాం అనమాట ఈ రోజు. సో ఇది ఒక ఫన్ యాక్టివిటీ ఈ రోజు ఇట్లా కానీ చేద్దాము. అండ్ అభినందన మూవీ నుంచి శ్రీకాంత్ గారు ఒక సాంగ్ రిక్వెస్ట్ చేశారు. శ్రీకాంత్ గారు, నేను ప్లే చేయబోతున్నాను ఆ సాంగ్, అండ్ మీరు చెప్పిన, అంటే నేను ఈ మూవీ చూడలేదు కానీ మీరు చెప్పిన ఇంటెన్స్ థింగ్ ఏదైతే ఉందో అది నేను క్యాచ్ చేశాను. డెఫినెట్ గా నేను కూడా అటెన్షన్ పే చేసి మరీ వింటాను ఈ పాటని. అండ్ గుర్తుంది కదా కాంబినేషన్ ఏంటంటే, చిరు మెగాస్టార్ చిరు అండ్ ఎస్పీబీ గారు మధ్యలో వచ్చిన హిట్ పాటలు అంటే మీకు ఏవి గుర్తొస్తాయి, అవన్నీ టకా టకా 9726361966 కి కాల్ చేసి చెప్పేయండి. అండ్ ఈ రోజు మీరు వింటున్నారు సురభి డిటోర్ విత్ మీ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం.

0: లంచ్ కి ఎక్కడ కనవెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీల్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్. మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలిన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. మీ ఫ్యామిలీ కి మీకు పూర్తి డెంటల్ కేర్ ఆల్ అట్ వన్ ప్లేస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్.
2: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
3: What a day, I'm completely exhausted. Dinner plans enti?
4: Nene em undaledi roju dinner ki. Dinner plans enti?
0: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked Mughlai curries beyond comparison. Madira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 979-797-2654 ఆర్ విజిట్ astroramji.com.

0: వెల్కమ్ వెల్కమ్ మీరు వింటున్నారు సురభి ది టోర్ విత్ మీ శిరీష ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునేస్తాం. ఈ రోజు ఇప్పుడే ఆఫీస్ లో గాని లేకపోతే పిల్లల పికప్ గాని ఏదన్నా చేసేసుకుని ఇప్పుడే కార్యక్రమ వాళ్ళకి చెప్పొచ్చేది ఏంటి అంటే, ఈ రోజు ఎస్పీబీ గారి బర్త్ యానివర్సరీ అన్నమాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి బర్త్ యానివర్సరీ అని అంటే మనం ఏం చేయాలి? తెలుగు సంగీత సాహిత్య అభిమానులు ఎవరైనా ఉంటే, పాటలకి మేము పిచ్చ ఫ్యాన్స్, పాటలంటే మ్యూజిక్ అంటే మాకు చాలా ఇష్టం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ రోజు డెఫినెట్ గా అట్లీస్ట్ కొన్నైనా సరే ఎస్పీబీ గారిని గుర్తు చేసుకోకుండా ఉండరు. వాళ్ళకి పాటలు అంటేనే ఎస్పీబీ గారు గుర్తొస్తారనమాట. అలాంటి ఒక అట్లా ఒక స్టాంప్ వేసి వెళ్ళిపోయారు కాబట్టి ఈ రోజు ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన పాటలు కొన్ని విందాము. అండ్ ఆయన పాడిన పాటల్లో మన ఫేవరెట్ సాంగ్స్ ఉంటే ఇంకా పండగే అన్నమాట. కానీ ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆయన పాడారు కాబట్టి మనకు అవి ఫేవరెట్ అయ్యాయి అని. సో అలా నాకైతే రిక్వెస్ట్ సాంగ్స్ బానే వచ్చాయి. అండ్ ఇందాక నేను ఒక క్వశ్చన్ కూడా అడిగాను, ఆబ్వియస్లీ ఎస్పీబీ గారి బర్త్డే అంటే ఆయన చుట్టూనే ఉంటాయి పాటలన్నీ. అయితే నాకేమనిపించింది అని అంటే, డిఫరెంట్ కాంబినేషన్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తే ఎలా ఉంటుంది అని. అంటే ఇందాక నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి అండ్ ఎస్పీబీ గారు ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన హిట్ పాటల లిస్ట్ నాకు ఎవరు చెప్తారు, ఎన్ని పాటలు చెప్తారు అన్న దాన్ని బట్టి చూద్దాం. అంటే సపోజ్ ఇప్పుడు ఒకళ్ళు కాల్ చేసి 4 పాటలు చెప్పారనుకోండి, ఇంకొకళ్ళు కాల్ చేసి 5 పాటలు చెప్పారనుకోండి, ఆబ్వియస్లీ 5 పాటలు చెప్పిన వాళ్లే మనకి విన్నర్స్ అవుతారు కదా. సో అదన్నమాట గేమ్. ఆల్ రైట్, ఒక కాల్ వచ్చేసింది. ఇలా విన్నర్స్ అవుతారు అని అన్నాను లేదో కాల్ వచ్చింది. హలో, రేడియో సురభికి కాల్ చేశారు, మీ పేరు?
1: హలో
0: అండి.
1: హలో అండి, నా పేరు కృపాకర్ అండి.
0: కృపాకర్ గారు చెప్పండి.
1: నాకు రుద్రవీణ సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వేస్తానండి, చెప్పాలని.
0: చెప్పాలని ఉంది, ఓ డెఫినెట్ గా ప్లే చేస్తానండి. మీకు ఇష్టమైన ఎస్పీబీ గారి పాట చెప్పండి.
1: నాకు ఇష్టమైన పాట అంటే ఇదే అండి, ఎస్పీబీ.
0: ఆసం ఆసం అండి. ఇందుకి జాతరకు వస్తున్నారా మీరు? అయ్యయ్యో, సరే ఏం పర్వాలేదండి, మీరు ఎక్కడికి వెళ్ళినా మా రేడియో సురభిని మీతో తీసుకెళ్ళండి, అది చాలు మాకు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. డెఫినెట్ గా నేను లైన్అప్ చేస్తాను. అండ్ కీప్ లిస్నింగ్ కూడా. అది అట్లా ఉంటుంది. నేను అలా చిరంజీవి గారి పేరు చెప్పాను లేదో ఇట్లా ఒక ఫేవరెట్ సాంగ్ ని లైన్అప్ చేసేసారు, చేసేయమని చెప్పారు. సో ఫస్ట్ మీరైతే ఆల్రెడీ లైన్అప్ చేస్తున్న ఈ పాటను వినేసరండి. ఈలోపు రుద్రవీణ మూవీలో నుంచి కూడా సాంగ్ కమింగ్ యో వే. అండ్ అన్నట్టు మీరు నాకు కాల్ చేయాలనుకుంటే 9726361966.

0: అది ఎస్పీబీ గారి గురించి మాట్లాడితే కనెక్ట్ అవ్వని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి మీరు? అసలు కనెక్ట్ అవ్వకుండా ఎవరన్నా ఉంటారా చెప్పండి. సో అలాగే చెప్పారనమాట కృపాకర్ గారు, నెక్స్ట్ మీరు రిక్వెస్ట్ చేసిన సాంగ్ ఫ్రమ్ రుద్రవీణ కమింగ్ యువర్ వే, బట్ ఇంకా ఎవరికన్నా మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి ఎస్పీబీ గారిది అని అడిగితే ఏం చెప్తారు నాకు చెప్పండి, నేను వెంటనే లైనప్ చేసేస్తాను, మీకోసం ప్లే చేస్తాను. అండ్ ఆల్సో ఈ రోజు మనం ఒక గేమ్ ఆడుతున్నాము. అయితే నాకు ఇందాక ఉషా గారు కాల్ చేసి, ఇందాక మీరు చిరంజీవి గారు అండ్ ఎస్పీబీ గారు కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్ అడిగారు కదా, నేను చెప్పడానికి రెడీగానే ఉన్నాను, కానీ రోజంతా మీరు ఇట్లా స్టూడియోలోనే కూర్చోవడానికి రెడీగా ఉన్నారా, ఎందుకంటే లిస్ట్ చాంతాడంత ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఆల్మోస్ట్ ఆవిడ అన్ని ఒక పది పది పాటలన్నా చెప్పుంటారు, అన్ని హిట్ హిట్ హిట్ హిట్ పాటలే అసలు. సో ఇంకా కౌంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 8 to 10 మధ్యలో నడుస్తుంది. ఇంతకంటే ఎక్కువ పాటలు ఇంకెవరన్నా చెప్తారేమో చూస్తాను. ఎస్పీబీ గారు అండ్ మెగాస్టార్ గారి ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన హిట్ పాటలు ఏమేమి ఉన్నాయి మీకు అడిగితే సడన్ గా ఏం గుర్తొస్తుంది అని నా క్వశ్చన్ అనమాట. ఇప్పుడే ఆఫీసుల నుంచి వస్తూ కారెక్కిన వాళ్ళు, ఆర్ ఎక్కడికైనా షాపింగ్ కి గ్రాసరీ షాపింగ్ కి వెళ్తున్న వాళ్ళు, ఆర్ పిల్లల్ని పిక్ చేసుకుంటున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు తెలుసు ఎవరికి కాల్ చేయాలో 9726361966 కి కాల్ చేయండి.
1: మనిషిని వచ్చిన దగ్గర నుంచి ఉలుకోలేదు పలుకోలేదు, కారణం చెప్పకుండా మనసులో తానే బాధపడుతున్నాడు. నువ్వు ఎలాగైనా సరే ఇతని చేత మాట్లాడించాలి. నీ స్టైల్లో

గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు.

గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది, గొంతు విప్పాలని ఉంది. అసహాయతలో దడదడలాడే హృదయ మృదంగ ధ్వానం, నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం, ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల విడారు, దిక్కు మొక్కు తెలియని దీనుల యథార్థ జీవన స్వరాలు, నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో.

ఆల్ రైట్, ఏంటండి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా? అసలు అనురాధ గారు కూడా కాల్ చేశారు. అనురాధ గారు, మీ రిక్వెస్ట్ సాంగ్ కూడా నేను లైన్అప్ చేసేసి ఉంచాను. అండ్ ఇందాక మనకు ఉషా గారు కాల్ చేశారు కదా, ఆవిడ అడిగిన ఆవిడ ఫేవరెట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ముద్దమందారం. ఇంకా ఇంకా కీప్ దమ్ కమింగ్. ఇంకా చిరంజీవి గారికి అండ్ ఎస్పీబీ గారికి మధ్యలో మధ్యలో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద లిస్ట్ అనమాట. ఇప్పటికే హైయెస్ట్ కౌంట్ అయితే 8. అన్ని నంబర్ ఆఫ్ హిట్ సాంగ్స్ చెప్పారు నాకు. చూద్దాం ఇంకా ఇంకా ఇంకా ఏం చెప్తారు అన్నది చూద్దాం.

అబ్బాబ్బా, నేనైతే ఇవాళ చాలా సారీ చెప్పాలి. ఎందుకంటే చాలా కాల్స్ మిస్ అవుతున్నాయి. ఎందుకంటే నేను వేరే అదర్ కాలర్స్ తోటి మాట్లాడుతూ అందరి కాల్స్ అటెండ్ చేయలేకపోతున్నాను. ఐమ్ సో సారీ ఫర్ దాట్. కానీ కాల్ చేయండి, అండ్ మీ ఫేవరెట్ సాంగ్స్ ఇట్లా ఇట్లా ఒక గాలిలో తుఫానులో కొట్టుకుపోవడం నాకు అసలు ఇష్టం లేదు. చూస్తా నేను ఎన్ని పాటలు అకామిడేట్ చేయగలిగితే అన్ని పాటలు వేస్తాను. ఈరోజు నేను తక్కువ మాట్లాడి ఎక్కువ పాటలే వేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది అనమాట. అలా ఈరోజు నేను ఎక్కువ పాటలు వేయడానికి ట్రై చేస్తాను, బికాస్ ఇది ఎస్పీబి గారి స్పెషల్ కాబట్టి. కీప్ దమ్ కమింగ్ అండ్ చిరంజీవి గారు, అండ్ లేకపోతే మీ ఫేవరెట్ హీరో ఆర్ మీ ఫేవరెట్ యాక్టర్ అండ్ ఎస్పీబి గారి కాంబినేషన్ లో ఏమన్నా పాటలు వచ్చుంటే లెట్ మీ నో. ఆ పాటలన్నీ కూడా నేను లైనప్ చేయడానికి ట్రై చేస్తాను. చూద్దాం ఈ రోజు ఎంత మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఫుల్ ఫుల్ ఫుల్ ఎస్బీపీ గారి పాటలు ఆ పాటల్లో మునిగి తేలుతుంటారో.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Manashanti, mental peace. మసాలా దోస
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
3: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ఫాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
4: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
5: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
6: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance, SNR insurance.

మీరు వింటున్నారు సురభి ది టోర్ విత్ మీ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. టైం ఇది అయ్యింది, సో చాయ్ కి కూడా టైం అయ్యింది. చాయ్ కి టైం అయినప్పుడు మీరు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, నా దగ్గర ఒక అద్భుతమైన సజెషన్ ఉంది, అదే ఆథెంటిక్

యూనిక్ ఫ్లేవర్స్ ఉండే మైత్రీస్ ఇండియన్ క్యుజీన్. మైత్రి ఇండియన్ క్యుజీన్ లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, బుఫే, ఈవినింగ్ స్నాక్స్ అండ్ చాయ్, అసలు ఏది మీరు యూ నేమ్ ఇట్ దే విల్ హ్యావ్ ఇట్ అన్నట్టే ఉంటుంది. సో కార్పొరేట్ ఈవెంట్స్ అయినా, ఫంక్షన్స్ అయినా, పార్టీస్ అయినా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఒకే ఒక పేరు మైత్రీస్ రెస్టారెంట్ అనమాట. వాళ్ళ దగ్గర బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అండ్ వాళ్ళు వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో ఈ 3 ప్లేసెస్ లో ఉన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, అలా మీరు ఇంటికి వెళ్తుంటే మైత్రీస్ దగ్గర ఒక పిట్ స్టాప్ వేసి గబక్కన ఒక ఛాయ్ తాగి మళ్లీ కార్ ఎక్కి హ్యాపీగా ఎస్పీబి గారి పాటలు ఎంజాయ్ చేస్తూ ఈ రోజు మీ డ్రైవ్ ని కంటిన్యూ చేయండి, మీ ఈవినింగ్ ని కూడా కంటిన్యూ చేయండి అనమాట. సో అలా జరిగింది. అండ్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు చిరంజీవి గారు అండ్ ఎస్పీబి గారి కాంబినేషన్ గురించి మాట్లాడుతున్నాం. సో కుదిరితే నేను వాళ్ళ మాటలు తక్కువ వేసి పాటలు ఎక్కువ వేస్తాను, బికాస్ ఇట్ ఈస్ ద ఎస్పీబి కాబట్టి. అండ్ అనురాధ గారు, ఇందాక మీరు రిక్వెస్ట్ చేసిన సాంగ్ ఐ థింక్ ఇదే అనుకుంటా, ప్రాబబ్లీ ఆయన లాస్ట్ సాంగ్. సో ఇది కూడా నేను లాస్ట్ కి వేద్దామని అనుకున్నాను, బట్ లాస్ట్ కి నేను ఇంకా అంతకంటే బ్రహ్మాండం బద్దలైపోయే పాటలు పెట్టుకున్నాను. సో అన్ని ఇట్లా మంచి మంచివన్నీ లాస్ట్ కి ఊరించుకుంటూ లాస్ట్ లో తింటాం కదా మనం ఫుడ్ ఐటమ్స్ ఏదైనా. అండ్ నేను కూడా ఈరోజు అలాగే ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో అలా ఫస్ట్ మనం ఈ నువ్వు నాతో ఏమన్నావో పాటను వినేసి వచ్చేద్దాము. అండ్ ఐ హోప్ ఇది అందరికీ నచ్చే పాటే అవుతుంది. అన్నట్టు మీకు ఎస్పీబి గారి పాటలు ఏదన్నా వినాలి అనుకున్నా, మీ ఫేవరెట్ సాంగ్స్ ఏమన్నా ఉన్నా 9726361966

అయ్యయ్యో నేను ఆన్ ఇయర్ తీసుకోవాలనుకునే లోపు కట్ అయిపోయినట్టుంది. ఆల్ రైట్, ఇంకా కీప్ దెమ్ కమింగ్, అయితే కాల్స్ వస్తూనే ఉన్నాయి అని నాకు అర్థమైంది. ఇంకా మీరు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు మీ అనుబంధం ఆర్ మీ ఫేవరెట్ సాంగ్స్ అబౌట్ ఎస్పీబి గారి గురించి షేర్ చేసుకోవడానికి. నేను కూడా అంతే ఎక్సైటెడ్ గా ఉన్నానండి ఈ రోజు ఈ షోని చేస్తున్నందుకు. అయితే నేను మీకు ఇవాళ ఒక విషయం షేర్ చేసుకోవాలి. సో నేను మార్నింగ్ లేవగానే మీకు తెలిసిందే కదా ఈ ఏజ్ లో వాళ్ళు జనరల్లీ ఏం చేస్తారో, పొద్దున్నే లేవగానే ఫస్ట్ ఫోన్ చూస్తారు, తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు. సో నేను కూడా అదే పని చేశాను. ఆ పని చేసిన తర్వాత నాకు ఒక ఫ్యూ పోస్ట్ సేమ్ కనిపించినాయి, అంటే ఈ రోజు ఎస్పీబి గారి బర్త్డే అని కనిపించింది అనమాట, అంటే బర్త్ యానివర్సరీ జయంతి అని కనిపించింది. కనిపిస్తే నేనేమనుకున్నానంటే అర్రరే, నేను జనరల్లీ సాటర్డే షో చేస్తాను కానీ నేను సాటర్డే షోస్ కి నేను అనుకునే థీమ్స్ వేరుంటాయి కదా, ఎస్పీబి గారంటే కొంచెం క్లాసికల్ టచ్ తోటి అట్లా ఉంటుంది, నా సాటర్డే షోకి ఇది మ్యాచ్ అవ్వదే కానీ నాకు చెయ్యాలనుంది. కానీ నేను లోపల ఇట్లా నా అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా నేను ఎలాగైనా చూపించాలి అని అనుకున్నా, అయ్యయ్యో నేను ఇవాళ చేయలేకపోతున్నానే, నేను సాటర్డేనేమో చాలా మాట్లాడాలి వేరే అదర్ థింగ్స్ గురించి అని ఆల్రెడీ అనేసుకున్నాను కదా, అయ్యయ్యో ఇప్పుడు నేను ఎలా చేయాలి ఇది, నేను ఆయన బర్త్డే ఈ రోజు అని అనుకున్నా. అయితే అప్పుడు అనిపించింది అనమాట, అప్పుడు అడిగారు నన్ను, ఈ రోజు ఈవినింగ్ నువ్వేమన్నా షో చేయగలుగుతావా అని అడిగారు. వావ్, వాట్ ఎన్ ఆపర్చునిటీ అని అనిపించింది నాకు. వై నాట్, ఎందుకు చేయను, నేను వచ్చి చేస్తాను కదా అని చెప్పి అలా 4 o'clock వాలిపోయాను అన్నమాట. సో అలా ఈ రోజు నేను అనుకున్నట్టు జరిగిపోయింది. అక్కడ స్కోప్ లేదు కానీ స్కోప్ క్రియేట్ అయ్యింది అదనమాట నేను చెప్పొచ్చేది. బట్ ఇంకా చెప్పండి, మీ ఫేవరెట్ సాంగ్స్ ఏమున్నాయి, ఆయనవి మీరే పాట వినాలనుకుంటున్నారు ఈ రోజు ఎస్పీబి గారి జయంతి సందర్భంగా, ఆయన పాటలు, ఆయన పాడిన పాటలు, ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసిన పాటలు మీరు ఏవి వినాలనుకుంటున్నారు నాకు చెప్పండి. అండ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ ఆయన్ని కలిసున్నా చూసున్నా, ఐ రియలీ వాంట్ టు టాక్ టు దట్ అదృష్టవంతులు ఈ రోజు. సో కాల్ చేయండి 9726361966 కి. అండ్ ఇంకొక ద ఫేవరెట్, నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం, లైక్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ నా ఫేవరెట్ కాంబో ఆఫ్ ఎస్పీబి గారిది ఎవరితో ఉంది అన్నది కూడా నేను రివీల్ చేస్తాను మెల్లగా. బట్ దానికంటే ముందు ఈ పాట వినేసి వచ్చేద్దాం.

భలే భలే ఉంటుంది కదా ఆ పాట. అసలు నాకు అంటే ఈ రోజు మనకి టైం తక్కువ ఉంది అండ్ చాలా రిక్వెస్ట్ సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఇలా సాంగ్ డీటెయిల్స్ కానీ సాహిత్యం గురించి ఆర్ పాట గురించి. లైక్ నాకు ఆయన చాలా పాటలవి, ఆయన ఇంటర్వ్యూస్ కానీ ఆయన చెప్పిన కొన్ని పాటల గురించిన విషయాలు కానీ చాలా చాలా ఉన్నాయి. అవన్నీ నేను చూశాను. ఈ పాటలన్నీ వేస్తుంటే అవన్నీ నాకు అట్లా ఒక్కసారి ఫ్లాష్ అవుతున్నాయి అన్నమాట. కానీ ఈ రోజు అవన్నీ చెప్పి అవన్నీ మాట్లాడుకునే అంత టైం ఉందా అంటే ఏమో నాకు లేదనే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఎంత మాట్లాడుకున్నా అవన్నీ తక్కువే, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ రోజు ఆయన్ని ఇంతలాగా గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి మనం యాజ్ మెనీ యాజ్ పాటలు వినాలి వినిపించాలి అని అనిపిస్తుంది కానీ ఆ డీటెయిల్స్ అన్నిటిలోకి వెళ్ళాలి అని అనిపించట్లేదు. ఎందుకు అంటే ఈ డీటెయిల్స్ అన్ని ఈరోజు నేను తెలుసుకున్నాను కాబట్టి నాకు అర్థమైంది. కానీ నాకు అర్థం కాని టైంలో కూడా నేను ఈ పాటలకు వైబ్ అయ్యాను కదా. సో నాకు ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ అవన్నీ ఏం తెలుసుకోవాలని లేదు. నేను ఐ జస్ట్ వాంట్ టు ఎంజాయ్ దిస్ మూమెంట్ అన్నట్టులాగా అనిపిస్తుంది అన్నమాట. అందుకని నేను డీటెయిల్స్ లోకి ఇందులోకి వెళ్ళట్లేదు. యాజ్ మెనీ యాజ్ పాటలు నేను వినాలి, ఐ హ్యావ్ టు బీ ఇన్ దట్ మూమెంట్ అన్న ఫీలింగే ఎక్కువ ఉంది. సో మీరు కూడా అలాంటిదే ఎక్స్పీరియన్స్ అవుతుంటే మీకు తెలుసు నాకు కాల్ చేయాలి అని అండ్ మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అన్నది చెప్తే అది నేను లైనప్ చేసేస్తాను అని కూడా. సో అలా ఈ రోజు మనం ఎస్పీబీ గారి బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాం సురభి డిటోర్ లో. అండ్ మీరు వింటున్నారు సురభి డిటోర్ విత్ మీ శిరీష ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ సౌజన్య గారు మీరు రిక్వెస్ట్ చేసిన పాట.

అనమాట. ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఈ పాట విన్న తర్వాత. అలాగే మీ జీవితం కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అని అంటే మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఇన్సూరెన్స్ తీసుకోవడం అండి. ఇన్సూరెన్స్ ఉంటే వచ్చే అంటే నాకేమనిపిస్తుందంటే ఇన్సూరెన్స్ తోటి కథ ఎట్లా ఉంటుందంటే, ఒక్కొక్కసారి ఇన్సూరెన్స్ ఇట్లా మనకి సంవత్సరాలు సంవత్సరాలు ఉంటుంది, మధ్యలో ఎప్పుడో ఒక 1 మంత్ 2 మంత్స్ అట్లా ఉండదు. మనకి ఇన్ని సంవత్సరాలు ఇన్సూరెన్స్ ఉంది కదా, అది మనం దాని మొహాన్ చూసిన పాపాన్ని కూడా పోమన్నమాట. కానీ మనకి ఒక్క 2 మంత్స్ అయ్యో ఇన్సూరెన్స్ లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంకో 2 మంత్స్ లో ఇన్సూరెన్స్ వచ్చేస్తుందిలే మనకి అని అనుకునే సిచ్యుయేషన్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 మంత్స్ లోనే ఏదో ఒకటి అవసరం పడుతుంది మన కర్మగాలి. సో అలాంటి వాటి నుంచి తప్పించుకొని మనం ప్రశాంతంగా జీవించాలి అంటే ఏకైక మార్గం ఏంటంటే ఇన్సూరెన్స్ ఉండడం. అండ్ దానికి హెల్ప్ చేస్తున్న వారు ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వాళ్ళు. ఎందుకంటే ఇట్లా లైఫ్ ఇన్స్టెంట్ లో చేంజ్ అవుతుంది కదా, జాబ్ పోయినా లేకపోతే సమ్ ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఇన్సూరెన్స్ లేకపోయినా సరే అఫోర్డబుల్ గా మనకి మంచి కవరేజ్ మనకి అండ్ మన ఫ్యామిలీకి క్విక్ గా అండ్ స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి ట్రావెల్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, డెంటల్ విజన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏదన్నా కావచ్చు, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఉంది హెల్ప్ చేయడానికి. సో మీకు ఎలాంటి ఇన్సూరెన్స్ నీడ్స్ ఉన్నా కూడా డెఫినెట్ గా ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ని రీచ్ అవుట్ అవ్వండి. అండ్ ఆల్సో ప్రవీణ్ గారు మీరు రిక్వెస్ట్ చేసిన అండ్ చాలా మందికి ఫేవరెట్ సాంగ్ కూడా ఇది. సో లైన్అప్ చేసేసాను కాబట్టి వచ్చేస్తుంది ఆన్ యువర్ వే. అండ్ ఇంకా మీకు కూడా ఏదైనా ఎస్పీబీ గారి పాటలు ఫేవరెట్ ఉన్నాయి అని అంటే డెఫినెట్ గా 972-636-1966 కి కాల్ చేయండి.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్యూడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవ, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంపి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
2: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గోటు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. a2btexas.com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.

మీరు వింటున్నారు సురభి డి టోల్ విత్ మీ శిరీష ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. మీ తెలుగు నేస్తాన్ని శిరీష ఇక్కడే ఉన్నాను, ఇంకొక గంటన్నర ఉండబోతున్నాను. అండ్ ఈ రోజు మనం ఎస్పీబి గారి హిట్స్ వింటున్నాము, ఎందుకంటే ఈ రోజు ఆయన బర్త్ యానివర్సరీ అంటే జయంతి కాబట్టి. చాలా కాల్స్ ఉన్నాయి మనకి, అంటే ఆల్రెడీ వచ్చాయి, అండ్ రిక్వెస్ట్ సాంగ్స్ అయితే లైనప్ లో ఉన్నాయి. బికాస్ ఇట్స్ ఎస్పీబి గారు, ఆయన పాటలు వినని వాళ్ళు ఆర్ నచ్చని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? చీచి, అసలు మాకు సినిమాలే ఇష్టం లేదు, పాటలు అసలే ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళకు కూడా ఎక్కడో చోట ఏదో ఒక మూల ఒక దేవుడి పాట అయినా నచ్చుతుంది కదా. ఆయన ఆ పాట ఈ పాట అని లేకుండా అన్ని భాషల్లోనూ చాలా భాషల్లో పాడేశారు. అండ్ ఆల్మోస్ట్ 40,000 పైన సాంగ్స్, అంటే యావరేజ్ గా ఒక రోజుకి ఎన్ని పాటలు పాడుంటే, ఎన్నాళ్ళు పాడుంటే 40,000 అయి ఉంటాయి చెప్పండి. అండ్ ఇందాక మనకి ఒక కాలర్ విజయ్ గారు కాల్ చేసి చెప్పారనమాట, ఆయన అప్పట్లో ఒక కాన్సర్ట్ కి వెళ్లారంట 2013 లో. ఇళయరాజా గారు, చిత్ర గారు అండ్ దెన్ ఎస్పీబి గారు ముగ్గురు కలిసి చేసిన కాన్సర్ట్ అంట అది. అప్పట్లోనే ఇట్లా ఫ్రంట్ రో లో సీట్స్ $500 పెట్టి కాన్సర్ట్ కి వెళ్లారు ఆయన దగ్గర. ఆ మెమరీస్ అన్ని చాలా బాగా ప్రిజర్వ్ చేసి ఉంచారంట. ఐ రియలీ వాంట్ టు టాక్ టు దట్ కైండ్ ఆఫ్ అదృష్టవంతులండి. ఒకసారి ఎస్పీబి అంటే నాకు కూడా ఎస్పీబి గారి కాన్సర్ట్ కి వెళ్లాలని ఉండింది, కానీ నేను నాకు ఆ ఆలోచన వచ్చి ఎప్పుడు జరుగుతుందా ఇది అని ఇలా కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూడడం స్టార్ట్ చేసినప్పుడు కోవిడ్ వచ్చింది. అండ్ ఆ కోవిడ్ లోనే ఆయన కూడా మన దగ్గర నుంచి వెళ్లిపోయారు కదా. సో ఇంకా నా కోరికగానే మిగిలిపోయిందనమాట. బట్ నేను ఇళయరాజా గారి కాన్సర్ట్ చూశాను అండ్ దెన్ చిత్ర గారి కాన్సర్ట్ చూశాను, బట్ ఎస్పీబి గారి కాన్సర్ట్ ని మిస్ అయిపోయాను. సో అలా ఎవరైనా చూసిన అదృష్టవంతులు ఎవరైనా ఉంటే నాకు కాల్ చేసి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ మీ అదృష్టాన్ని నాకు కొంచెం పంచండి. అండ్ అలాగే ఆయన ఫేవరెట్ సాంగ్స్ మీకేమన్నా ఉంటే, అంటే ఆయన పాడిన పాటల్లో మీ ఫేవరెట్ సాంగ్స్ ఏమన్నా ఉంటే కూడా నాకు చెప్పండి, నేను వెంట వెంటనే లైనప్ చేసేస్తాను. అండ్ మీరు కాల్ చేసిన నంబర్ 9726361966. అండ్ ద ఓజీ పాట ఒక పాట వస్తుంది.

రైట్. అసలు ఏంటి ఏంటి ఏంటి ఎందుకు ఇట్లా ఒక్కసారిగా ఎస్పీబీ గారు అనగానే ఇట్లా డాలస్ అంతా నిద్రలేచిందా అన్న ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. ఎన్ని మెమరీస్ షేర్ చేసుకుంటున్నారు, ఎంత మంచిగా ఉంది, ఎంత మంచిగా ఉందో నాకు ఇవన్నీ వింటుంటే. బట్ నేను ఎక్కువ డిలే చేయను, వెంట వెంటనే పాటలు వేసేస్తాను. అండ్ బై ద వే, ఈ రోజు నేను వేసే పాటలు అన్ని నేనేదో కొంచెం పాటలు ప్లేలిస్ట్ తోటి నేను వచ్చాను, బట్ నా ప్లేలిస్ట్ ఎక్కడ ప్లే చేయనిస్తేనే కదా, చేయనియట్లేదు. మొత్తం మీ రిక్వెస్ట్ సాంగ్స్ తోనే నిండిపోయింది. బట్ నాకు అదే కావాలి, మీరు ఆనందంగా ఉండడం కంటే నాకేం కావాలి చెప్పండి. అండ్ విజయ్ గారు, మీరు రిక్వెస్ట్ చేసిన ఈ పాట ఫ్రమ్ ద మూవీ రాధా కళ్యాణం, అండ్ ఇంకా ఏదన్నా మీ ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి, అండ్ మీ ఫేవరెట్ కాంబో విత్ ఎస్పీబీ గారు ఇట్లా మర్చిపోలేని కాంబో అని అంటే కూడా నాకు చెప్పండి, నేను అవి డెఫినెట్ గా లైన్అప్ చేసి ఉంచుతాను. ఎందుకంటే ఆ కాంబోస్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇందాక, లైక్ చిరంజీవి గారు అండ్ ఎస్పీబీ గారు, అండ్ ఇళయరాజా గారు అండ్ ఎస్పీబీ గారు, అండ్ చిత్ర గారు ఎస్పీబీ గారు, ఇట్లాంటి వండర్ఫుల్ కాంబినేషన్స్ మాట్లాడుకుంటున్నాం మనం. సో ఎందుకు డిలే, ఎందుకు ఫస్ట్ ఇట్లా ఈ పాట అయితే వేసేనియండి నన్ను, అండ్ ఆ తర్వాత మీ కాల్స్ అన్ని నేను తీసుకుని మీ ఫేవరెట్ సాంగ్స్ అన్ని లైన్అప్ చేస్తాను. అండ్ మీరు కాల్ చేసిన 972-636-1966.

అమేజింగ్. ఇది కూడా ఒక రిక్వెస్ట్ సాంగ్ ఏనండి. అసలు అంటే ఈ సినిమా కూడా నేను చూడలేదు, డెఫినెట్ గా పాత సినిమానే ఇది అని అర్థమవుతుంది. అండ్ ఇంత పాత పాతవి అంటే నేను ఇప్పుడే ఆలోచిస్తున్నాను, ఇంత పాతవి అంటే ఆయన బ్లాక్ అండ్ వైట్ కూడా పాడారు అట్ ద ఏజ్ ఆఫ్ 20 నుంచి పాడి. అండ్ ఆయన చనిపోయడానికి మేబీ 73-74 అరౌండ్ ఉంటాయేమో ఆ టైంకి. అసలు ఎంత లాంగెస్ట్ కెరీర్ ఆయనది అని అనిపిస్తుంది నాకు. డెఫినెట్ గా ఆయనని ఇంత ఇన్ని సంవత్సరాలలో ఆయనని కలిసిన వాళ్ళు, ఎవరన్నా ఆయన కాన్సర్ట్స్ అటెండ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ నిజంగా లక్కీ పీపుల్ అనే చెప్తాను నేను. సచ్ ఏ లాంగెస్ట్ కెరీర్, సచ్ ఏ స్వీట్ పర్సన్, డౌన్ టు ఎర్త్ ఉంటారు. అండ్ ఇంకొక విషయం చెప్పాలి అని అంటే తెలుగు లాంగ్వేజ్ కి, కల్చర్ కి, సాహిత్యానికి, లిటరేచర్ కి ఎంత సేవ చేశారు ఆయన. అసలు ఎంతమంది పిల్లలు ఇవన్నీ, ఎంతమంది పిల్లలు ఆయన దగ్గర ట్రైన్ అయ్యారు, ఎలా చూసుకున్నారు వాళ్ళందరినీ, ఎంత బాగా ట్రైన్ చేశారు, ఇవన్నీ మాట్లాడుకుందాము మనం. అన్ని కొంచెం మాట్లాడుకుంటూ వెళ్దాం ఇవాళ. బట్ మన మెయిన్ ప్రయారిటీ అయితే ఉన్న రిక్వెస్ట్ సాంగ్స్ అన్నిటినీ ప్లే చేయడమే. ఇంకా కీప్ దమ్ కమింగ్. ఇంకా నేను ఆఫ్ ఎయిర్ కాల్స్ మాట్లాడుతున్నాను, కొన్ని కాల్స్ తీసుకుంటున్నాను, కొన్ని కాల్స్ మిస్ అయిపోతున్నాయి, సో సారీ. బట్ డెఫినెట్ గా కీప్ ట్రయింగ్. ఈ రోజు నేను ఏది మిస్ చేయాలి అని అనుకోవట్లేదు. మీ రిక్వెస్ట్ సాంగ్స్ డెఫినెట్ గా కాల్ చేయండి. అండ్ మీకు ఆయనతో ఏమన్నా మంచి, ఎస్పీబీ గారితో మంచి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉన్నాయి, ఆర్ ఆయన పాటల వల్ల మీరు ఏ రకంగా అన్న ఇన్ఫ్లుయెన్స్ అయ్యున్నా సరే, ఎందుకంటే నేను కూడా నా స్టోరీస్ చెప్తాను ఆయన పాటల వల్ల, నా ఫేవరెట్ కాంబో కూడా చెప్తాను అని చెప్పాను కదా. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం మాట్లాడుకుందాము. మీరు మాత్రం సాంగ్ రిక్వెస్ట్ చేయాలంటే 9726361966. అండ్ ఈ పాట రిక్వెస్ట్ చేసింది శ్రీనివాస్ గారు.

0: వెరీ నైస్ వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇంకొక పాట కూడా లైన్అప్ చేసేస్తున్నాను. ఈ పాట నాకు నచ్చుతుంది అనమాట, ఎందుకంటే ఈ పాట లైక్ ఒక ఒక సింపుల్ గా ఇట్లా సాగిపోతూ అట్లా కాకుండా మధ్యలో కొన్ని మాటలు కొన్ని అలకలు అట్లా కొంచెం ఇట్లా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఈ కాంబో కూడా క్లాసిక్ కాంబో అనే చెప్పచ్చు, ఎందుకంటే ఈ సినిమాకి డైరెక్టర్ బాపు గారు. అండ్ బాపు గారు అంటే డిఫరెంట్, అంటే నాకు బాబు గారు అన్న పేరు వింటేనే ఒక ఒక డిఫరెంట్ గా అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన తెలుగు రాత చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆయన గీసే బొమ్మలు అవన్నీ లైక్ బాపు బొమ్మ అని ఊరికే అనరు అని, ఈ వీటి వాల్యూ అంతా నాకు ఇప్పుడిప్పుడు ఈ మధ్య అర్థమవుతుంది అనమాట కొంచెం. అంటే అప్పట్లో ఏదో చాలా చిన్నప్పుడు వచ్చాయి ఈ సినిమాలన్నీ, ఏదో చూసామంటే చూసాం, మనకి చాలా అర్థం కూడా కాలేదు. సో అవన్నీ నాకు ఇప్పటికిప్పుడు అర్థమవుతున్నాయి కొంచెం కొంచెం అలా మెల్లగా అన్నట్టు అనిపిస్తుంది. సో అలా దిస్ ఇస్ వన్ ఆఫ్ దట్ క్లాసికల్ కాంబినేషన్. ఇద్దరు చెప్పేదేముంది అసలు, బాపు గారు అండ్ ఎస్పీబీ గారు. సో మాట్లాడుకోవడం ఎందుకు, ఒక పాట వినేసి వచ్చేద్దాం. అండ్ మీకు తెలుసు కదా మీ ఫేవరెట్ సాంగ్ కావాలి అని అంటే ఈ రోజు ఎవరికి కాల్ చేయాలో 9726361966.
1: చందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండ పండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామ పండు లాంటి బుగ్గ, బెల్ల ముక్క లాంటి గడ్డం, దలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి తంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనకనందుకున్నావే జడా.
2: ఆ బుగ్గలు సాగు తీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు చుర్రుకుంటావు, గద్దాన్ని కొరుకుతావు, ముద్దులు బుద్ధులు కిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే ఆరళ్ళు కీరళ్ళు, శృంగారం పేరుతో గింగిరాలు తిప్పుతావనే

అదన్నమాట సంగతి. అది జడ కదా. అయితే ఎస్పీబీ గారంటే ఎప్పటి నుంచో పాడుతున్నారు, అదంతా ఫైన్ గాని, అసలు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటి అని అంటే, ఆఫ్టర్ 2000s కూడా, అంటే ఆయన ఎప్పుడు ఆఫ్టర్ 1960s ఆ టైంలో స్టార్ట్ చేసి ఉంటారా, లేట్ 60s అనుకోండి పోనీ, అప్పుడు స్టార్ట్ చేసి ఉంటారా, కానీ ఆయన 2010 వచ్చేంత వరకు కూడా చాలా అంటే ఎక్స్ట్రీమ్లీ బిజీ ఉన్నారు. అండ్ ఆఫ్టర్ 2010 కొంచెం తగ్గింది అనుకోండి, అంటే ఆయననే సెలెక్టెడ్ గా పాడడం స్టార్ట్ చేశారు అండ్ హీ వాజ్

0: త్యాగాలో షోకేస్ చేసి, అండ్ మోర్ ఓవర్ ఆ లిరిసిస్ట్, ఆ డైరెక్టర్, ఆ ప్రొడ్యూసర్, ఆ ఒక పాట జరుగుతున్నప్పుడు, ఆ పాట పుట్టినప్పుడు ఎలాంటి కథ జరిగింది, దాని చుట్టూతా ఉండే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఆ పాటకున్న రియల్ మీనింగ్, ఆ పాట వెనకాల ఇన్వాల్వ్ అయి ఉన్న మనుషులు ఎవరు, వాళ్ళ కథ ఏంటి అన్నది నెక్స్ట్ నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ కి తెలియదు. డెఫినెట్ గా ఇప్పుడు 1970s లో వచ్చిన ఒక మంచి పాటో, 80s లో వచ్చిన మంచి పాటో డెఫినెట్ గా 2000 బాన్స్ ఆఫ్టర్ 2000 వాళ్ళకి, ఆర్ చాలా వరకు
1: నాన్ టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 6 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా, సారీ అలవాట్లో పొరపాటు వచ్చేసిందనా. మీరు వింటున్నారు సురభి డిటోర్ విత్ మీ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. ఈ రోజు ఏం చేస్తున్నాము అంటే ఎస్పీబీ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ రోజు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం, ఆయన పాడిన పాటలన్నీ వింటున్నాం అన్నమాట. అయితే నెక్స్ట్ ఇంకొక

0: రైట్. ఒక రిక్వెస్ట్ సాంగ్ కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత ఈ రోజు నేను ఒక స్పెషల్ పర్సన్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. మేబీ చెప్పాలి అంటే, సో ఫస్ట్ టూ స్పెషల్ పర్సన్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలి నేను. అందులో వన్ స్పెషల్ పర్సన్ మీకు ఆల్రెడీ తెలుసు, ఈ షో నేను ఎవరి దగ్గర నుంచి అయితే లాక్కున్నాను ఆవిడ మళ్ళీ వచ్చేసారనమాట నాది నాకు ఇచ్చేయని. సో ఇంట్రడక్షన్ అవసరం లేదు, రాజేశ్వరి గారు ఉన్నారు. అండ్ దాంతో పాటు ఎలా మనం ఈ రోజు మ్యూజిక్ ఇండస్ట్రీలో ఓజీ గురించి మాట్లాడుకుంటున్నాము, ఫార్మింగ్ ఇండస్ట్రీలో ఓజీ శశికాంత్ వల్లం గారు కూడా మనతోనే ఉన్నారు, ప్లాంట్స్ ప్రదాత, గార్డెనింగ్ టిప్స్ ప్రదాత మాతోనే ఉన్నారు. హలో శశికాంత్ గారు. నేను చాలా బాగున్నాను, అండ్ లిజనర్స్ కి కూడా హాయ్ చెప్పండి.
1: హలో ఎవ్రీబడి, హలో డాలస్,
2: హలో ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్. అండ్ శిరీష, నేను నా దగ్గర నుంచి నువ్వు తీసుకోలేదు, యూ యాక్చువల్లీ డిడ్ ఎ ఫేవర్ టు మీ, సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. సో స్వీట్ ఆఫ్ యూ ఫర్ జంపింగ్ ఇన్ లాస్ట్ మినిట్. జాతర దగ్గరకు వస్తుంటే క్రైసిస్ మేనేజ్మెంట్ ఈజ్ అ నార్మల్ థింగ్, మనకి మీ అందరికీ తెలుసు, నాతో మీకు ఇదే అలవాటే. సో అండ్ సో ఇవాళ చేయలేకపోయాను, ఇవాళ షో చేయలేకపోతున్నందుకు ఎంత తీవ్రంగా బాధపడుతున్నాను నేను అనేది, ఇఫ్ యు ఆర్ మై రెగ్యులర్ లిజనర్ దెన్ యూ నో. You know the reason. ఇవాళ జూన్ 4th, మన జూన్ 2th మిస్ అయ్యాను, ఇవాళ జూన్ 4th మిస్ అయ్యాను. ఇట్స్ హర్టింగ్ మీ వెరీ వెరీ బ్యాడ్లీ, బట్ నెవర్ మైండ్, అనదర్ డే అనదర్ ఆపర్చునిటీ. డెఫినెట్లీ విల్ సెలబ్రేట్ ద గ్రేట్ మ్యూజిషియన్స్ అండ్ ద గాడ్స్ టు మీ, దే ఆర్ లైక్ గాడ్. ఇళయరాజా గారి బర్త్డే మిస్ అయ్యాను, ఇవాళ బాలు గారి బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నా, బట్ ఐఎమ్ ఎంజాయింగ్ యువర్ సాంగ్స్ వైల్ ఐ వాజ్ వర్కింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జంపింగ్ ఇన్. అండ్ శశికాంత్ గారు, వెల్కమ్ అగైన్, వెల్కమ్ బ్యాక్ టు డాలస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు రేడియో. ఎలా ఉన్నారు?
1: వెరీ గుడ్, మీరు?
2: బానే ఉన్నాను, బాగుండడానికి ట్రై చేస్తున్నా. జాతర టైం కదా, కొంచెం
0: ఇంకో 3 రోజుల తర్వాత బాగుంటారు ఇంకా
2: ప్రశాంతంగా. అప్పుడు నేను కూడా చెప్పచ్చు ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహంగా ఉందో అని చెప్పచ్చు.
1: నేర్పండి ఎలాగ మాట్లాడాలనేది.
2: మీకు మాటలు నేర్పించే స్టేజ్ లో వెళ్ళలేమేమో.
0: శశికాంత్ గారు, మీరే మాటలు నేర్చుకుంటే మా జాబ్స్ ఏమవ్వాలి చెప్పండి.
1: నాకు ఒక జాబ్ ఏముంది, ట్రై చేస్తా.
0: వద్దు, మీరు మాకు కరేపాకు మొక్కల గురించి చెప్పండి. నా మొక్కల్ని నేను ఇట్లా ఒక సీరియల్ ప్లాంట్ కిల్లర్ తయారయ్యాను, నా మొక్కల్ని ఎలా బతికించుకోవాలో చెప్పండి.
2: సీరియస్లీ,
0: నిజంగా
1: ఇప్పుడు ట్రెండింగ్ అది ఇన్స్టాలో, సీరియల్ ప్లాంట్ కిల్లర్ అనేది ట్రెండింగ్ అనమాట. సీరియల్ ప్లాంట్ కిల్లర్ ఆన్ ద స్ప్రాల్ ఇన్ ద షాపింగ్ అని.
2: Okay, see, you're the Insta and talented, the OG gardener and the OG agripreneur and the OG Insta lo oka manam oka business owner aithe, and if you're like you're the founder, you're the like the one man army, how do you take your business to the next level using social media anedi a separate business me start chesi, you should start counseling for people like me. So definitely congratulations, you seem to be like ruling the world. ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ ఊర్లో అయినా వాళ్ళ మరి ఫార్మ్స్ అంటే తెలియని వాళ్ళు లేరు అమెరికాలో.
1: వెరీ
2: హంబుల్. కానీ హౌ డిడ్ యూ అచీవ్ దిస్?
1: నాకు ఇష్టమైన మొక్కల్ని అందరికీ పంచుతున్నాను, పంచడం అంటే అమ్ముతున్నాను, కరెక్షన్ కదా?
2: అదే అందాం ఇప్పుడే. అవునా?
1: సో వాళ్ళకి నచ్చింది. అండ్ ప్లాంట్స్ అనేది మోర్ దాన్ మెటీరియలిస్టిక్ థింగ్ కన్నా వెరీ క్లోజ్ టు పీపుల్ హార్ట్. సో అందువల్ల బాగా కనెక్ట్ అవుతున్నారు.
2: అది అది ఓకే, మీ బిజినెస్ లైన్ ఆఫ్ బిజినెస్ వల్ల జనాలు కనెక్ట్ అవడం అనేది వన్ థింగ్ డెఫినెట్లీ, బట్ ద వే యూ హ్యావ్ షోన్ ఏ ప్యాత్ పీపుల్ కెన్ సీ అండ్ ఫాలో, దెన్ ఇట్స్ వెరీ వెరీ wonderful. Of course, మీ సిగ్నేచర్ కలర్స్, మీ సిగ్నేచర్ థీమ్స్ మాకు తెలుసు అనుకోండి, బట్ అవి కాకుండా జనరలీ టు కీప్ అప్ విత్ దట్ పేస్, రైట్? వెరీ కన్సిస్టెంట్లీ యూ కీప్ పోస్టింగ్ ఎవ్రీ సింగిల్ డే వితౌట్ అ ఫెయిల్ అండ్ యూ బ్రింగ్ ద ప్లాంట్స్ అండ్ ద లైఫ్ అరౌండ్ క్లోజర్ టు పబ్లిక్ ఎవ్రీ సింగిల్ డే యూ డూ ఇట్ కన్సిస్టెంట్లీ, అండ్ దట్స్ చాలా, దానికి చాలా ఏమంటారు దాన్ని, ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ కావాలి, అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ thing, no? Endukante nalanti vallakaithe being in media, I still lose my motivation and interest every now and then. We can take the caller on air, Sirisha.
0: Hello, Radio Surabhi call chesaru, meer on air kuda unnaru,
2: so mee radio volume taggiche maatladandi. Thank you.
3: Yeah, vinnanu appla elada aame ira chesindi mee andaru OG OG ani annaru kada, OG మన వల్లంవారి ఫార్మ్స్ వారు. నెక్స్ట్ రేడియో సురభి రథ సారథి ఉన్నారు. నెక్స్ట్ ఓజీ ఇన్స్టాగ్రామ్ ఉన్నారు. సో ఓజీ ఫ్యాన్ కూడా ఉంటే బాగుందని చెప్పి కాల్ చేశాం.
2: సూపర్ ఆసమ్. మేము ఓజీ రేడియో సురభి గురించి మాట్లాడలేదు, బట్ థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్. ఐ నో హూస్ కాలింగ్.
3: యశస్వీ అండి.
2: యశస్వీ, హౌ ఆర్ యు డూయింగ్?
3: ఐఎమ్ డూయింగ్ గ్రేట్.
2: ఓకే, సో హౌస్ ది డే గోయింగ్? ఆర్ యూ రెడీ ఫర్ జాతర? ఆర్ యూ కమింగ్?
3: ఓ యెస్, ఇందాకే ఫోన్ చేసి కూడా చెప్పాను
2: నేను. ఓకే,
3: థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్, థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ టీమ్ యూ ప్రొవైడ్ ఆల్ ద టైమ్. And literally I'm waiting for the
1: Chatra.
2: Thank
1: and
2: you.
3: Thank you for Shashkant
1: garu
3: for inspiring.
1: Thank you so much, Chindi. Thank you.
3: Yeah. Oh yes,
2: మేబీ ఒక కాంటెస్ట్ పెట్టాలేమో, బాస్టన్ కరేపాకు ప్లాంట్ ప్రూనింగ్ చూడని వాళ్ళు కాల్ చేయండి అని.
3: నేను బాస్టన్ లో ఉండుంటే నేను కూడా అనుకున్నది ఏంటి ఇలా చేస్తున్నారు అనుకునేదాన్నేమో, బట్ ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ స్పీక్స్.
1: బానే వచ్చిందండి. జస్ట్ ఇందాక కూడా అప్డేటెడ్ వీడియో వచ్చింది, సో ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్.
3: గుడ్ టు టాక్ టు యు. యాక్చువల్లీ మీతో మాట్లాడమనే కాల్ చేశాను. ఇందాక ఫినిషర్ లో చాలా సేపు మాట్లాడాను.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. సో వినే వాళ్ళందరికి, ద రీజన్ శశికాంత్ గారు ఇస్ హియర్ ఇన్ ద స్టూడియో టుడే ఇన్ డాలస్ ఇస్ ఆస్ యూ ఆల్ కెన్ టేక్ అ గెస్, ఈ వీకెండ్ ఆదివారం జూన్ 7th రేడియో సురభి జాతర సీజన్ 4 ఇస్ కమింగ్ అప్ అండ్ వీ ఆర్ ఆల్ సో వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఎన్ని రకరకాల కార్యక్రమాలు ప్లాన్ చేశామంటే, ఇనిషియల్ గా మనం ప్రతిసారి అవుట్డోర్ చేస్తాం కదా, సో ఇనిషియలీ వెన్ వీ ప్లాన్ దిస్ ఈవెంట్ రైట్, ఇండోర్ లో మనం ఎంత ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయగలం, ఎంత ఎంగేజ్ చేయగలం అని అనుకున్నాం, కానీ నౌ ఐఎమ్ లైక్ యు నో జస్ట్ వెయిటింగ్ టు సీ ద డే అన్ఫోల్డ్. వీఆర్ రెడీ, వీఆర్ ఆల్మోస్ట్ రెడీ, వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ సమ్ లాస్ట్ మినిట్ థింగ్స్, బట్ వీఆర్ ఆల్మోస్ట్ రెడీ. అండ్ ఆ ఈవెంట్ కి, ఆ జాతరకి ఈసారి ఆర్ బిగ్గెస్ట్ సపోర్ట్, ఆర్ బిగ్గెస్ట్ partner is Vallembari Farms, as you all know, and Shashikant has been very graceful in offering to be the partner for Jatara this year. So thank you so very much for doing what you did, and we are definitely looking forward, this partnership goes a long way.
1: Thank
2: another caller, maybe another person wanting to talk.
4: Chodamillu Rajeshwari gar fans or Shashikant gar fans?
2: Shashikant kosam chestunnaru.
4: Hello, Radio Surabhi call chesaru, meer on air unnarandi, mee peru?
5: Mani
4: garu, cheppandi. మీరు రాజేశ్వరి గారి కోసం చేశారా, శశికాంత్ గారితో మాట్లాడదామని చేశారా?
2: ఎందుకు ఇలా స్పాట్ లో పెడుతున్నాం?
4: ఒరిజినల్ ఫ్యాన్స్ ఎవరు తెలుసుకోవాలి కదా మనం.
5: ఇద్దరు అంటే
4: మీరు దొరకలేదు.
2: మీరు యాక్చువల్లీ ఏమనాల్సిందంటే శిరీష కోసం చేశానని. ఇంకా నెక్స్ట్ ఈ క్వశ్చన్ అడిగేది కదా అప్పుడు.
4: చెప్పండి మణిగారు, మన ఇంట్లో మొక్కలు ఎలా పెరుగుతున్నాయి? ఏంటండి? ఓ డెఫినెట్ గా చెప్పండి. సీతారామం. ఓకే అండి, లైన్అప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
2: లాస్ట్ కాల్. ఓకే, మీరు మళ్ళీ మాట్లాడాలనుకుంటే మళ్ళీ చేయొచ్చు, విల్ టేక్ యూ ఆన్ ఎయిర్. సో జాతరలో పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుతున్నాము, అండ్ థ్యాంక్ యూ అగైన్, జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ దిస్ ఆన్ ఎయిర్. అండ్ నాట్ జస్ట్ పార్ట్నర్షిప్, ఈసారి జాతరలో మామూలుగా ఎవ్రీ ఇయర్ జాతరలో మీరు వల్లమారి ఫార్మ్స్ తో ఒక బూత్ చూస్తారు, అండ్ లాస్ట్ ఇయర్ కొన్ని ప్లాంట్స్ పెట్టారు, కానీ ఈసారి ఇట్స్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్ ఎక్సైటింగ్. మై ఓన్లీ వరీ ఈజ్ మేబీ ద హోల్ క్రౌడ్ విల్ బి ఎట్ వల్లమారి ఫార్మ్స్ జోన్, మేబీ ఇటువైపు తక్కువ వస్తారేమో అన్నట్టు అనిపిస్తుంది ద వే దే హ్యావ్ ప్లాన్. సో ఐ లెట్ హిమ్ స్పీక్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ దే ఆర్ ప్లానింగ్ ఆఫ్టర్ దిస్ కాల్.
4: హలో, రేడియో సురభి కాల్ చేశారు, మీ పేరు?
3: నా పేరు ప్రవీణ.
4: ప్రవీణ గారు ఎలా ఉన్నారు?
3: చెప్పాలి, నాకు ఒక క్వశ్చన్ ఉంది, దానికోసం చేశా.
4: చెప్పండి
3: శశికాంత్ గారిది, ఏంటి స్పెషల్ జాతరలో?
6: what can we expect?
2: Praveena, I just asked him to share that information.
6: Okay. Yeah.
2: So we are waiting. Thank you for always being a supportive and friendly partner in Jatara. So
6: definitely,
2: she wants to know. జాతరలో మీరు మల్లెమారి ఫార్మ్స్ స్పెషాలిటీ ఏంటి ఈసారి ప్లాన్స్ కాకుండా?
1: మాకు గోరింగ్ చెక్ అనేది మనం మీ కంపెనీ ఫార్మింగ్ కంపెనీ పెట్టిన దగ్గర నుంచి వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్ అండి. సో ఈసారి ఫ్రెష్ గోంగూర గోరింతాకు దాన్ని అక్కడే రుబ్బి దాన్ని అందరికి చేతులకు పెట్టాలనేది వన్ ఆఫ్ ది ఈవెంట్ కింద పెట్టాము. దాంతో పాటు ఇప్పుడు మంచి మొక్కలు కూడా బాగా మంచి బుషీగా గ్రో అయ్యి మంచి ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉన్నాయి. సో ఆ మొక్కలు కూడా తీసుకొస్తున్నాం, వెరీ స్పెషల్ మొక్కలు అన్ని కూడాను. అండ్ సో గోరింతాకు మొక్కలు అండ్ ఆవకాయ. సో మనందరికి ఇండియాలో మొక్కలు చేసుకుని ఆవకాయ పెట్టే అలవాటు బాగా ఉంది కదా. సో ఇప్పుడు అదే ఆవకాయని మల్లికా మ్యాంగోస్ అనే ఒకటి ఒక స్పెషల్ వెరైటీ ఆఫ్ మ్యాంగోస్ ఉంటాయండి, అది ఫ్లోరిడా మా ఫార్మ్స్ లో గ్రో అవుతున్నాయి. ఆ మ్యాంగోస్ ని తీసుకొచ్చి బాటిల్ తోటి ఫ్రెష్ గా ఆవకాయ పెట్టాలని చూస్తున్నాం అక్కడే. సో దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేస్తున్నాం అండి.
6: ఆవకాయ అక్కడ పెడతారా?
2: అదే ఆయన ఎలా చెప్పారు కదా, అది అదేదో చాలా క్యాజువల్.
6: అదే కదా
2: డాన్స్ చేస్తూ చెప్పేది అన్న అది. మీరు అలా ఎలా చెప్పారంటే అదేదో క్యాజువల్ థింగ్ పెడుతున్నాము. నో, యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ హౌ ఇట్ సపోజ్ టు బి సెడ్. జాతరలో తెచ్చి జాతరలో అక్కడ ఆవకాయ కలిపి అక్కడ అమ్ముతారు అన్నమాట.
1: ఎగ్జాక్ట్
6: టైం చెప్తారా?
2: ఎగ్జాక్ట్ టైం ఏ ప్రవీణ అంటే ఏంటి ఉద్దేశం? ఇప్పుడు ఆవకాయ ఎప్పుడు పెడితే అప్పుడు వద్దామనా?
6: ఆహా, చూడటానికి బాగుంటది కదా.
2: అది మిస్ అవ్వద్దనా?
1: వచ్చాను ఆవకాయ పెట్టడం.
6: ఏదో చిన్నది పెడతాం గానీ ఇండియాలో లాగా పెద్ద
1: అంత మీరు హెల్ప్ చేయండి అందులో. సో మొక్కలు అది కొట్టిద్దాము, అక్కడే చేద్దాం. ఎంత ప్రాసెస్ అంతా అక్కడే చూస్తాం అక్కడే
2: అనమాట. కంప్లీట్ తెలుగుదనం తీసుకొచ్చే పనిలో ఉన్నారు ఆయన. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ ఫర్ ద కాల్. ఐ థింక్ వీఆర్ గెటింగ్ అనదర్ కాల్. హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. మేను హూస్ కాలింగ్?
6: హలో, మీరు ముగ్గురికి ముగ్గురు కోసం చేశాను
2: ఎక్కడ అడిగేస్తారు? ఎక్కడ ఎక్కడేదో ఒక సైడ్ తీసుకోవాల్సి వస్తుందా? ముందే మీరే క్వశ్చన్, మీరే ఆన్సర్. సుగాత్ర గారు ఇలాంటప్పుడే దొరికిపోతారు.
6: అంటే ముందు క్వశ్చన్ పేపర్ లీక్ అయింది కదా మరి.
2: ఎలా ఉన్నారు?
6: అందుకని ఆన్సర్ వచ్చేసింది.
2: థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? హౌ ఇస్ యువర్ థర్స్డే?
6: బాగున్నామని. జాతర దగ్గరకు వచ్చిందని మేమే మీకన్నా ఎక్కువ ఇదిగా ఉన్నాం అనమాట.
2: ఉండాలి మరి, ఉండాలి కదా మరి.
6: అంతేగా? కాదు, నాకు అసలు జాతర అంటే ముందు వల్లంవారి ఫార్మ్స్ అనే గుర్తుంటుంది.
2: నేను ఇంటికి వెళ్ళిపోతాను అయితే.
6: మీరు ఇంటికి
2: వెళ్ళిపోతే
6: ఎలా? మీరు
2: కబుర్లు చెప్పారు, మేమా శశికాంత్ గారా చెప్పారు?
6: మీద మీరుంటారు, వల్లంవారి ఫార్మ్స్ ఏమో అటు పక్కకు ఉంటుంది.
2: ఆ పక్కకు ఉంటే వాళ్ళే గుర్తుండడం ఎలా గుర్తున్నారు అనేది వాళ్ళు కూడా గుర్తుంటే బాగుంటుంది.
1: సౌకర్యండి,
6: అలాగే అదండి. మీరు రోజు గుర్తుంటారు రేడియో సురబిలో సీఈఓ ఎవరంటే మీరని గుర్తుంటారు.
2: నా గురించి
6: అంటే మాత్రం
2: అన్యాయం, ఇది అక్రమం. పాపం మా శిరీష అప్పటి నుంచి పాటలు వేస్తుంటే కష్టపడి, అది కూడా బాలుగారి పాటలు, అది కూడా బాలుగారి బర్త్డే.
6: శిరీష నేనే ఫోన్ చేశాను, శిరీష అడిగండి.
2: అవునవునవును, అది కరెక్టే. సరే, మాట్లాడండి. మేము చాలా సేపు శిరీష. బై ది వే, మీ ఆన్ దిస్ నోట్ మా లిజినెస్ అందరికి ఐ డెఫినెట్లీ హావ్ టు అనౌన్స్ దిస్, ఇందా గుర్తులేదు, ఐఎమ్ సారీ. సో ఈ మధ్య సుగాత్ర గారు, ఐఎమ్ సారీ, ఐఎమ్ టేకింగ్ ఇన్ టు యువర్ కాల్ పార్ట్. ఈ మధ్య ఏం చేశామంటే, రేడియో సుర్బీలో మీరు గమనించి ఉంటారు, మీలో చాలా మంది, ప్రతి నెల ఒక స్టార్ ఆర్జీ ఆఫ్ ది మంత్ అని రికగ్నైజ్ చేస్తున్నాము. అండ్ దట్ ఆర్జీని వాళ్ళ ఫోటో, వాళ్ళ పోస్టర్ అంతా కూడా ఇండియా బజార్ అన్ని లొకేషన్స్ లో అది ఇట్స్ గోయింగ్ టు బి ఆన్ డిస్ప్లే. అలా లాస్ట్ మంత్ భాస్కర్ గారు ఉన్నారు, అప్పుడు చెప్పాను ఆ అనౌన్స్మెంట్. ఈ మంత్ శిరీష ఇస్ అవర్ స్టార్ ఆర్జీ ఆఫ్ ది మంత్.
6: థ్యాంక్ యూ
2: సుగాత్ర గారు. ఇప్పుడు మీరు మాట్లాడండి ఆయనతో.
6: అదే అండి, నేను వల్లం వాడి ఫార్మ్స్ నేను మొన్ననే ఫేస్బుక్ లో చూస్తే వాళ్ళకి లైట్లు పెట్టా. ఏంటంటే వాళ్ళ ఫామ్ లో మొక్కలు చాలా బాగుంటాయి, నా ఫామ్ లో మొక్కలు ఏంటంటే వాళ్ళ దగ్గర తీసుకున్న పళ్ళలో ఉండట్లేదు.
2: అంటే మీరు అంత ప్రేమగా పెంచట్లేదంటారు ఆయన?
1: మీరు మరీ ఎక్కువ ప్రేమగా పెంచుతున్నారేమో అండి, కొంచెం వాటిని కూడా రఫ్ గా టఫ్ గా పెరగాలి.
6: అలా కాదు, మీకు అందులో తెలిసిన మెలకువలన్నీ మాకు తెలియదేమో. మరి
2: ఫాలో అవ్వండి, పొద్దునైతే చెప్తుంటారు.
6: పోయినసారేమో నేను పారిజాత మొక్క ఇంకేమో గొరింత మొక్క తెచ్చుకున్నాను, అది ఒక రెండేళ్ళు బాగుంది, తర్వాత నేను పెరగను పో మీ ఇంట్లో అన్నట్టుంది.
1: సో ఈసారి మేబీ డాలస్ స్పెసిఫిక్ వెదర్ ప్యాటర్న్స్ చూసి ఎవ్రీ మంత్ ఎలా ఏం జరుగుతుంది అనేది మేబీ అప్డేట్స్ ఇస్తే అది కూడా ట్రై చేద్దామండి ఒకసారి. ఎందుకంటే మా ఫ్లోరిడాలో ఉండే
6: మీరు మరి నెలకోసారి వచ్చేసి ఇలా అందరికి సందేహాలు తీసుకొచ్చు కదండి.
1: షూర్ అండి,
6: రేడియో సురభిల్
1: మీరు అంతగా పిలుస్తుంటే ఎందుకు రాకుండా వస్తానండి.
2: ఐ లవ్ దట్ ఐడియా.
6: అలా తెలిస్తే అందరు శ్రోతలు కూడా హ్యాపీ.
1: డెఫినెట్ గా అండి.
2: థ్యాంక్ యూ సుగత్ గారు.
6: టైం అంతా తీసేసుకున్నాను. ఓకే మరి
2: పర్లేదు. అది మరి పాటేసేస్తావా, తర్వాత మాట్లాడదామా?
4: యా డెఫినెట్ గా ఒక పాటేసేస్తాను. ఒక రిక్వెస్ట్ సాంగ్ ఉంది, అది ప్లే చేసేస్తాను ఫస్ట్ ఫ్రమ్ ద మూవీ సీతారామం.

0: లంచ్ కి ఎక్కడ కన్నా వెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లి ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
2: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ క్యాష్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
3: Mana Telugu Dentist at your service. Dallas Smiles Dental and Orthodontics to appointment book chesi life ni easy cheyandi. Kids ki, adults ki regular ga checkups to paatu deep cleaning, crowns, bridges, extractions, Invisalign implants and many more dental care facilities for you and your family. Accepting most dental insurances. Insurance lekapoyina parvaledu. They have affordable prices and flexible payment plans. Mee family ki meeku poorthi dental care all at one place. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
4: ఏంటి, ఇప్పుడు వండేదాకా ఆగాల.
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: అట్లా ఒక మెగాస్టార్ పాట పడంగానే ఒక ఉత్సాహం వచ్చింది అందరిలో.
1: ఎనర్జీ ఏదైతే ఉందో ఒక ఎనర్జీ గస్ట్ అన్నమాట. జస్ట్ ఆల్ ద ఏమంటారా ఒకలాంటి డల్నెస్, ఏదైనా కొంచెం ఇఫ్ యూ ఫీల్ ఎ లిటిల్ లో, అన్ని ఇలా క్షణంలో అలా ఎగ్గిరిపోతాయి అన్నమాట. ఒక మెగాస్టార్, ఒక బాలు గారు, ఒక రాజాగారు, ఒక వెయిటర్ గారు అలా తగిలితే
0: అదే కదా అందరూ కలిసి ఇట్లా మిక్సీలో కొట్టి ఒకేసారి వచ్చినట్టు అలాగే అనిపిస్తుంది. అందరు ఇంత మంచి మూడ్ లో ఉన్నారు కాబట్టి నేను చాలా మంచి క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను.
1: నేను జనరల్లీ మంచి క్వశ్చన్స్ అడుగుతావు.
0: అవునవును అవును. అయితే శశికాంత్ గారిని ఈ రోజు నేను మంచి మాటలు ఆయన నోటి నుంచి తెప్పిద్దామన్న ప్రయత్నంలో మీకు రేడియో సురభితో ఉన్న అనుబంధం ఎలాంటిది, అంటే కొన్ని మాటలు మా ఆర్జెస్ గురించి అండ్ నా గురించి, రాజేశ్వరి గారి గురించి
1: మంచి
0: ఫస్ట్ మీరు ఉండాలి, తర్వాత మీరు వెళ్ళిపోయినా ఓకే మాకు. సో అలా ఫస్ట్ ఫస్ట్ మాటలన్నీ కొంచెం మంచిగా చెప్పేయండి. అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు జాతరకి? మీరు మెయిన్ పార్టిసిపెంట్, పార్టిసిపెంట్ కాదు ఏమంటారు దాన్ని, పార్ట్నర్ పార్ట్నర్ అవుతున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా మీరు ఉన్నారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అండ్ హౌ ఎక్సైటెడ్ యు ఆర్?
1: నాకు మన్మధుడు సినిమా గుర్తొచ్చింది. మీరేంటేం మాట్లాడలేదు,
0: అంటే మీరు ఆపితే మాట్లాడలేదు.
2: ఫస్ట్ క్వశ్చన్ మర్చిపోయాను ఆల్రెడీ మీరు అడిగిన దాంట్లో.
0: ఫస్ట్ క్వశ్చన్ మా గురించి చెప్పండి.
2: స్క్రిప్ట్ రాసిచ్చారు కదా, అదే పేపర్ అది
0: శశికాంత్ గారు, అది మీరు ఆఫ్ ఎయిర్ చెప్పాలి, ఆన్ ఎయిర్ చెప్పకూడదు.
2: సో రేడియో సురభి, నేను డాలస్ వచ్చిన దగ్గర నుంచి వెరీ వెల్ కనెక్టెడ్. మాకు అసలు మెయిన్ ఆపర్చునిటీ ఇచ్చి జనాలకు తెలియడం మీరు అంతా రేడియో సురభి వల్ల జరిగింది. దాని తర్వాత మా అమ్మాయి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అది వచ్చింది కానీ, బట్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ మాకు ఇచ్చారు, వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఈ పార్ట్నర్షిప్ ఫర్ ద పాస్ట్ 2 జాతరలో మేము పార్టిసిపేట్ చేసాం అనుకుంటున్నాం. ఫస్ట్ జాతరలో నేను ఉన్నాను, బట్ నెక్స్ట్ జాతర
1: ఫస్ట్ లో లేరు, సెకండ్ లో ఉన్నారు. బట్ అప్పుడు మీరు బూత్ ఏం పెట్టలేదు, యు వర్ దేర్, యు వర్ జస్ట్ దేర్ అండ్ యూ చూసారు, అసలు పల్స్ చూసారు అనమాట. అంటే మేము రావడానికి ఈ ప్లేస్ వర్త కదా అని టెస్టెడ్ ద వాటర్స్ ఇన్ సెకండ్ జాతర.
2: సెకండ్ జాతరలో నేను అక్కడ
1: టాపిక్
2: ఈ జాతరలో చాలా వెరీ గుడ్ ఎక్సైట్మెంట్ ఏంటంటే మీతో పార్ట్నర్ అవ్వడం అండ్ ఈ ప్రాసెస్ తెలుసుకోవడం అండ్ మీతో పాటు కలిసి ఈ యాక్టివిటీస్ లో, ఎస్పెషల్లీ మన ట్రెడిషనల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం అనేది వెరీ ఫార్చునేట్. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. మొక్కలంటే మేము ఎలాగో తీసుకురాస్తాము, ఎక్కడైనా అమ్మగలుగుతాము, కానీ ఇటువంటి ప్లాట్ఫామ్ లో తీసుకొచ్చి మీతో పాటు పార్టిసిపేట్ చేయడం అనేది వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండి.
1: మా ఎక్సైట్మెంట్ అబౌట్ ఓకే
0: ఆవకాయ గురించి నాకు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అదేంటంటే ఇండియాలో నేను చిన్నప్పటి నుంచి చూసాను మా అమ్మమ్మలు అమ్మమ్మలు వాళ్ళు ఎలా పెడతారు ఆవకాయ అని. అదంతా ఒక పెద్ద ప్రాసెస్ అనమాట, అదొక 2-3 డేస్ ప్రాజెక్ట్. అది ఫస్ట్ ఆవకాయ ఎల్లు ఒకళ్ళు తీసుకురావాలి, ఇంకొకళ్ళు క్లీన్ చేయాలి, చాలా టీమ్ ఎఫర్ట్ ఉంటుంది. మామిడికాయలు బీనర్స్ మిస్టేక్స్ అండి, వదిలేయండి. అట్లా తీసుకొస్తారు. కానీ మీరు ఇలా ఈ ఒక్క రోజులోనే ఇదంతా మేనేజ్ చేయడానికి, ఇట్లా సక్సెస్ చేయడానికి చూస్తున్నారు కదా, అసలు ఈ ఆవకాయ కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చింది?
2: చాలా మంది మాకు మ్యాంగో సీజన్ రాగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ అది. మన తీపి మామిడికాయలు, పండిన మామిడికాయలు ఎలాగైనా ఎక్కడైనా దొరుకుతాయి, కానీ పుల్ల మామిడికాయలు ఆవకాయ పెట్టుకోవడానికి ఎక్కడైనా దొరుకుతాయని అడుగుతారు అనమాట. సో మాకు ఉన్న మ్యాంగో వెరైటీస్ లో మేము టేస్ట్ చేసి ఏ వెరైటీ ఎలా అయితే ఫ్లష్ థిక్ గా ఉండి పులుపు ఎక్కువ ఉంటుందో, ఫైబరస్ లేకుండా ఉంటుందో, ఆ వెరైటీని ఐడెంటిఫై చేసి మేము కొంచెం టేస్ట్ అది చూసి ఓకే మల్లికా మ్యాంగోస్ అంటే ఆవకాయకి బాగుంటుందన్న ఒక ఫైనలైజేషన్ వచ్చామన్నమాట. సో ఆ నాకు ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఆవకాయ గురించి తెలియదు, ఇప్పుడు గూగుల్ చేస్తే వెళ్ళి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, సో ఈ కావాల్సిన మొత్తం అన్ని ఐటమ్స్ అరేంజ్ చేసి ఆ మేకింగ్ అనే ప్రాసెస్ ని, అంటే ఆ చేసి తిన్న వెంటనే మనం ఆకలి తినేయలేమని తెలుసు, ఊరాలి ఎన్ని ఉంటుంది కాబట్టి, బట్ అట్లీస్ట్ ఆ ట్రెడిషన్ ని తీసుకొచ్చి ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయాలని ఆవకాయ తీసుకొస్తున్నామండి.
1: యా డెఫినెట్లీ, దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆవకాయ కలపడం అనేది ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఎక్సైటింగ్. సో శిరీష్, టు యువర్ పాయింట్, ఇండియాలో ఎందుకు 2-3 రోజులు పడుతుంది అంటే రకరకాల ఆవకాయలు పెడతారు, అందులో పచ్చళ్ళు రకరకాలు పెడతారు కదా ఊరకాయలు, అందులో మాగాయకి 2-3 రోజులు పడుతుంది, ఆవకాయకి వీటికి పట్టదు. అంటే 2-3 రోజులు పట్టడానికి ఏంటంటే ఊరడానికి అనమాట, నువ్వు మిక్స్ చేసేసి యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద జార్ ఇన్ 1 డే ఫర్ మోస్ట్ ఆఫ్ దెమ్. సో ఇక్కడ వీళ్ళు చేసేది దట్ సింపుల్ ఆవకాయ కాబట్టి, ఐమ్ నాట్ సేయింగ్ ఇట్స్ ఈజీ, ఇట్ ఇస్ డెఫినెట్లీ నాట్, టెక్నిక్ కావాలి అంటే కరెక్ట్ మెజర్మెంట్స్ అది తెలియాలి అండ్ జాగ్రత్తగా చేయాలి. అంత క్వాంటిటీస్ చేసినప్పుడు యూ హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ సో ఇట్ డజన్ గెట్ స్పాయిల్స్ లేటర్ అవన్నీ. బట్ డెఫినెట్లీ ఇట్స్ an experience that everybody will take with them.
0: Yeah,
1: so దానికి ఒక టైం అని అనుకున్నారా అని డెఫినెట్ గా చాలా మంది అడుగుతారు. సో నేను మై రికమెండేషన్ విల్ బి టు ప్లాన్ దట్ అరౌండ్ 3 and 4 ఆ టైం కల్లా ప్లాన్ చేస్తే బాగుంటుంది.
2: అండ్ కరేపాకు, కరేపాకు ప్రూనింగ్ అనేది ఒక వర్క్ షాప్ కింద చేద్దాం అనుకుంటున్నాం. చాలా మందికి ఇళ్లలో ఒక కరేపాకు అనేది ఒక ఆస్తిలా తయారైంది అనమాట.
0: కరేపాకు ఇలా ఫోమో కూడా వచ్చింది. ఎవరింట్లో అయినా కరేపాకు ఉండే, మా ఇంట్లో లేకపోతే నాకు చాలా బాధ అవుతుంది, నేను చాలా కోల్పోయానని ఫీల్ అవుతున్నాను. సో కరేపాకు ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ. ఈసారి మీ ఊరు వెళ్ళేటప్పుడు నీకు సారతో పాటు చీరతో పాటు కరేపాకు.
2: సో కరేపాకు ఏమంటే అది ఇనీషియల్ పార్ట్ టైమ్ లో గ్రో అవడం చాలా స్లో అనమాట. అక్కడ జనాలకి పేషెన్స్ ఉండదు, బట్ మిగతా మొక్కలన్నీ క్విక్ గా గ్రో అవుతుంటాయి, చాలా స్లోగా అవుతుంది. అందువల్ల కరేపాకు చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఇయర్స్ అండ్ ఇయర్స్ టుగెదర్ ఉంటుంది అది. సో మేము కూడా ఒక ఇప్పుడు కరెంట్ వర్కౌట్ చేసేది ఏంటంటే, కరేపాకు బాగా పెరగడానికి ఒక న్యూట్రియన్స్ మిక్స్, ఒక బ్లెండ్ తయారు చేస్తున్నాం అనమాట. అది వెరీ సూన్ స్టోర్స్ లో మీకు వల్లం వారి ఫార్మ్స్ బ్రాండ్స్ తోటి స్పెసిఫిక్ టు కరేపాకు కూడా బయటకు వస్తుంది అది. సో ఈ కరేపాకు గ్రోత్ కి, రూట్స్ కి, స్టెమ్స్ కి, దాని లష్ గ్రీన్ లీవ్స్ కి కావాల్సిన న్యూట్రియంట్ బ్లెండ్ చేసి అండ్ అలాంగ్ విత్ సమ్ వెరీ బయో ఇంగ్రీడియంట్స్ లైక్ హ్యూమిక్ యాసిడ్ అండ్ ఫల్విక్ యాసిడ్ అండ్ కెల్ప్ మెటీరియల్స్ అన్ని యాడ్ చేసి ఒక కరేపాకు స్పెసిఫిక్ మెటీరియల్ బయట తీసుకుని వస్తున్నాం అన్నమాట. సో ఈ సెషన్ లో మనం కరేపాకుని ఎలా ప్రూన్ చేయాలనేది నేర్చుకుంటాం.
0: అమేజింగ్. అయితే ఇప్పుడు ఒక కాలర్ తీసుకుందాం, మాట్లాడదాం.
3: హలో.
0: హలో.
3: హాయ్ అండి, నా యశస్వి. నేను మళ్ళీ నేను కాల్ చేశాను.
0: చెప్పండి చెప్పండి.
3: చెప్పండి. క్వశ్చన్ అండి.
0: చెప్పండి చెప్పండి.
3: మీరు ఇందా నుంచి ఆకే ఆకే అంటే ఆకలేస్తుంది.
1: అది క్వశ్చన్ ఎందుకు అవుతుంది మీరు అప్పుడు?
3: సారీ సారీ, అది ఇంకొకటి అడగబో ఇది చెప్తాను. బట్ ఐ ఫీల్ దట్ హంగ్రీ అన్నమాట. ప్లీజ్ ఆవకాయ సో గుడ్ కాన్సెప్ట్ మీరు చేసేది. యా, కొంచెం తక్కువ
0: మాట్లాడండి,
3: బికాస్ ఈ సారి ఇండియా నుంచి పార్టీలో రాలేదు. సో యా, క్వశ్చన్ అన్నాను కదా ఇందాక, శశికాంత్ గారు మొన్న ఫ్లవర్స్ ప్లాంట్స్ తీసుకొస్తున్నారా? ఈసారి
2: వస్తున్నాయండి, చాలా రకాల ఫ్లవర్ ప్లాంట్స్ వస్తాయి ఇప్పుడు.
3: నేను పర్టికులర్ గా సంథింగ్ వాటి గురించి వెతుకుతున్నాను. అండ్ ట్యూబ్ రోజ్
2: సార్? సంథింగ్ లేదు, మాకు బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ లో వచ్చిన ఫ్రీజ్ వల్ల కొన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ మాకు పోయింది అనమాట. సో దాని వల్ల ఈసారి ఎక్కువ స్టాక్ వాల్యూమ్ తేలేకపోయాము, కొన్ని వెరైటీస్ తేలేకపోయాము అనమాట. బట్ సంథింగ్ ఇన్ అవర్ లిస్ట్. అండ్ ట్యూబ్ రోజ్ అంటే రజనీగంధ ఆర్ మనం ఒక అది చేస్తాం, అది నెక్స్ట్ ఇయర్ కి బోత్ సింగిల్ పెటల్ అండ్ మల్టీ పెటల్స్ తీసుకుని వస్తామండి.
3: అస్సలు మీరు భలే మాట చెప్పారు. ఈసారి ఉంటే అసలు ఇంకా బాగుండేది, బట్ వెయిటింగ్ కి ఇంకా బాగుంటది.
2: రైట్ రైట్. నెక్స్ట్ ఇయర్ అయితే మీ గార్డెన్ మొత్తం ఫిల్ చేయొచ్చు వాటర్తో.
3: ఓ సూపర్. మీరు
2: అది ఇట్స్ బల్బ్ వెరైటీ కాబట్టి అదే మల్టిప్లై అవుతుంటది. సో ఆ టిప్స్ కూడా వస్తుంది అనేది.
3: దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ అండి.
2: థ్యాంక్ యూ
0: ఫర్ కాలింగ్. ఇంకా మీరు ఎలాంటి మొక్కల్ని బతికించుకోవాలనుకున్నా మీకు తెలిసి ఎవరికి కాల్ చేయాలో 9726361966 కి కాల్ చేయండి. అండ్ ఇంకొన్ని జాతర విషయాలు మాట్లాడుకుందాం మనం
1: ఆఫ్టర్ ఎ సాంగ్.
0: యా, ఆఫ్టర్ ఎ సాంగ్. అండ్ మనకి ఒక పవన్ కళ్యాణ్ పాట వినపడితే ఇంకో రకమైన హ్యాపీనెస్. కాబట్టి
1: ఎవరికోసం ఇస్తున్నాం?
0: మీకోసమే. ఇప్పుడు మీకోసం కాదండి, మీరు కొడతారు.

0: వావ్ అదన్నమాట సంగతి. సో శిరీష క్విక్లీ జాతర కి సంబంధించి కొన్ని అప్డేట్స్ మాట్లాడేసుకుందాము, దెన్ ఐ విల్ లెట్ యు బి. అప్పుడు నువ్వు రాజేశ్వరి ఉంది కదా, నేను ఇప్పుడు పాత పాటలు వేయాలి కదా అని లెట్ యు బి ఫ్రీ. అప్పుడు నువ్వు చాలా ఉత్సాహం
1: అయిపోతుంది. టైం ఇంకేముంది,
0: యు హావ్ సో మచ్ టైమ్. ఓకే అదా అయిపోయింది, సో సారీ అయిపోయింది. మళ్ళీ రేపు రా అయితే, రేపు వచ్చి
1: మళ్ళీ రేపు వచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బాలు గారి సాంగ్స్ చేయాలి నేను.
0: అలా
1: జస్ట్ ఇంకొక సాటిస్ఫాక్షన్ కోసం.
0: ఓకే సో జాతర కి సంబంధించి క్విక్ అప్డేట్స్ ఏంటి అంటే, ఆఫ్ కోర్స్ లైక్ ఐ సెడ్, ఆల్ ప్రెప్స్ ఆర్ డన్, ఆల్ ప్రెప్ ఇస్ డన్ అండ్ ఆల్ వర్క్స్ ఆర్ డన్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ అండ్ వీఆర్ రెడీ టు రాక్ అండ్ రోల్. ప్రతిసారి జాతరలో కొన్ని స్పెషల్ అట్రాక్షన్స్ పెడతాం కదా, అట్లాగా ఈసారి కూడా వీ డిడ్ ప్లాన్ సంథింగ్ వెరీ వెరీ స్పెక్టాక్యులర్ అండ్ మొత్తం టీమ్ లో ఎవ్వరికీ తెలియని ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్ ఎక్సైటింగ్ థింగ్ జరగబోతుంది. అందరూ ఏంటి మాకు చెప్పు మాకు చెప్పు మాకు చెప్పు అని అడుగుతున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ స్టార్ ఆర్జే ఆఫ్ ది మంత్ తెలిసింది, కానీ ఆర్జే అవార్డ్స్ లో విన్నర్స్ ఎవరో మీకు ఇంకా తెలియదు, కాబట్టి దట్స్ అనదర్ ఎక్సైటింగ్ రివీల్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఎట్ ద వెన్యూ. అండ్ ఆల్సో వీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ గెస్ట్ కమింగ్ ఇన్ అండ్ గ్రాండ్ రివీల్, సర్ప్రైజ్ రివీల్ ఇస్ హ్యాపెనింగ్. రేడియో సుర్భి డెఫినెట్లీ మీరు గత 4 సంవత్సరాల నుంచి మై జర్నీలో యూ ఆల్ హ్యావ్ బీన్ ఎ సిగ్నిఫికెంట్ పార్ట్ అండ్ మీరు లేకపోతే అసలు మేము లేము. And I mean this as I always keep saying from the bottom of my heart, and it means a lot to us to get all of your support. Meer enta maaku protsahanni andinchatam, enta maa venakala undatam maaku chaala chaala aanandanga untundi. And so ikka nunchi direction vistrutam avutundi. That's all I can say. Our direction is going to be much, much larger, much, much bigger, much, much closer to all of you. And that's the goal. In this process, there is a new thing that we are going to introduce to you that is happening on Jatara Day. No other better occasion on Pinchindi, and hence the reveal. Can't wait for the moment. I'm really super excited and also super excited to see what is to unfold in the coming days. మీ సహకారం ఆ జర్నీలో కూడా ఇలాగే ఉంటుందని నా నమ్మకం. ఓకే సో విత్ దట్ ఐ ఆల్సో వాంట్ డెఫినెట్లీ మెన్షన్ దిస్, జనరల్ గా అవుట్డోర్ లో జాతర చేసినప్పుడు వీ ఆల్వేస్ టేక్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్, సేఫ్టీ సెక్యూరిటీ పోలీస్ అన్ని ఉంటాయి, అలాగే ఇప్పుడు కూడా ఉంటాయి, బికాస్ ద ఈవెంట్ ఇస్ మచ్ బిగర్ దెన్ వీ ఆల్ కెన్ రియలీ ఇమాజిన్, అండ్ హెన్స్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ కేర్ అండ్ టేక్ సెక్యూరిటీ దట్ ఇస్ బీన్ టేకెన్ కేర్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ప్లేస్. లాట్ ఆఫ్ వాలంటీర్స్, రేడియో టీమ్ అంతా ఉంటారు. ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మేము మీకు అందుబాటులోనే ఉంటాము. వి ఆల్ విల్ బి విత్ ద పర్పుల్ బ్యాడ్జెస్, ఫైండ్ అస్ దేర్ ఆర్ యూ కెన్ ఆల్సో గో టు వల్లమారి ఫార్మ్స్ జోన్. అక్కడికి వెళ్ళినా కానీ దే విల్ రీడైరెక్ట్ యూ టు అస్ ఎనీ టైమ్ ఎనీథింగ్. విఆర్ దేర్ టు సపోర్ట్ యూ. వి విల్ మేక్ ష్యూర్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద మోస్ట్ ఎంజాయబుల్, మోస్ట్ మెమరబుల్ డే ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో యాజ్ ఐ ఆల్వేస్ హావ్ బీన్ సేయింగ్ ద లాస్ట్ 6 నెలల నుంచి, బ్లాక్ యూర్ డేట్స్, క్యాలెండర్స్ బ్లాక్ చేసుకోండి, టైం బ్లాక్ చేసుకోండి. యూ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు డూ బట్ జాతర ఆన్ సండే జూన్ 7th. లెట్స్ ఆల్ హ్యావ్ టూ మచ్ ఫన్, క్రియేట్ లాట్ ఆఫ్ మెమరీస్, లాట్ ఆఫ్ షాపింగ్, లాట్ ఆఫ్ ఫుడ్, అండ్ లెట్స్ టాక్ అగైన్ అబౌట్ ద సక్సెస్. ఎంత బ్యూటిఫుల్ గా జరిగింది జాతర అని నెక్స్ట్ వీక్ మనం మాట్లాడుకుందాం. రేపు వీలైతే మళ్ళీ వచ్చి నేను మిమ్మల్ని కలుసుకుంటాను. బిఫోర్ ఐ సే టాటా బై టు ఆల్ ఆఫ్ యూ, ఐ వాంట్ శశికాంత్ గారు ఆల్సో టు సే ఫ్యూ వర్డ్స్ అండ్ కన్క్లూడ్ దిస్ సెగ్మెంట్.
2: సో ప్రీవియస్ జాతరలో చాలా ఎంజాయ్ చేసాం మేము, ఈసారి కూడా అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము. వెల్కమ్ ఆల్ అండ్ ఆల్ బి దేర్ ఇన్ పర్సన్, విల్ హోప్ టు సీ యూ ఆల్ దేర్.
0: సెల్ఫీ ఇస్తారా?
2: ఆఫ్ కోర్స్ అండి, తీసుకుంటా. మా అందరితో నేను వాళ్ళ ఫ్యాన్స్ ని, సో వాళ్ళతో పాటు
0: తీసుకుంటా.
1: థ్యాంక్ యూ రాజేశ్వరి గారు, అండ్ ఆల్సో థ్యాంక్ యూ శశికాంత్ గారు. ఐ హోప్ మీ ఫ్యాన్స్ అండ్ మీ ఫ్యాన్స్ ఇద్దరు ఆ రోజు మిమ్మల్ని కొంచెం ఫైండ్ అవుట్ చేయాలి అండ్ మీరు విరివిగా సెల్ఫీస్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాం.
0: ఎలా చెప్పాలంటే శశికాంత్ గారి ఫ్యాన్స్ మన ఫ్యాన్స్ అనాలి.
1: నాకు కూడా ఈ మధ్య ఫ్యాన్స్ ఉంటున్నారు అని తెలిసింది. అప్పుడప్పుడు కాల్ చేసి చెప్తున్నారు మేము మీ ఫ్యాన్ అండి అని.
0: నేను కూడా మీ ఫ్యాన్ అండి.
1: చంపేశారు. థ్యాంక్ యూ. అండ్ వింటున్న వాళ్ళందరూ కూడా మీరు ఎవరికి ఫ్యాన్స్ అయినా బాలు గారికి తప్పనిసరిగా ఫ్యాన్స్ అయ్యి ఉంటారు కదా ఖచ్చితంగా. సో ఇలాంటి నాకు ఒక బూస్ట్ కాంప్లాన్, హార్లిక్స్ అయినటువంటి పాట, ఎన్నిసార్లైనా వినగలిగే పాట, నా ఫేవరెట్ పాట, అండ్ సిరివెన్నెల గారి రచనలు జస్ట్ ప్లే చేస్తున్నాను. And on that note, ending the show goda, and thank you for tuning in. Jatar ke tappakunda randi.
0: Thank you so much. Stay happy, stay peaceful, stay fit and stay positive. Signing off, Rajeshwari with Sishikanth Valam garu and
1: Sirisha.
2: Thank you, Andy.